ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 206.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 13వ తేదీ గురువారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 58 సెకన్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 6:10 వేదపఠనం గావిస్తారు శ్రీ అత్తులూరి సోమేశ్వర శర్మగారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో భక్తిగీతాలు వింటారు. పొలం పనులు కార్యక్రమంలో ఈ ఉదయం 6:35 వయోవృద్ధులకు సమతుల ఆహారం, ఈ అంశం గురించి శాస్త్రవేత్త జ్యోత్స్నా గారు అందించే వివరాలు. 7:00 హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ పి నాగేంద్రబాబు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో జీవిత పరమార్థం డాక్టర్ సుచరిత గారి కథానిక వింటారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన లాప్రోస్కోపీ ఇన్ గైనకాలజీ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ అబ్స్ట్రట్రీషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి రాహ్ బహదూర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ శ్రీ డి శేషాచారి శ్రీ డి రాఘవాచారి గారిల గాత్ర యుగళం వింటారు. పగలు 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో ఎస్ సందీప్ గారి తబలావాద్యం. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి జస్బీర్ నేచల్ సింగ్ గారి గజల్స్ వింటారు. ఇక మధ్యాహ్నం మా ప్రసారంలో 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ

శీర్షికన ప్రముఖ రచయిత డాక్టర్ మోహన్ కందా గారి నవరస కందాయం నవలా పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి అరుణ మల్లాప్రగడ. మధ్యాహ్నం 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో ఇండిపెండెన్స్ డే గురించి ప్రత్యేక కార్యక్రమం వింటారు.

ఇక సాయంత్రం ఆ ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం కథ చిందు యక్షగానం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ గజవల్లి వెంకన్న బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత, ఈ అంశం గురించి శాస్త్రవేత్త జి కిరణ్ గారు అందించిన వ్యవసాయ సూచనలు వింటారు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలం జొన్న పంటలో చీడపీడల నివారణ, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భూక్య. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం గురించి జరుగుమల్లి పశువైద్యాల డాక్టర్ జె శ్రావణి గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్. 9:30 కంట్రీ వైడ్ అండ్ ఇన్సైట్స్. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల రికార్డింగ్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. మా ఈ ప్రసారంలో ఉదయం 9:03 తిరిగి 9:30 10:03 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

హవామయ హవామయ గణపతిం వాత్మా గణపతిగుం హవామయ గణపతిగుం హవామయ హవామయ గణపతిమ గణపతిగుం హవామయ కవిం కవిగుం హవామయ గణపతిం

ఇంతవరకు శ్రీ అత్తలూరి సోమేశ్వర శర్మ గారిచే వేదపఠనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి శశికళా స్వామిగారు ఆల్పించిన భక్తిగీతాలు విందాం.

0: ఈనాటి మా కార్యక్రమంలో వయోవృద్ధులకు సమతుల ఆహారం ఈ అంశం గురించి శాస్త్రవేత్త జ్యోత్స్న గారు అందించిన వివరాలు విందాం.
1: అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూసుకునేటువంటి అంశం వయోవృద్ధులకు సమతుల ఆహారం ప్రాముఖ్యత. అంటే మనకి వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. చిన్నప్పుడు తిన్నంతగా మనం వృద్ధాప్యంలో శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోలేదు. ఎందుకు అనంటే కొంచెం ఆకలి కూడా తగ్గుతుంది, కడుపు నెమ్మదిగా పనిచేస్తుంది, ఎముకలు బలహీనపడడం, కండరాల బలం తగ్గడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో సరైన ఆహారం తీసుకోవడం అనేటువంటిది కేవలం అలవాటే కాదు, అది మనకు ఒక ముఖ్యమైనటువంటి అవసరం. సో వృద్ధాప్యంలో తీసుకునేటువంటి ఆహారం శరీరానికి శక్తినివ్వాలి, వ్యాధుల నుంచి రక్షించాలి, మనసుకు ఉత్సాహాన్ని ఇవ్వాలి. అందుకే మనం ఈరోజు సమతుల ఆహారం అంటే ఏమిటి, వృద్ధులకు అది ఎందుకు అవసరం, ఏ ఆహారం మంచిది, రోజువారీ ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. వృద్ధాప్య ఆరోగ్యం ఎందుకు ముఖ్యమంటే, ముఖ్యంగా మనం ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ ఆరోగ్యానికి తగినంత శ్రద్ధ ఇవ్వాలి అనేటువంటిది మనం కొంచెం అంత ఎక్కువగా ఆలోచనలో పెట్టుకోము. ఎందుకంటే వాళ్ళకి కూడా శరీర అవసరాలకి సరిపడినటువంటి ఆహారాన్ని ఇవ్వాలి అనేటువంటిది మనం దాన్ని ఆవశ్యత కింద తీసుకోలేకపోయాం. ఇంట్లో పెద్దవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబంలో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. వృద్ధాప్యం అనేటువంటిది జీవితంలో అత్యంత అనుభవపూరితమైనటువంటి దశ, కానీ ఈ దశలో ఆరోగ్యం చాలా సున్నితంగా మారుతుంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, రుచి వాసన అనేటువంటిది తగ్గడం, దంత సమస్యలు రావడం, నడక కదలికల్లో సౌలభ్యం అనేటువంటిది తగ్గడం, ఆకలి తగ్గడం,

కూడా తాగడం తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే పోషకాలు శరీరానికి సరిగా అందవు. దీనివల్ల ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త, సమతుల ఆహారం అనేటువంటిది ఇవ్వాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులకి ఉంటుంది. వృద్ధులకు సరైన ఆహారం ఇవ్వడం అంటే వారి ఆరోగ్యాన్ని, గౌరవాన్ని, జీవన నాణ్యతను కాపాడటం. సమతుల ఆహారం అంటే వీళ్ళకి ముఖ్యంగా శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజ లవణాలు, పీచు పదార్థం, నీరు అన్నీ ఉండాలి. దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఉపయోగపడతాయి. కొన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు కొన్ని కండరాలను బలపరచడం, కొన్ని ఎముకలు బలంగా ఉంచడానికి, కొన్ని పోషకాలు శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి ఉపయోగపడతాయి. అంటే వృద్ధులకి కడుపు నిండే ఆహారం కాదు, మనం పోషణనిచ్చేటువంటి ఆహారం ఇవ్వడం అవసరం అనేటువంటిది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వృద్ధులకు ఆహారం ఎందుకు అంతగా అవసరం అంటే వారిలో రకరకాల సమస్యలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. మొదటగా బలహీనత, బరువు తగ్గడం, మలబద్ధకం, రక్తహీనత, ఎముకల బలహీనత, మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఈ ఆరోగ్యం అనేటువంటిది సరిగ్గా పోషకాలతో కూడినటువంటి ఆహారం ఇస్తే అది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది వాళ్ళకి. వృద్ధులకి అవసరమైన ప్రధాన పోషకాలు ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు. ఇవి మనకి శక్తినిస్తాయి. దీనికోసం అన్నం, గోధుమలు, రాగులు, సజ్జలు, ఓట్స్, బంగాళదుంప అలాంటివి తీసుకోవాలి. కాకపోతే మితంగా తీసుకోవాలి. ఎందుకంటే వృద్ధుల్లో శారీరక శ్రమ అనేటువంటిది తక్కువగా ఉంటుంది కాబట్టి. మాంసకృత్తులు అనగానే కండరానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. వయసు పెరిగే కొద్దీ కండరాలు అనేటువంటిది తగ్గుతూ ఉంటాయి కాబట్టి కొంచెం పెరుగు, పప్పులు, శనగలు, పెసర్లు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు మన శరీరానికి రక్షణ ఇస్తాయి. వృద్ధులకు ముఖ్యంగా విటమిన్ ఏ, బిసిడి అనేటువంటిది అవసరం. ఇవన్నీ పండ్లు, ఆకుకూరలు, పసుపు కలర్ ఉండేటువంటి ఆకుకూరలు పండ్లులో ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు టమాటా, క్యారెట్, నిమ్మకాయ ఇలాంటివి. పాలు, గుడ్లు ఇవన్నీ కూడా శరీరానికి ఉపయోగపడినటువంటి ముఖ్య ఖనిజ లవణాలను ఇస్తాయి. అలాగే ఖనిజ లవణాల విషయానికి వస్తే కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ ఖనిజాలు. ఖనిజ లవణాల విషయానికి వస్తే ఇవి మనకి ఎముకలు బలంగా, అలాగే రక్త నిర్మాణంలో, గుండె పనితీరు, నరాల పనిచేయడం మీద ఎక్కువ ఉపయోగపడతాయి. పీచు పదార్థం, ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీంట్లో తొక్కతో కూడినటువంటి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అనేటువంటివి తీసుకోవడం ఆవశ్యకం. సరినంత నీరు, ఎక్కువగా నీరు తాగేటువంటి అలవాటు చేసుకోవాలి. దీంతో డిహైడ్రేషన్, మలబద్ధకం, మూత్ర సంబంధ సమస్యలను తగ్గించవచ్చు. కాబట్టి రోజంతా తరచూ నీరు తాగడం అనేటువంటిది అలవాటుగా మార్చుకోవాలి. వృద్ధులకు మంచిగా పనిచేసేటువంటి ఆహారాలు ఇవేంటంటే వాళ్ళకి రోజువారీ శరీర జీవక్రియలను సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఉదయం గోరువెచ్చని నీళ్లు, నానబెట్టినటువంటి 2-3 బాదం, ఏదైనా సీజనల్ పండ్లు, ఓట్స్ కానీ, ఇడ్లీ, ఉప్మా, దోశ, ఏదైనా పెసరట్టు, రాగి జావ, అలాగే మధ్యాహ్నం అన్నం లేదా రొట్టె, పప్పు, ఆకుకూర, పెరుగు కానీ, మజ్జిగ కానీ, సాయంత్రం ఏదైనా పండు, మజ్జిగ, నానబెట్టినటువంటి శనగలు, మొలకెత్తినటువంటి ధాన్యాలు, సూప్ కానీ వీరికి ఉపయోగకరంగా ఉంటుంది. రాత్రి ఏదైనా తేలికపాటి భోజనం, ఉప్మా, ఇడ్లీ, కిచిడి, ఏదైనా సూప్ ఇలాంటి ఆహారం తీసుకుంటే తేలికగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా మలబద్ధకం అనేటువంటిది వృద్ధాప్యంలో ఎక్కువ సమస్య. దీన్ని నివారించడానికి తగినంత నీరు తాగడం, పీచు పదార్థం ఎక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కూరగాయలు పండ్లని ఎక్కువగా తీసుకోవడం, ఉదయం నడక అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఒకే సమయానికి భోజనం చేయడం, ఇలా చేయడం వల్ల మనకి మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఒకవేళ మలబద్ధకం అనేటువంటిది ఎక్కువగా అయితే ఆకలిని తగ్గిస్తుంది, అసౌకర్యంగా ఉంటుంది. వీలైనంత నీటిని తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అనంటే చాలామంది నీరు తాగడం అనేటువంటిది మర్చిపోతారు. ఎందుకంటే తరచూ టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి ఒక భయంతో తక్కువగా తాగుతుంటారు. సో అది చాలా తప్పైనటువంటి అలవాటు. దీన్ని రోజంతా గోరువెచ్చని నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సూపు ఇలాంటివి తీసుకోవడం వలన శరీరానికి కావలసినటువంటి సరిపడినంత వాటర్ అనేటువంటిది దొరుకుతుంది. దీంతో పాటు శారీరక వ్యాయామం అనేటువంటిది చాలా అవసరం. ఉదయం నడుక, తేలికపాటి వ్యాయామం, శరీర కదలికలు, ప్రాణాయామం, శ్వాస వ్యాయామం అనేటువంటిది మంచిది. మనకి సరైన ఆహారం లేకపోతే శక్తి అనేటువంటిది తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి పడిపోతుంది, వ్యాధులు పెరుగుతాయి.
అందుకని మనం సమతుల ఆహారం

0: అనేటువంటిది తీసుకోవాలి. దాని ద్వారా వృద్ధాప్యంలో చురుకుగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వృద్ధులకి పోషకాహారం అనేటువంటిది ఇవ్వాలి, నీరు తగినంత ఇవ్వాలి, పరిశుభ్రతను పాటించాలి, మితంగా తినాలి, దానితో పాటు ప్రేమతో చూసుకోవాలి. ఇదే నిజమైన వృద్ధుల సంరక్షణ. మన ఇంట్లో ఉన్నటువంటి వయోవృద్ధులు మన సంపద. వారికి సరైనటువంటి ఆహారం సరిగ్గా చూసుకోవడం, సరైన గౌరవం ఇవ్వడం మన బాధ్యత. ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైనటువంటి వృద్ధాప్యం, ఈ సూత్రాన్ని మన జీవితంలో పాటిద్దాం.
1: ఇంతవరకు వయోవృద్ధులకు సమతుల ఆహారం ఈ అంశం గురించి శాస్త్రవేత్త జ్యోత్స్న గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: శ్రోతలకు ఒక గమనిక. శుక్రవారం అంటే రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో వానాకాలం పంటల్లో ఎరువుల వాడకం ఈ అంశం గురించి రాజేంద్రనగర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. మరి ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0400 STD కోడ్ జత చేస్తూ 2323074, మరో నెంబరు 2324082, మరో నెంబరు 2324083. గమనిక విన్నారు.

పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే అమరావతిని విజయవాడ మంగళగిరి జాతీయ రహదారితో అనుసంధానించేందుకు బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన 4 వరుసల వంతెన్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం రాయపూడిలో నిర్మించిన ప్రజాప్రతినిధుల గృహ సముదాయాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మహిళలు చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకోవాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కడప బేసిన్లోని వేంపల్లె పరిసరాల్లో లిథియం గాలియం నిక్షేపాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ సంస్థతో ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట ప్రభుత్వం నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కీలక ఖనిజాల అన్వేషణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకు ఈ ఒప్పందాలు దోహదం చేస్తాయని తెలిపారు.

0: హైదరాబాద్ క్యూర్ పరిధిలో తొలి విడతగా నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇందిరమ్మ టవర్స్ ద్వారా ప్రభుత్వం సొంత ఇళ్లను ఏర్పాటు చేస్తోందని అన్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో 5 ఎకరాల విస్తీర్ణంలో 4 టవర్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో టవర్లో 120 ఫ్లాట్ల చొప్పున మొత్తం 480 ఫ్లాట్లను నిర్మిస్తామని తెలిపారు. సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమక్షంలో ఐఐటీ మద్రాస్తో రాష్ట ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 323 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తీర ప్రాంత రక్షణ గోడకు అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ మద్రాసు చేపట్టనుంది. తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి రక్షణ నిర్మాణాల రూపకల్పన చేయనుంది. పాత్రికేయులు సామాజిక బాధ్యతతో వార్తా కథనాలను రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో పత్రికా సమాచార కార్యాలయం పీఐబి విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్తా ల్యాబ్ మీడియా కార్యశాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రయోజన సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు చేరవేయాలని, సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ
1: ప్రతి జిల్లాకెళ్ళి జిల్లాలో ఉన్న పాత్రికేయులకి వర్క్ షాప్ పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. చాలా ముఖ్యం, మనం అందరూ కూడా ఎక్కువ తెలుసుకోవడం, చదువుకున్నా సరే ఇంకా అదనంగా కొత్తది ఏమున్నాయి మన ఫీల్డ్లో తెలుసుకోవడం చాలా ముఖ్యంగా ఉంది. ప్రతి ఒక్క జాబ్ లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, ఆ జాబ్ లో ఉన్నటువంటి కంటెంట్.
0: అంతకుముందు పీఐబి విజయవాడ డైరెక్టర్ జి సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రామాణిక సమాచారాన్ని అందించడం ద్వారా ప్రభుత్వానికి, విలేకరులకు పీఐబి ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తుందని తెలిపారు. వివిధ పథకాలు, ప్రణాళికలు, అభివృద్ది కార్యకలాపాలపై మీడియాకు విస్తృత అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని తెలియజేస్తూ
2: వన్ ఆఫ్ ద మెయిన్ ఏమో వర్క్ షాప్ ఇస్తూ అది కూడా తెలుసుకొని ప్రజలకు ఇంకా మంచి పద్ధతుల్లో అందించే విధంగా మేము రిఫర్ చేద్దాం ఉద్దేశంతో ఈ వర్క్ చేయడం జరిగింది. సో వర్తల పవన్ వస్తాం వర్క్ చేస్తున్నాం, ఇందులో వర్క్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ప్రెసెంట్ దిస్ వర్క్ షాప్.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు, జిల్లాకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో అటవీశాఖ ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో అటవీ విస్తీర్ణం 14% ఉందని, దీనిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో 113 ప్రాంతాల్లో సుమారు 13 లక్షల విత్తన బంతులు చల్లేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలో కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సభ్యులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాల నిర్ణయం, సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ పరిశ్రమల అభివృద్దికి అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ది కోసం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 119,000 కుట్టు మిషన్లను బీసీ మహిళలకు

0: అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో స్వాతంత్ర సమరయోధుల అరుదైన చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజుతో పాటు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. యువత స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జరిగిన కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఇక తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు శంకుస్థాపన చేస్తారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. సంసదా రాష్ట్రీయ సహకారీ వికాస నిగమ విధేయకం 26,2000తమం సర్వసమ్మత్యా పారితం. అనేన విధేయకేన నిగమాయ స్వకీయాని కార్యాణి ఔద్యోగిక పణ్యేషు అపి విస్తారయితుం అనుమన్యంతే. అథ చ రాజ్య సర్వకారాః సహకారితా వికాస కార్యే సంస్థాపితాయ కస్మైశ్చిత్ అపి నికాయాయ అస్యాః సంస్థాయాః విత్తీయ సహాయం దాతుం అధికృతాః. ఏతద్ అతిరిచ్య సంసదా సంవిధానస్య ప్రథమ అనుసూచ్యాం కేరళ ఇతి రాజ్యస్య నామ పరివర్త్య కేరళం ఇతి విధాతుం కేరళ నామ పరివర్తన విధేయకం 26,2000తమం అపి స్వీకృతం. అపరతః వైదేశిక అనుదానానాం ఉపయోగం అధికాధికం పారదర్శికం ఉత్తరదాయిత్వపూర్ణం చ విధాతుం ఆనీతం. వైదేశిక అంశదాన సంశోధన విధేయకం 26,2000తమం విస్తృత సూక్ష్మ పరీక్షణార్థం సంయుక్త సంసదీయ సమితయే ప్రేషితం. సంసదీయ కార్య మంత్రి కిరణ్ రిజిజు అవదత్ యత్ గృహమంత్రి అమిత శాహ లోకసభాధ్యక్షాయ ఓమ బిరలా మహోదయాయ పత్రం లిఖిత్వా నీట ప్రశ్నపత్ర గోప్యతాభంగ విషయే ప్రదర్శనకాలే ఘటితానాం వివిధానాం ఘటనానాం ఉపరి పునః ఏకవారం విస్తృత చర్చాయై స్వకీయాం సమ్మతిం ప్రాకటయత్. సంసత్ పరిసరే పత్రికారైః సహ సంభాషమాణః మంత్రి అకథయత్ యత్ సర్వకారః స్వయం వదతి యత్ సహ చర్చాయై సన్నద్ధః అస్తి తథా చ ప్రశ్నానాం ఉత్తరాణి దాస్యతి. కింతు విపక్షః ఉత్తరాణి శ్రోతుం న వాంఛతి. చర్చాయాశ్చ

0: च पलायनं करोति।
1: सरकार डिस्कशन चाहते हैं पार्लियामेंट में और ओपोजिशन भाग रहे हैं, ये कल्पना करना मुश्किल है, क्योंकि पार्लियामेंट्री डेमोक्रेसी में ओपोजिशन पार्टी डिस्कशन के लिए डिमांड करते हैं और सरकार जवाब देते हैं। यहाँ तो सरकार खुद ही कह रहे हैं कि हम डिस्कशन करेंगे, जवाब देंगे, और ओपोजिशन जवाब सुनने नहीं चाहते और भाग रहे हैं। ऐसा परिस्थिति आप कल्पना कर सकते हैं? लोकतंत्र के लिए ठीक नहीं है।
0: भारतीय रेल विभागेन पश्चिम रेल विभागस्य गैरातपुर अहमदाबाद खण्डे चतुर्मार्गीय उपरि सेतोः निर्माणार्थं 53,000,000,000 रूप्यकाणां परियोजना स्वीकृतास्ति। रेलमन्त्रालयेन सूचितं यत् एषा परियोजना पश्चिम रेल विभागस्य अम्ब्रेला वर्क इत्याख्यस्य छत्रक कार्यक्रमस्यान्तर्गतं मार्गीय परिष्कारार्थं सेतूनां पुनर्निर्माणार्थं स्वीकृता अस्ति। मन्त्रालयेन उक्तं यत् रेलसेतुभागस्य समग्र दीर्घता 6.1 मीटरमिता भविष्यति। अस्मिन् 53 मीटरपरिमितं प्रत्येकमपि द्वौ संयुक्त गीडर भागद्वयं समाविष्टमस्ति। हरघर तिरंगा इत्यभियानस्य भागरूपेण जम्मू कश्मीरस्य रियासी मंडल प्रशासनेन जनसामान्यानां हृदयेषु देशभक्ति भावनायाः संवर्धनाय चिनाब नद्याम् एका विशाल तिरंगा नौका यात्रा आयोजिता। स्वतंत्रता दिवसात् पूर्वं एतत् अभियानं समग्रे देशे तीव्र गतिं भजते, यत्र विविध प्रदेशेषु देशभक्तिपूर्ण यात्राणां सांस्कृतिक कार्यक्रमाणां अन्येषां च विविधानां आयोजनानां उत्सवः आचर्यते। भारत ऋतु विभागेन उत्तर बंगाल खात्याः उपरि न्यूनचाप क्षेत्रस्य निर्माणस्य पूर्वानुमानं प्रकटितमस्ति, येन अद्य ओडिशा राज्ये गांगेय पश्चिम बंगाल प्रदेशे च अत्यधिक वृष्टिः भवितुम् अर्हति। ह्यः नाइजीरिया देशस्य लागोस नगरे कॉमनवेल्थ चैंपियनशिप क्रीडायाः तृतीये दिने भारतीय फेंसिंग इत्यनेन दलेन विभिन्नेषु वरिष्ठ व्यक्तिगत स्पर्धासु त्रीणि स्वर्णपदकानि, एकं रजतपदकं, एकं कांस्यपदकं च प्राप्तम् इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम्। హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు, లేఖ అందిస్తారు శ్రీ పి నాగేంద్రబాబు.
3: హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో బ్రహ్మకుమారిస్ మై భారత్ సంయుక్తంగా నిర్వహించిన 10 కోట్ల వ్యసన ముక్తి ప్రతిజ్ఞ మెగా రక్తదాన ఉద్యమాన్ని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ నుంచి వర్చువల్ గా ఈ జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ధరణి పోర్టల్ లావాదేవీలపై దర్యాప్తునకు ఫోరెన్సిక్ ఆడిట్ తో ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రభుత్వ శాఖల నిరుపయోగ స్థలాలను సేకరించి ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని సూచించారు. మొదటి విడతగా 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని సేవాలాల్ బంజారా భవన్ లో ఈఎస్ఐ కోసం నూతనంగా ఎంపికైన 247 మంది నర్సింగ్ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే మరో 120 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, పారామెడికల్ సిబ్బందిని నియమించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే అర్హులైన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక రక్షణ కల్పించే చారిత్రాత్మక ఇందిరమ్మ భీమా పథకాన్ని కూడా ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త లామినేటెడ్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలోని ఎస్సీ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అథ్వాలే భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో పర్యటించిన ఆయన్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ విద్యార్థుల వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం 300 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వినతి పత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పెండింగ్లో ఉన్న 150 కోట్ల రూపాయల నిధులను తక్షణమే విడుదల చేసేందుకు అంగీకరించారు. అలాగే 300 కోట్ల ప్యాకేజీపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ వేదిక

జూలై 14 నుండి 16 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026 విజయవంతంగా ముగిసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారు. ఇందులో భాగంగా భాగ్యనగరంలో 26 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న హైటెక్ సిటీ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ వేడుకలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. గత 12 ఏళ్లలో రైల్వే ముఖచిత్రం మారిందని, రాష్ట్రంలో 4,900 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, త్వరలోనే హైదరాబాద్ కు 3 బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయని రామచంద్రరావు తెలిపారు. 7.5 కాలంలోనే హైటెక్ సిటీ స్టేషన్ లో ఆధునిక వసతులు పూర్తి చేశామని, మిగిలిన స్టేషన్ల పనులు కూడా వేగంగా సాగుతున్నాయని జీఎం వివరించారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన

0: నే హైటెక్ సిటీ స్టేషన్ లో ఆధునిక వసతులు పూర్తి చేశామని, మిగిలిన స్టేషన్ల పనులు కూడా వేగంగా సాగుతున్నాయని జీఎం వివరించారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లి అంతరిక్ష పరిశోధనల్లో ఒక సరికొత్త యుగానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సాంకేతిక నైపుణ్యంతో రూపొందించిన ఈ రాకెట్ జూలై 18 శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా నింగికెగిరింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రయోగం ఘన విజయం సాధించడంతో భారత అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రైవేట్ కంపెనీలకు కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు స్కైరూట్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లో వెలుగు చూసిన భారీ కల్తీ మసాలాల ముఠా వ్యవహారంపై సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సిపి సజ్జనార్ ప్రకటించారు. HFASTA బృందం జరిపిన దాడుల్లో 13 సంస్థల నుంచి 25 టన్నుల కల్తీ మసాలాలు, 89 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాము జీలకర్రల్లో ప్రమాదకర ఫ్యాబ్రిక్ డైలు, టాల్కం పౌడర్ వాడినట్లు వెల్లడించారు. ఇవి తింటే క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు వస్తాయని హెచ్చరించిన సిపి ఇప్పటికే 3 అరెస్ట్ చేశామని, బాధ్యులపై ఆహార భద్రతా చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
1: ఇంతవరకు శ్రీ పి నాగేంద్రబాబు అందించిన హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. విదేశీ విరాళాల వినియోగాన్ని మరింత పారదర్శకంగా, జవాబుదారీగా మార్చడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. లోక్సభలో విస్తృత సంప్రదింపుల కోసం ఉభయ సభల సభ్యులతో కూడిన జేపీసీకి ఈ బిల్లును సిఫారసు చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది సభ్యులు, రాజ్యసభ నుండి చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ తన నివేదికను శీతాకాల సమావేశాల మొదటి వారపు చివరి రోజులోగా సభకు సమర్పిస్తుంది. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. టీబీ నిర్మూలన వ్యూహంలో వినూత్నంగా కేసులను గుర్తించే పద్దతులు, ముందస్తు రోగ నిర్ధారణ, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాల్లో జిల్లా కలెక్టర్లు, ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ టీబీ సేవల లభ్యతను, నాణ్యతను సమీక్షించాలని, ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్సకు మద్దతుగా చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఒక స్థిరమైన ప్రజా ఉద్యమంగా మారేందుకు ప్రజల భాగస్వామ్యం, సామాజిక చైతన్యం అవసరమని చెప్పారు. ఇటీవల ముగిసిన 100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ పురోగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయకమైన సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత

0: కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సాంప్రదాయాలు పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, వారి పాత్ర తాలూకు కథనాలు పంచుకుంటారని మంత్రిత్వశాఖ తెలిపింది. గ్రామీణ జ్ఞాన సేతు యాప్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గుజరాత్ గాంధీనగర్లోని గ్రంథాలయాలను అనుసంధానించడానికి ఈ యాప్ను అభివృద్ది చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పిల్లల్లో చదవడం, నేర్చుకోవడం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ప్రతి గ్రామంలో వీలైతే పాఠశాలల సమీపంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 63 గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయని, ప్రస్తుతం 752 గ్రంథాలయాలు ఈ యాప్ ద్వారా అనుసంధానం చేయబడ్డాయని అమిత్ షా వెల్లడించారు. సుమారు 280,000 పుస్తకాలను కలిగి ఉన్న 4 గ్రంథాలయాలను ఈ గ్రామీణ గ్రంథాలయాలతో అనుసంధానించినట్టు తెలియజేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు మరింత పెద్ద సంఖ్యలో పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు హోంమంత్రి చెప్పారు. కుటుంబాలు, ముఖ్యంగా గృహిణులు తమ ఖాళీ సమయాన్ని జ్ఞానార్జనకు ఉపయోగించుకోవాలని, పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ నిష్పాక్షికమైన సమతుల్యమైన ఒప్పందం భారత్, ఎస్ఏసియు దేశాల రెండింటికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. రాబోయే కొద్ది నెలల్లో ఈ ఒప్పందాలు ఖరారవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఎస్ఏసియు దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల వృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే ఈ ఒప్పందం భారత్, ఎస్ఏసియు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ మే ఉభరతీ తాకత్ ఆజ్ పూరి దునియా దేఖ్ రహీ హై, పూరి దునియా భారత్ కే సాథ్ వ్యాపారిక సంబంధ బఢానా చాహతీ, పూరి దునియా కే ధ్యాన్ మే ఆ గయా హై కి యే 4 trillion dollar కి ఆజ్ కి ఎకానమీ 2047 మే జబ్ హమ్ 100 వర్ష్ ఆజాదీ కే బనాయేంగే తబ్ యే 30 trillion dollar కి ఎకానమీ కమ్ సే కమ్ బన్ జాయేగీ.
0: బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గత జూలైలో నిర్వహించిన ఫార్మసీ ఆఫీసర్స్ నియామక పరీక్షలో జరిగిన పేపర్ లీక్ ఉదంతంపై పంజాబ్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ఈ పరీక్షపై పంజాబ్, హర్యానా హైకోర్టు స్టే విధించిందని, పరీక్షను ముందుగా ఎందుకు ఆపలేదని, దీనిని మళ్లీ నిర్వహించాలా వద్దా అని ప్రశ్నిస్తూ కఠినమైన వ్యాఖ్యలు చేసిందని ఆయన తెలిపారు. పేపర్ లీక్ కాలేదని, కేవలం అవకతవకలు మాత్రమే జరిగాయని, పంజాబ్ ప్రభుత్వం గతంలో చేసిన వాదనకు ప్రస్తుత పరిణామాలకు పొంతన లేదని సంబిత్ పాత్ర పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. అలాగే కాంగ్రెస్, ఆప్ పార్టీలవి ద్వంద్వ ప్రమాణాలని ఆరోపించారు. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల్లో ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు పాత్రపై జైపూర్లో జరిగిన సదస్సులో సీతారామన్ మాట్లాడుతూ, బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధికి ప్రధాన యంత్రాంగాల్లో ఒకటిగా ఉన్నాయని, అయితే ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. మూలధనం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, అంచనా వేయదగిన సుదీర్ఘకాల విధాన చట్రాన్ని అందించడం అంతే ముఖ్యమని ఆమె అన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కరైకాల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, గోవా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది.

0: అలాగే రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఫైల్ విభాగంలో కనగలక్ష్మి స్వర్ణం, జోయిస్ అషిత రజతం సాధించి అగ్రస్థానాల్లో నిలిచారు. పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ దేశానికి 2వ స్వర్ణ పతకాన్ని అందించారు. పురుషుల సాబ్రే విభాగంలో సింగ్ కరణ్ సింగ్ 3వ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, ఇదే విభాగంలో కుమారేశన్ పద్మగిషో నిధి కాంస్య పతకం గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఉదయ్ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈనాటి మా కార్యక్రమంలో జీవిత పరమార్థం డాక్టర్ సుచరిత గారి కథానిక, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన లాప్రోస్కోపీ ఇన్ గైనకాలజీ ఈ అంశం గురించి కన్సల్టెంట్ అబ్స్ట్రక్ట్రిషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఇంకా కొన్ని చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి జీవిత పరమార్థం డాక్టర్ సుచరిత గారి కథానిక.
1: జీవిత పరమార్థం. కొన్ని జ్ఞాపకాలు మండు వేసవిలో వెన్నెల వర్షాలు, కొన్ని అనుభూతులు జీవితమనే క్యాన్వాస్ మీద చిత్రించిన అద్భుతమైన వర్ణ చిత్రాలు. బాల్యం అందమైనది, దాని తాలూకు జ్ఞాపకం జీవిత పరమార్థాన్ని, బాల్యం తాలూకు సృష్టి రహస్యాన్ని చెబుతుందేమో. అనగనగనగనగా కథ ఇది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన కన్నీటి చెమ్మ ఇది. జ్ఞాపకాల ఒడిలో సేదతీరే అనుభూతి పర్యాంతం, అనుబంధాల జ్ఞాపకాల గలం విప్పిన గతం. కథ ఇది. ఒక్కసారిగా ఆకాంక్ష అవెన్యూ 7 రంగులతో కొలువుతీరినట్టు మారిపోయింది. కొన్నాళ్లుగా కళ్ళు మూసుకుని కునికిపాట్లు పడుతున్న విద్యుద్దీపాలు చిరునవ్వుల వెలుగులను పంచుతున్నాయి. 63 ఏళ్ల హరిశ్చంద్ర ప్రసాద్ కళ్ళు మాటిమాటికి గేటువైపు చూస్తున్నాయి. వచ్చేవాళ్లు రాకమానరు, ఇక్కడిదాకా వచ్చి వెనక్కి వెళ్లిపోరు. అయినా తెలియని ఉద్వేగం అతని మనసును పట్టి కుదిపేస్తుంది. మనవరాలతో కూతురు వస్తుంది. కాలమా, నువ్వెంత నిర్ధయురాలివి. కాకపోతే కూతుర్ని ఇచ్చినట్టే ఇచ్చి దూరంగా సముద్రాలు దాటించి తీసుకుపోయావు. మనవరాల్ని ముద్దాడే సమయంలో తీసుకువెళ్ళిపోయావు. కాలమా, నువ్వు మా ముందు ఉంటావు, మా తరువాత ఉంటావు. ఎవరికీ కనిపించకుండా మమ్మల్ని నడిపిస్తూ ఉంటావు. ఎన్నో గాయాలు చేస్తావు, వాటిని నువ్వే మానేలా చేస్తావు. ఏమిటి వైచిత్రం? ఒక్కసారి

0: దీర్ఘంగా నిశ్వాసించి మరోసారి గేటువైపు చూశాడు. అతని నిరీక్షణ కళ్లముందు నిలుపుతూ కారు గేట్లోకి వచ్చింది. ఆనంద సందోహాల హేళం మొదలయ్యింది. వేద పండితులు ఆశీర్వచనాలు మిన్నంటాయి. సంబరాల వేళ హరిశ్చంద్రప్రసాద్ కన్నీటిధార అక్షతలు అయ్యాయి. కూతురు గీత తన కూతురు కివితో లోపలికి అడుగుపెట్టింది. గీత లోపలికి అడుగుపెట్టడానికి ముందు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ కథకు ఇది ప్రారంభ వాక్యమయ్యింది. పనిమనిషి దిష్టినీళ్లు తీసి బయట పారబోసింది. హరిశ్చంద్రప్రసాద్ కూతురిని లోపలికి ఆహ్వానిస్తుంటే, నాన్నా ఒక్క నిమిషం అంది గీత. కూతురి వంక ప్రశ్నార్థకంగా చూశాడు హరిశ్చంద్రప్రసాద్. శానిటైజర్ లేదా నాన్నా అడిగింది గీత. కోవిడ్ మహత్యం కాబోలు అనుకుని హరిశ్చంద్రప్రసాద్ ముందు లోపలికి రాతల్లి అన్నాడు. అప్పటికే గీత కూతురు కివి తల్లి ఒళ్ళోంచి దిగి తాత దగ్గరికి పరిగెత్తింది. ఎప్పుడూ ఫోటోలో తప్ప తాతయ్యను చూడలేదు. తనకు తెలియకుండానే తాతయ్యని గట్టిగా హత్తుకుంది. ముద్దుల వర్షం కురిపించింది. హరిశ్చంద్రప్రసాద్ మనసు గతంలోకి తొంగిచూసింది. చిన్నప్పుడు తన కూతురు ఇలానే ఆఫీసు నుంచి రాగానే గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టేది. కివి, వాట్ ఇస్ దిస్, ఇండియా రాగానే అంతా మర్చిపోయావా అంటూ కూతురి మీద అరిచేసింది. మనవరాలి చొక్కా నలిగిపోయేలా తనను గట్టిగా పట్టుకోవడం, ఉమ్మి అంటేలా ముద్దులు పెట్టుకోవడం కూతురికి నచ్చలేదని అర్థమైంది. అతని మనసు భారమైంది. ఎలా ఉన్నారు నాన్నా, వేలకు మందులు వేసుకుంటున్నారా, వంట మనిషి సరిగ్గా వస్తుందా లాంటి ప్రశ్నలు వేసి తన గదిలోకి వెళ్తూ, తాతయ్యను డిస్టర్బ్ చేయకు, సాయంత్రం మనం మాల్కి ఐమాక్స్కి వెళ్దాం చెప్పింది. కూతురు ఫ్రెషప్ అవడానికి తన గదిలోకి వెళ్ళింది. అన్నింటికీ బుద్ధిగా తలూపి తాతయ్య దగ్గరకు వచ్చింది.
1: నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా తాతయ్య
0: అని అడిగింది బుద్ధిగా ముద్దుగా. లేదు తల్లి, నువ్వు వచ్చాకే నాకు ఇష్టం మీద ఇష్టమేసింది హరిశ్చంద్రప్రసాద్ అన్నాడు. తాతయ్య అన్నది పూర్తిగా అర్థం కాకపోయినా తాతయ్యకు తనంటే చాలా ఇష్టమని అర్థమైంది. హరిశ్చంద్రప్రసాద్ కిటికీ తలుపులు తెరిచాడు. చాలా కాలం తరువాత తన మనసు తలుపులు తెరుస్తూ తాతయ్యతో పాటు వచ్చిన కివి కిటికీలో నుంచి తొంగిచూసింది. రోడ్డు మీద పిల్లలు ఆడుకుంటున్నారు. ఎండలో కూడా ఆనందంగా ఆడుకుంటున్నారు. మరోపక్క చిన్న డేరా, రెండు వైపులా కర్రలు పాతి వాటిమీద తాడు బిగించి కట్టారు. ఒక చిన్న పాప కర్రను అడ్డంగా పట్టుకుని తాడుమీద నడుస్తుంది. ఎర్రటి ఎండలో పిల్లలు గుమిగూడి ఆ దృశ్యం చూస్తున్నారు.
1: ఆ పాప అలా ఎందుకు నడుస్తుంది తాతయ్య, కింద పడితే దెబ్బలు తగులుతాయిగా
0: అమాయకంగా అడిగింది కివి. ఆ పాప అలా చేస్తే చూసే జనం డబ్బులు వేస్తారు, ఆ డబ్బుతో కుటుంబం బ్రతుకుతుంది చిన్నగా నిట్టూర్చి చెప్పాడు హరిశ్చంద్రప్రసాద్.
1: పాపం తాతయ్య, మనం వెళ్ళి డబ్బులు ఇచ్చి అలా చెయ్యొద్దు పాపా అని చెప్దామా
0: అంది. మనవరాల్ని దగ్గరికి తీసుకుని ఎత్తుకొని కిందికి వెళ్లాడు. చాలా ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా హరిశ్చంద్రప్రసాద్ బయటకు వచ్చాడు. తాడుమీద నడుస్తున్న పాపకి కివితో డబ్బిప్పించాడు. ఆ పాప కివిని చూస్తుండిపోయింది. అక్కడే ఉన్న పిల్లలు బుట్ట బొమ్మలా ఉన్న కివిని చూస్తున్నారు.
1: తాతయ్య ఈ పిల్లలతో ఆడుకోనా అడిగింది.
0: ఎంత ఎండగా ఉంది, మమ్మీ వచ్చిందంటే తిడుతుంది అన్నాడు. కివి కిందికి దిగి,
1: నిన్నీతో నడుస్తాను తాతయ్య
0: అని తాతయ్యతో పాటు నడుస్తూ ఇంట్లోకి వచ్చింది. అప్పటికే ఎండలవాట్లేని కివి మొహం వాడిపోయింది. ఫ్రెషప్ అయి తన గదిలో నుంచి బయటికి వచ్చి బయట నుంచి వస్తున్న తండ్రిని కివిని చూసి విషయం తెలుసుకుని తండ్రిని ఏమీ అనలేక కివి మీద కేకలు వేసింది. ఆ దుమ్మేంటి, ఎండలో పిల్లలతో ఆటలేంటి అంటూ విచారంగా కూర్చున్న మనవరాలి దగ్గరికి వెళ్ళి అమ్మ తిట్టిందని బాధపడుతున్నావా, మనవరాల్ని దగ్గరికి తీసుకుని అడిగాడు. తల అడ్డంగా నిలువుగా ఆడించింది.
1: మమ్మీ ఎప్పుడు ఇంత తాతయ్య, నీట్గా ఉండాలంటుంది, పిల్లలతో ఆడుకోనివ్వదు, ఫ్రాక్ నలిగిపోయినా తిడుతుంది, ఈ మమ్మీలంతా ఇంత తాతయ్య
0: బుంగమూతి పెట్టి అంది. పిల్లలుగా ఉన్నప్పుడు అల్లరి చేస్తారు, పెద్దయ్యాక పిల్లల్ని అల్లరి చేయొద్దంటారు. పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటేనే ఆనందంగా ఉంటుంది అన్నాడు.
1: నాకు అలా అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉండాలనుంది తాతయ్య ఆశగా అంది కివి.
0: మన్వరాలి మొహంలో చిన్న ఆశ ముద్దుగా అనిపించింది. నీకు సీక్రెట్ చెప్పనా తల్లి, చిన్నప్పుడు మీ మమ్మీ కూడా బాగా అల్లరి చేసేది, మీ అమ్మమ్మ తిట్టేది, మీ అమ్మమ్మకు తెలియకుండా నాతో కలిసి అల్లరి చేసేది గుసగుసగా చెప్పాడు హరిశ్చంద్రప్రసాద్.
1: నిజంగానా తాతయ్య,
0: కళ్ళు పెద్దగా చేసి అడిగింది కివి. అవును తల్లి, నువ్వు బుద్ధిగా అన్నం తింటే ఆ కథ చెబుతా, నిన్ను అక్కడికి తీసుకువెళ్తా. తాతయ్య అలా అనగానే బుద్ధిగా తలూపింది. గీత తండ్రి గదిలోకి వచ్చింది. నానా, ఇక్కడ మా బ్రాంచ్ ఆఫీస్.

0: లో కాస్త పని ఉంది. కివి న్యూడిల్స్ తింటుంది కానీ అల్లరి చేస్తుంది. దాని చేతికి ఫోన్ ఇవ్వండి. కార్టూన్స్ చూస్తూ తింటుంది. ఎండలో బయటికి పంపించకండి. అటు ఇటు గెంతనివ్వకండి. నేను సాయంత్రం వస్తే కివి కోసం నైట్ మనం మాల్కి ఐమాక్స్కి వెళ్దాం నాన్న చెప్పి హాల్లోకి వెళ్లి తల్లి ఫోటోకి దండవేసింది. 26 ఏళ్ల తర్వాత ఇదే రావడం. తల్లి క్యాన్సర్తో చనిపోవడం. పిన్ని నాన్న ఒక్కరే తనని చూసుకోలేరని తనతో పాటు స్టేట్స్కి తీసుకువెళ్లడం, చదువు, పెళ్లి అన్నీ అక్కడే. తండ్రిని 2-3 సార్లు కలిసింది. తర్వాత వీడియో కాల్స్లోనే. కూతురు వెళ్లగానే హరిశ్చంద్ర ప్రసాద్ మనవరాల్ని ఎత్తుకున్నాడు. పెరుగన్నం కలిపాడు. చిన్నప్పుడు తన కూతురు గీత తాను కలిపే పెరుగన్నాన్ని ఇష్టంగా తినేది. పెరుగన్నంలో కాస్త మీగడ వేశాడు. ఏసీ చల్లదనం మొహానికి తగులుతుంది. కివీని కారిడార్లో ఉన్న పిట్టగోడ మీద కూర్చోబెట్టాడు. అటువైపు కారిడార్ని ఆనుకొని ఉన్న వేప చెట్టు గాలి చల్లగా తగులుతుంది.
1: ఇదేంటి తాతయ్య?
0: పెరుగన్నం చూస్తూ అడిగింది. పెరుగన్నం కర్డ్ రైస్ అంటారు, చెప్పాడు హరిశ్చంద్ర ప్రసాద్.
1: మమ్మీ ఎప్పుడు న్యూడిల్స్, పిజ్జా, చపాతి పెడుతుంది,
0: చెప్పింది కివి. పెరుగన్నం చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది అంటూ పెరుగన్నం తినిపించాడు.
1: యమ్మీ తాతయ్యా
0: అంది. పెరుగన్నం మొత్తం తింది.
1: తాతయ్య గుడ్ గర్ల్లా పెరుగన్నం తిన్నాను. నన్ను చిన్నప్పుడు అమ్మ ఆడుకున్న ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పావుగా అని అడిగింది.
0: వెళ్దాం చెప్పి రెడీ అయ్యాడు. కారు రోడ్డు వెంట పరుగులు తీస్తుంది. వీళ్ల ఆగమనాన్ని హర్షించి ప్రకృతి చల్లబడింది. కారు గ్లాస్ డోర్స్కి పైకి లేపి బయటికి చూస్తుంది కివి. చల్లగాలి మొహాన్ని తగులుతుంది. కారు సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న ఫామ్ హౌస్కి వెళ్తుంది. సరిగ్గా 50 నిమిషాల తర్వాత కారు ఫామ్ హౌస్ ముందు ఆగింది. సెక్యూరిటీ వచ్చి గేట్ తీశాడు. పెద్ద రోడ్డు, ఇరువైపులా చెట్లు, వీధి దీపాలు. సినిమా సెట్టింగ్ని తలపిస్తుంది. ఆకాశం చల్లబడింది. కారు కుడివైపుకు తిరిగింది. అక్కడ ఒక చెక్క గేటు. చాలా కాలం ఎవ్వరూ ఆ గేటును తీయలేదని అర్థమవుతుంది. హరిశ్చంద్ర ప్రసాద్ కారు దిగి ఆ చెక్క గేటు మీద చెయ్యి వేసి తీస్తుంటే చేతులు చిన్నగా వణుకుతున్నాయి. ఉద్వేగంతో కూడిన వణుకు. కారు లోపలికి వెళ్ళింది. కోటు జేబులో నుంచి తాళం చెవి తీసి తలుపు తెరిచాడు. ఒక జ్ఞాపకాల తెర. కాలం మాత్రమే సాక్ష్యంగా ఉన్న నిజం కళ్ళ ముందు కనిపిస్తుంది. కివీ వయసులో కూతురు ఉన్నప్పుడు ఈ ఇల్లు ఒక ఉద్యానవనం లాంటి అనుభూతి. 25 ఏళ్ల గతం వర్తమానం ముందు ప్రత్యక్షమైంది. హాల్లోకి వెళ్లగానే కివీ ఎదురుగా కనిపించిన ఫోటోను చూసి షాక్ అయింది. హరిశ్చంద్ర ప్రసాద్, భార్య, కూతురు గీత ఉన్న ఫోటో.
1: తాతయ్య ఆ చిన్న బేబీ నేనే కదూ
0: అంది ఎగ్జైట్ అవుతూ. కాదు, మీ అమ్మ, మనవరాల్ని ముద్దాడి చెప్పాడు.
1: అంటే నేను మమ్మీ డబుల్ ఫోటోనా తాతయ్య?
0: అమాయకంగా ఆరిందిలా అడిగింది కివి. హాల్లో కుడివైపు రకరకాల రంగురంగుల చాక్ పీసులతో పిచ్చి గీతల బొమ్మలు. ఒక చిన్న సున్నా, 2 పొడవాటి గీతలు, చెవులు, ముక్కు. దాని పక్క తెలుగులో ఇది గీత అన్న పేరు. మరో పక్కన అమ్మా నాన్న బొమ్మలు. గోడకు మరోవైపు 2 చేతులు నల్లటి సిరాలో ముంచి గోడ మీద వేసిన చిన్న చిన్న చేతి గుర్తులు. హరిశ్చంద్ర ప్రసాద్ చూస్తూనే ఉన్నాడు. కాలం కళ్ళు చెమ్మగిల్లాయి. కాలం అడుగులు వెనక్కి వెళ్లాయి. ఆ ఫోటోలో ఉన్నవాళ్లు, గోడ మీద బొమ్మల్లోనా ఉన్నవాళ్లు కదిలారు. వర్తమానం ముందు నిలిచారు.
2: ఏ గీత, పరిగెత్తకు, కింద పడిపోతావు, హెచ్చరించింది తల్లి. అప్పటికీ ఇంట్లో పరిగెడుతూ కింద పడిపోయింది గీత. తల్లి అరుపుతో భయపడి గీత తండ్రి చాటుకు వెళ్లి నిలబడింది. ఆడుకోనివ్వు వైదేహి, పిల్లలన్నాక ఆడుకోవాలి, అల్లరి చేయాలి, కింద పడాలి, భార్యకు నచ్చజెబుతూ అన్నాడు హరిశ్చంద్ర ప్రసాద్. మీరు అలాగే గారం చేయండి, అది పెంకిలా తయారవుతుంది అంది వైదేహి. అప్పటికే గీత, హరిశ్చంద్ర ప్రసాద్ బయటికి వెళ్లారు. వర్షం మొదలైంది. నేలంతా బురద బురద. గీత వర్షాన్ని చూస్తూ ఎగురుతుంది, తడుస్తుంది. వాన నీళ్లు తండ్రి మీద చిలకరిస్తుంది. కాళ్ళన్నీ బురద బురద. చీకటి పడే వరకు ఇద్దరు వర్షంలో తడిచారు, ఆడుకున్నారు. వైదేహి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉంది. కొత్తగా ఫామ్ హౌస్ కొని ఒకవైపు ఇల్లు కట్టుకున్నారు. గృహప్రవేశం చేసి వారం రోజులు కాకముందే కొత్తగా పెయింట్ వేసిన గోడల మీద చాక్ పీసులతో, క్రేన్స్తో బొమ్మలు వేయడం, ABCD రాస్తూ గోడల్నే పలకగా మార్చుకుంది. తల్లి తిడుతూనే ఉంది. తండ్రి కూతుర్ని వెనుక వేస్తూనే ఉన్నాడు. చూడండి మీ కూతురి నిర్వాకం. కొత్తగా పెయింట్ వేసిన గోడలు మొత్తం పిచ్చి బొమ్మలతో పాడు చేసింది, కంప్లైంట్ చేసింది వైదేహి. నా చిట్టి తల్లి కన్నా, దాని అల్లరి కన్నా ఈ జీవం లేని గోడలు, పెయింట్ వేస్తేనే మెరిసే ఇల్లు గొప్పనా? నా కూతురి కళ్ళల్లోన మెరుపు ఎన్ని పెయింట్లు వేస్తే వస్తుంది? గది గోడలే పలక అనుకుంది.

0: ఆడుకోనివ్వు అన్నాడు. తండ్రి గదిలో నుంచి ఇంకు బాటిల్ తెచ్చి ఇంకుని చేతిలో పోసుకొని చేతి గుర్తులు గోడ మీద వేసింది. అలా వాళ్ల అల్లరితో ఆ ఇల్లు బృందావనమే అయ్యింది. అప్పుడు క్యాన్సర్తో వైదేహి చనిపోవడం, గీతను వాళ్ల పిన్ని విదేశాలకు తీసుకువెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఫామ్ హౌస్కి రావడం తగ్గించాడు. వచ్చినా ఈ ఇంటివైపు రాలేదు. ఇప్పుడు గీతస్థానంలో ఈ ఇంట్లోకి మనవరాలు వచ్చింది. హరిశ్చంద్ర ప్రసాద్ ఆ గోడ దగ్గరికి వెళ్లాడు. చిన్నప్పుడు ఇంకులో ముంచి చెయ్యి ముద్ర వేసిన ఆ చేతి మీద తన చేతిని పెట్టాడు. చిట్టి చెయ్యి, తన చేతిని పట్టుకుని నడిచిన చెయ్యి. నేల మీద కూర్చుని ఆ బొమ్మలు చేత్తో తడుముతూ, చిన్నప్పటి కూతురి చేతి ముద్ర మీద చెయ్యి వేస్తూ కదిలిపోతున్నాడు.
1: తాతయ్య
0: పిలిచింది కివి. తాతయ్య చేతిని తన చేతిలోకి తీసుకుని తన కుడి చేతిని చిన్నప్పుడు తల్లి చేతి ముద్ర ఉన్న చెయ్యి మీద పెట్టింది. సరిగ్గా చెయ్యి సరిపోయింది. మనవరాల్ని గుండెలకు హత్తుకున్నాడు. అప్పుడే అతని వెనుక చప్పుడైంది. తల తిప్పి చూస్తే నీళ్లు నిండిన కళ్ళతో గీత నిలబడి ఉంది. చిన్నప్పటి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. తండ్రి తనతో చేసిన అల్లరి గుర్తొచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చింది. గోడలమీద తాను గీసిన పిచ్చి గీతలను, బొమ్మలను తడిమింది. తన చేతిని తండ్రి చేతిలో పెట్టింది. గుండెల మీద వాలిపోయింది. మీరిక్కడికే వస్తారని ఊహించాను నానా, కాని ఇంకా మీ జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయని అర్థం చేసుకోలేదు. కివి అల్లరిని హద్దుల్లో పెట్టాలనుకున్నాను. నేను చేసిన అల్లరి మర్చిపోయాను. నువ్వు నాకు ఒక వరం నాన్నా. సారీ నాన్నా, ఏడుస్తుంది గీత.
2: ఏమైంది మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నా? నేను అల్లరి చేయంలే, బుద్ధిగా ఉంటాను,
0: ముద్దు ముద్దుగా అంది కివి. నువ్వు అల్లరి చేయాలి, ఆడుకోవాలి, గెంతాలి. అచ్చం చిన్నప్పుడు మా నాన్నతో నేను చేసిన అల్లరే. గీత తండ్రిని కూతుర్ని బయటికి తీసుకుని పరిగెత్తింది. పైపుని చేతిలోకి తీసుకుంది. నేలను తడిపింది. తడిసిన నేల మీద తండ్రితో కూతురుతో కలిసి గెంతులు వేస్తుంది. వాళ్ళ ఆనందాన్ని చూసి మేఘం హర్షించి వర్షించింది. నేలంతా బురద బురద. అయినా వర్షంలో కేరింతలు. సెక్యూరిటీ పనివాళ్లు వాళ్ల పిల్లలు విస్తూపోయి చూస్తున్నారు. గీత తన స్టేటస్ని, అహాన్ని, ఈగోని పక్కన పెట్టింది. పనివాళ్లను, వాళ్ల పిల్లలను పిలిచింది. పిల్లలంతా వర్షంలో తడుస్తూ ఆడుకుంటున్నారు. వాళ్లతో పాటు హరిశ్చంద్ర ప్రసాదు, పనివాళ్లు అంతా. కివి తాతయ్య భుజం మీద ఎక్కింది. ఎవరెస్ట్ శిఖరం లాంటి తాతయ్య. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆనందం. పిల్లలకు ఇంతకన్నా గొప్ప జ్ఞాపకాలేముంటాయి? వాళ్ల జ్ఞాపకాలు ఆదిలోనే తుంచేయకండి. ఇదే గీత పరమార్థం. ఇదే జీవిత పరమార్థం.
3: ఇంతవరకు జీవిత పరమార్థం డాక్టర్ సుచరిత గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన లాప్రోస్కోపీ ఇన్ గైనకాలజీ. ఈ అంశం గురించి కన్సల్టెంట్ అబ్స్ట్రెట్రిషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: అందరికీ స్వాగతం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ప్రముఖ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్కారం అండి.
0: గైనకాలజీకి సంబంధించి ఒక సర్జరీ ఏ పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది?
1: గైనకాలజీ అంటే మేము బేసిక్లీగా మాట్లాడేది యూట్రస్ గురించి, గర్భసంచి పక్కన ట్యూబ్స్, దాని పక్కన అండాశయాలు. సో అండాశయం నుంచి అండం విడుదలయ్యిద్ది

0: అది గర్భసంచిలోకి ట్యూబ్ ద్వారా వచ్చి స్పర్మ్ మిక్స్తో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చేది. అది మెయిన్ ఫంక్షన్ అనమాట. గర్భసంచి కానీ ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ ఓవరీస్ కానీ, దట్ ఈస్ అండాశయం అంటారు, వాటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉండదు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీస్లో ఉంది, దాంట్లో గెడ్ ఫార్మ్ అవుతుంది, దాన్ని సిస్ట్ అంటారు. రకరకాల సిస్ట్లు ఉంది, నీర్ సింపుల్ సిస్ట్ అంటారు, ఒకసారి బ్లడ్ లోపల కలెక్ట్ అయిపోయి ఉంటే దాన్ని చాక్లెట్ సిస్ట్, హెమరాజిక్ సిస్ట్ అంటారు. అలాగే ఇంకో గెడ్లు ఉంటే దట్ ఈస్ డెర్మాయిడ్ సిస్ట్ అంటారు. అలా క్యాన్సర్లు కూడా ఫార్మ్ అయ్యే సిస్ట్లు ఉంటుంది, క్యాన్సర్ సిస్ట్లు అంటారు. అట్లాగే గర్భసంచిలో కొన్ని కండిషన్స్ ఉంటే, లేదంటే ఒక గెడ్ ఫార్మ్ అవుతుంది, దాన్ని ఫైబ్రాయిడ్స్, మోస్ట్ కామన్లీగా మనకి కనిపించే ప్రాబ్లం ఏంటంటే ఫైబ్రాయిడ్స్ యూట్రస్. సో ఈ కండిషన్స్లో మనం సర్జరీకి చేయాల్సిన అవసరం పడుంది, వాటికి మనం చేయాల్సి వస్తుంది.
1: ఈ లాప్రోస్కోపీ మెథడ్ అంటే ఏంటి సార్?
0: ఆపరేషన్ చేయాలంటే పొట్టను మనం కత్తితో బ్లేడ్ పెట్టి కొయ్యాలి, లేయర్స్ ఓపెన్ చేసి మనం పొట్ట లోపలికి వెళ్ళి మనం చేయాల్సిన సర్జరీ చేసి రావాలి. అది జనరల్గా చేసే సర్జరీ. అదే టెక్నిక్ ని మనం టెక్నాలజీ ద్వారా అంత పెద్ద పొట్టను కట్ చేయకుండా చిన్న చిన్న హోల్స్ పెట్టి, ఒక హోల్లో ఒక చిన్న టెలిస్కోప్ లాంటిది పాస్ చేసి, తద్వారా 3 హోల్స్లో 4 హోల్స్లో డిపెండింగ్ అపాన్ ద సర్జరీకి ఇండికేషన్స్ రిక్వైర్మెంట్ బట్టి ఒక కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఆ కెమెరా ద్వారా పొట్ట లోపల పిక్చర్ని ఒక టెలివిజన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లే చూసుకొని మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్తో, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో ఆపరేట్ చేస్తాం. సో పొట్ట మీద పెద్ద కట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ చాలా అడ్వాంటేజెస్ పేషెంట్స్ కూడా ఉంటుంది ఈ టెక్నాలజీ మూలన వాడితే. దాన్ని బట్టి
1: లాప్రోస్కోపీని మామూలుగా లేజర్ సర్జరీ అంటాం. అసలు లేజర్ కానీ, ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ ఇవి యూజ్ చేస్తారా లాప్రోస్కోపీ?
0: అది పేషెంట్ కామన్ గా వాళ్ళకి ఎక్కడ వచ్చిందో ఈ వర్డ్ అని లేజర్ తెలియదు నాకు, బట్ మోస్ట్లీ పేషెంట్ వచ్చి నన్ను అడిగితే నాకు లేజర్ సర్జరీ అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఎక్కడో ఒక వర్డ్ మనకి సొసైటీలో పడిపోయింది లేజర్ సర్జరీ. అసలు దీంట్లో లేజర్ సంబంధించిన ఏది యూజ్ చేయరు, ఎక్స్రేస్ యూజ్ చేయరు, దిస్ నథింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇస్ యూజ్. ఇట్స్ సింపుల్, ఒక టెలిస్కోప్ ని లోపల పంపించి ఆ టెలిస్కోప్ పిక్చర్ ని క్యాప్చర్ చేసి మనకు ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ స్క్రీన్ చూసుకొని మనం ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆపరేట్ చేస్తాం. అంతవరకు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని మనం వాడేటప్పుడు కొంత కరెంటుని మనం వైబ్రేషన్స్ మోడ్ లో కన్వర్ట్ చేసి హీట్ ద్వారా ఆ టిష్యూని కాగ్యులేట్ చేసి దాన్ని కట్ చేసి ఆ యూట్రస్ ని బయటకు తీస్తారు. సో దేర్ ఇస్ నో వే లేజర్ పర్సే వాట్ పేషెంట్ కి అర్థమవుతుందో అట్లా ఏం వాడే కండిషన్ కాదు ఇది.
1: ఎటువంటి భయపడాల్సిన అవసరం
0: ఏం లేదు. నేను బ్లేడ్ పెట్టి పొట్టను ఎట్లా కోస్ చేసి చూస్ చేస్తున్నాను, ఆ బ్లేడ్ కొయ్యకున్నా ఒక టెలిస్కోప్ ని లోపల పంపించి పిక్చర్ ని స్క్రీన్ మీద చూసి ఆపరేట్ చేస్తున్నాను. దానికి ఒక టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, స్కిల్ కావాలి. అది నేర్చుకుని వచ్చిన డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేయగలుగుతారు.
1: ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ కి సంబంధించి కొలోనోస్కోపీ అంటారు, అది కూడా ఫార్మ్ ఆఫ్ లాప్రోస్కోపీ.
0: అది కూడా మీరు రైట్లీ చెప్పారు సార్, దట్ ఈస్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ లాప్రోస్కోపీ ఓన్లీ. ఇట్స్ ఎంటైర్లీ, దీని ఒక ఫ్యామిలీ పేరు అంటే ఎండోస్కోపీ. ఎండో అంటే ఒక స్కోపీ, స్కోపీ అంటే ఒక కెమెరా పెడతాం, ఎండో అంటే లోపల చూడటం. అది పొట్ట లోపల కొలోన్ లో పెడితే కొలోనోస్కోపీ అంటారు, అది నోట్ ద్వారా పంపిస్తే అది ఈజోఫేగోస్కోపీ అంటారు, అది ముక్కు ద్వారా పంపించవచ్చు, దట్ ఈస్ ఎన్టీ సర్జన్స్ వాడు అంటారు. అలాగే మనం గర్భసంచి లోపల కూడా స్కోప్ పంపిస్తాం, దాన్ని హిస్టోస్కోపీ అంటారు. హిస్ట్రో అంటే గర్భసంచి, స్కోపీ అంటే లోపల చూసి మనం స్కోప్ పంపించి విజన్ చూసి స్కోపీ అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ డిఫరెంట్ కన్సర్న్ డిపార్ట్మెంటల్ డాక్టర్స్ విల్ యూజ్ దట్ మెథడ్.
1: అయితే శ్రోతలు మరొకసారి గమనించాల్సింది ఏంటంటే ఇందులో లేజర్, ఎక్స్రే అట్లా అటువంటివి ఏవి యూజ్ చేయరు. ఈ లాప్రోస్కోపీ అనేది ఒక కెమెరాతో చూస్తూ చేసే ఒక ప్రక్రియ.
0: యూఆర్ రైట్లీ సెడ్ సార్. అంటే పొట్టలో ఎంట్రీ చేసే ద్వారాలు చాలా వేస్ ఉన్నాయి. ఒక వే ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ ఓపెన్ చేయటం అనేది, ఇంకొక వే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ లాప్రోస్కోపీ ద్వారా చేస్తారు.
1: ఫైబ్రాయిడ్స్, ఒవేరియన్ సిస్ట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాధారణంగా అందరికి వచ్చేవే, చాలా మందికి ఉంటాయి. ఫైబ్రాయిడ్ కానీ ఒవేరియన్ సిస్ట్ కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనం వాటిని సీరియస్ గా తీసుకోవాలి?
0: 100 పేషెంట్స్ నేను ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేశానంటే లేడీస్ కి 70-80% ఆఫ్ ద ఒక విమెన్ కి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అనేది కనిపిస్తుంది నార్మల్. చాలా మందికి అసలు కంప్లైంట్స్ ఏ ఉండు, ప్రాబ్లమ్స్ ఏ ఉండు. అలానే కనిపించిన అందరికి ఆపరేషన్ కూడా అవసరం లేదు. ఫైబ్రాయిడ్ అంటే ఒక చిన్న గడ్డ గర్భసంచికి డెవలప్ అయ్యింది అనమాట. ఆ ఫైబ్రాయిడ్ ఏమైనా ప్రాబ్లం చేస్తుంది అంటే, ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటివి రావచ్చు, బాగా హెవీ బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే నిప్పు వస్తుంది మెన్సిస్ అయినప్పుడు, ఈ రెండు చాలా సివియర్ గా ఉండి పేషెంట్ ని రొటీన్ లైఫ్ ని హ్యాంపర్ చేస్తుంది. ఆ డే టు డే పని చేసుకోలేకపోతున్నారు పెయిన్ మూలన, బ్లీడింగ్ బాగా అయ్యి పరిపద్దాగా రక్తం ఎక్కించాల్సిన అవసరం పడుతుంది అన్నప్పుడు అప్పుడు మనం సర్జరీ చేయాల్సింది. ప్రతి ఫైబ్రాయిడ్ కి ఆపరేషన్ అవసరం లేదు. అలా మీరు రైట్లీ గా చెప్పిన ఓవేరియన్ సిస్ట్ అన్నారు. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆ సిస్ట్ రప్చర్ అవ్వదు, అది అట్లాగే ఉండిపోతుంది, అది నిదానంగా పెరుగుతూ ఉండి అదొక సిస్ట్ కింద ఫార్మ్ అవుతుంది. కానీ నేచర్ ఏం చేస్తారంటే 3 మంత్స్ 4 మంత్స్ ఆటోమేటిక్ దానికి అది కరిగిపోతుంది, అది నేచురల్ ప్రాసెస్. కొన్ని కొన్ని కండిషన్స్ లో అది కరగదు, అది అట్లాగే ఉండిపోయి లేదంటే పెరుగుతుంది సైజ్ అన్నప్పుడు, దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ ద్వారా మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ

0: ప్రతి ఓవరియన్ సిస్ట్ కూడా ఆపరేషన్ అనేది అవసరం లేదు. అబ్జర్వేషన్ చేయాలి, అంటే పేషెంట్ షుడ్ బి డాక్టర్ దగ్గరికి 3 మంత్స్కి 2 మంత్స్కి వెళ్తా ఉండి చూపించుకోవాలి.
1: ఎండోమెట్రియోసిస్ అని కూడా వింటూ ఉంటాం సార్, అసలు ఎండోమెట్రియోసిస్?
0: ఎస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోయింది ఈ మధ్య, ఎండోమెట్రియోసిస్. ఇది ఎందుకు వచ్చింది అంటే, అసలు ఎండోమెట్రియోసిస్ అనే ముందు చిన్న ఫ్యూ లైన్స్ చెప్తాను. ప్రతి నెల మెన్సిస్ అనే ఎవరైతే లేడీస్కి వస్తాయో దాన్ని ఎండోమెట్రియం యూట్రస్ లోపల ఉన్నది అది బయటికి పడిపోతుంది, బ్లీడింగ్ ద్వారా వస్తుంది. లేయర్, ఒక చిన్న లేయర్ గర్భ సంచి లోపల ఉంటుంది, అది ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాదో అది నెల ఎండ్ అయిపోయిన తర్వాత అది ఊడిపోయి బయటకు పడిపోద్ది, దట్ ఈస్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే. ప్రెగ్నెన్సీ వస్తేనంటే అది మెన్స్ట్రుయేషన్ రాదు, అట్లాగే లోపల ప్రెగ్నెన్సీ గ్రో అవుతుంది. సో యూటరస్ లోపల ఉన్న సెల్స్ ఏదైతే ఎండోమెట్రియం ఉందో ఒక్కొక్కసారి ఆ యూటరస్ లోపల కూడా కాకుండా యూటరస్ బయట కూడా ఉంటాయి అన్నమాట. అంటే యూటరస్ ని దాటి ఓవరీస్ మీద, ఫెలోపియన్ ట్యూబ్స్ మీద, లేదంటే పాస్క సంచి మీద, లేదంటే పేగు మీద, వాటి మీద అక్కడ ఇన్వాల్వ్ అయిన ఉన్నాయి. అంటే ప్రతి నెల మీకు ఎట్లా లోపల మెన్స్ట్రువల్ సైకిల్ బ్లీడింగ్ అవుతుందో అది బయటకు వచ్చేస్తుందో, లోపల బ్లీడింగ్ అయ్యేదానికి ద్వారం లేదు బయటకు రావడానికి, అది అక్కడే ఉండిపోయి కొన్ని నెలల తర్వాత ఒక చిన్న గడ్డలాగా తయారవుతుంది, దాన్ని ఎండోమెట్రోటిక్ సిస్ట్ అంటారు. దీనికి డిఫరెంట్ స్టేజెస్ ఉంది, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 అంటే డ్యామేజ్ ఎక్కువైంది లోపల, బాగా స్కారింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దెబ్బ తగిలితే స్కిన్ హీల్ అయితే ఒక చిన్న స్కార్ ఫార్మ్ అవుతుంది, నేచురల్ స్కిన్ లాగా ఉండదు, కొద్దిగా డిఫెక్ట్ లాగా ఉంటుంది, అలాగే లోపల కూడా ఫార్మ్ అవుతుంది అనమాట. సో పేగు కానీ, పాస్ సంచి కానీ, గర్భ సంచి కానీ, ఇవన్నీ ఒక చిన్న గడ్డలాగా తయారయ్యి నొప్పి వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ డీప్ ఎండోమెట్రియోసిస్. ఇన్ దోస్ కండిషన్స్ మనం సర్జరీకి అవసరం పడుతుంది.
1: ఈ వీటికి సింప్టమ్స్ ఏముంటాయి?
0: సింప్టమ్స్ కొంతమందికి పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంది అంటే ఆ పేషెంట్ కి సర్జరీ ఆల్మోస్ట్ ఇండికేటెడ్, రిక్వైర్మెంట్ ఉంది పెయిన్ వచ్చిందంటే, లేదంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది. లేదంటే కొన్ని కొన్ని కండిషన్స్ లో ఇప్పుడు ఏంటంటే ఎండోమెట్రియోసిస్ చాలా యంగ్ ఏజ్ నుంచి వస్తుంది. ఎందుకు యంగ్ ఏజ్ నుంచి వస్తుంది అంటే మనం సొసైటల్ చేంజెస్ చాలా వరకు అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, మనం యూజ్ చేసే ప్లాస్టిక్, మన వాటర్ బాటిల్ ఈ మధ్య అసలు డైరెక్ట్ గా వాటర్ బాటిల్ కొనేసుకుంటున్నాం, తాగేస్తున్నాం. సో ఆ యూజ్ ఆఫ్ దట్ ప్లాస్టిక్ సమ్టైమ్స్ ఇట్ రిలీజెస్ సర్టన్ కెమికల్స్ విచ్ ఆల్సో హ్యాస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ. సో దాంతో ఏంటంటే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెరుగుద్ది. సో దాని లోపల ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ పెరిగినప్పుడు, ఈ చేంజెస్ లోపల వచ్చినప్పుడు ఈ పెయిన్ అనేది బాగా సివియర్ గా ఉంటుంది.
1: ఈ సాధారణ సర్జరీ కాకుండా లాప్రోస్కోపీ అనగానే మిస్కాన్సెప్షన్స్, ఇలా భయపడతారు, ఏమైనా రేస్ తగిలితే మనకి అనుకుంటారు.
0: అవును, నేను కూడా
1: పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
0: ఫస్ట్ వాళ్ళ భయం ఏంటంటే సార్ మనం సర్జరీ పూర్తిగా చేస్తారా సార్, గడ్డం పెద్దది అంటున్నారు, హోల్స్ చిన్న చిన్నవి అంటున్నారు, 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్ హోల్స్ పెడతారు అంటున్నారు, అంత పెద్ద గడ్డ ఎలా తీస్తారు సార్ అడుగుతారు. మనం లోపల చేసే సర్జరీ ఓపెన్ గా చేసినా లాప్రోస్కోప్ తో చేసినా అదే సర్జరీ చేస్తాను. ఎంట్రీ ఇన్ టు ద అబ్డోమెన్ డిఫరెంట్, ఒక్కోసారి ట్రెడిషనల్ మెథడ్ గా పెద్ద కట్ ఇచ్చి ఎంట్రీ చేస్తున్నాం, ఇప్పుడు చిన్న చిన్న హోల్స్ పెట్టి ఎంట్రీ చేస్తున్నాం. చేసిన తర్వాత గర్భసంచి తీసిన తర్వాత అది మట్టుకు పూర్తిగా తీసేస్తారు. ఎలా తీస్తారంటే దానికి ఒక మోడ్సిలేటర్ అనేది ఒకటి ఉంటుంది, సో దాన్ని చిన్న చిన్న పీస్ గా చేసేసి ఎండో బ్యాగ్ లో వేసి తీసేస్తారు, అదొక మెథడ్. లేదంటే ఆ గర్భసంచి తీసిన తర్వాత కింద వజన ద్వారా నుంచి బయటకు లాగేస్తారు. లోపల హాఫ్ సర్జరీ జరుగుతుంది అనేది కాన్సెప్ట్ మట్టుకు కాదు.
1: ఇది సాధారణ సర్జరీకి, లాప్రోస్కోపీకి, ఈ రెండు విధానాలకి ఎనస్థీషియా పరంగా ఉండే డిఫరెన్సెస్ ఏముంటాయి?
0: ఐ టాక్ ఎనస్థీసియా అంటే పేషెంట్ కి మత్తు ఇవ్వడానికి, నొప్పి ఫీల్ అవ్వకుండా ఉండేదాన్ని ఎనస్థీసియా అంటారు. ఇప్పుడు నేను గైనకాలజిస్ట్ కాబట్టి నేను పొట్ట లోపల ఆపరేషన్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి జనరల్ ఎనస్థీసియా ఇవ్వాల్సి వస్తారు. అంటే టోటల్ పేషెంట్ టోటల్ గా నిద్రపోతారు, షీ విల్ నాట్ బి అవేక్ అనమాట. అలా ఫర్ ఎగ్జాంపుల్ నీ సర్జరీ మీద చేస్తుంటే పేషెంట్ టోటల్గా జనరల్ ఎనస్థీసియా ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ లోకల్ వర్క్ ఇస్తే సరిపోదు. నా సర్జరీకి ఫుల్ ఎనస్థీసియా ఇవ్వాల్సి వస్తుంది. జనరల్ ఎనస్థీసియా ద్వారా ఏమవుతుంది అంటే పేషెంట్ కి విల్ బి టోటలీ అండర్ కంట్రోల్ ఆఫ్ ద ఎనస్థెటిక్ ఏజెంట్స్, ఎనస్థెటిక్ మషిన్. సో రిలాక్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, మాకు సర్జరీ చేయడానికి కొద్దిగా కంఫర్టబుల్ గా ఉంటుంది. పేషెంట్ అవేక్ గా ఉన్నారంటే పేషెంట్ విల్ బి హావింగ్ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా మనకి ఆ అబ్డోమెన్ అనేది కొద్దిగా లోపల గ్యాస్ పంపిస్తాం, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అంటారు, దాంతో పొట్ట ఉబ్బిద్ది, ఉబ్బితే లోపల మనం ఎక్కడైతే ఆపరేషన్ చేయదలుచుకున్నామో ఆ ఏరియాలకు మనం ఈజీగా వెళ్ళొచ్చు, ఆపరేట్ చేయొచ్చు, తీసేయచ్చు. సో కానీ పేషెంట్ ఎప్పుడైతే అవేక్ గా ఉంటారు, కొద్దిగా ఒకసారి రెసిస్టెన్స్ వస్తుందో ఆ అబ్డోమెన్ అంత గ్యాస్ తో ఫుల్ అవ్వదు. ఫుల్ అవునప్పుడు సర్జరీ డిఫికల్టీస్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై వీ డూ జనరల్ ఎనస్థీసియా. కంట్రోల్ ఈజ్ మచ్ బెటర్ ఆన్ జనరల్ ఎనస్థీసియా రాదర్ దెన్ లోకల్ ఎనస్థీసియా. కంట్రోల్ జనరల్ ఎనస్థీసియాలో ఎక్కువ. సపోజ్ పేషెంట్ చేసేటప్పుడు హార్ట్ బీట్ ని కంట్రోల్ చేయడానికి, ఆక్సిజనేషన్ కంట్రోల్ చేయడానికి ఇట్ ఈస్ మచ్ బెటర్ ఈజీ ఆన్ జనరల్ ఎనస్థీసియా.
1: ఈ ఎనస్థీసియాకి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
0: అది వెదర్ యూ డూ ఓపెన్ సర్జరీ ఆర్ లాప్రోస్కోపీ దాంతో సంబంధం లేదు. ఎనీ ప్రొసీజర్, వెదర్ యూ డూ సర్జరీతో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయండి, అట్లా ఎనస్థీసియాతో కూడా కాంప్లికేషన్స్ ఉంటుంది. పేషెంట్ కి ఎంత టైం రికవరీ పడుతుందో, కొన్ని కొన్ని డ్రగ్స్ విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద బీపీ మీద కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ బీపీ కూడా దాన్ని కంట్రోల్ చేస్తారు. దేర్ ఆర్ ఎనస్థీసియా డాక్టర్స్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ దిస్. దీంట్లో

0: ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని కంట్రోల్ చేసుకునే చేస్తారు.
1: సార్, సాధారణ సర్జరీ కంటే లాప్రోస్కోపీ సర్జరీ చేసుకున్న తర్వాత రికవరీ కానీ నొప్పి కానీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ రావడానికి ఎంత మెరుగ్గా ఉంటుంది?
0: యా, దిస్ ఈజ్ ఆల్సో వన్ వెరీ గుడ్ క్వశ్చన్. లాప్రోస్కోపీ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ యూజువల్లీ ఒకటేంటంటే, సిన్స్ ద అబ్డోమన్ మనం పూర్తిగా ఓపెన్ చేయట్లేదు, సో అంత పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఒకటి పెయిన్ రిలీఫ్ ఎక్కువ ఉంటుంది, రికవరీ నార్మల్ లైఫ్ అంటే పేషెంట్ కెన్ బై, సపోజ్ నేను యూజువల్గా మనం లాప్రోస్కోపీ హిస్టెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ యూట్రస్ చేసామంటే వితిన్ 6 to 8 hours పేషెంట్ కెన్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ స్టార్ట్ వాకింగ్. షీ కెన్ గో టు ద అంటే వాష్రూమ్కి వెళ్ళొచ్చు, లేచి వెళ్ళి కుర్చీలో కూర్చోవచ్చు. హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనేది కొంతవరకు అది చేయాలనుకోండి, అది దట్ విల్ స్లోలీ లోపల రికవరీ అవుతుంది దాన్ని బట్టి. కానీ బట్ ఓపెన్ సర్జరీ చేస్తే పేషెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు సిట్ చైర్ మీద అంత ఈజీగా కూర్చోలేదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 to 3 days ఫర్ హర్ టు గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్, పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ వర్కింగ్ లేడీస్ దే కెన్ గో బ్యాక్ టు వర్క్ వితిన్ ఎ వీక్.
1: స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి, పర్టికులర్ గా గైనకాలజీకి సంబంధించి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు?
0: ఇన్ గైనకలాజికల్ ఏంటంటే ద ఓవరీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ అనమాట. ఎనీ స్ట్రెస్ ఇంట్లో ప్రాబ్లమ్ కానివ్వండి, లేకపోతే ఆఫీస్లో ప్రాబ్లమ్ కానివ్వండి, సరౌండింగ్ ప్రాబ్లమ్ కానీ, కొద్దిగా ఏమైనా చేంజెస్ ఉంటే లేడీకి ఇమిజియట్లీగా ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కొద్దిగా ఎఫెక్ట్ వస్తుంది. సైకిల్ డిలే అవటము, లేదంటే హెవీ బ్లీడింగ్ అవటము. కొంతమంది లేడీస్ నార్మల్గా బ్లీడింగ్ సైకిల్స్ వస్తాయి, కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే కొన్ని ఇంట్లో స్ట్రెస్ మూలన ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఈ బేసిక్లీ ఏంటంటే షీ హాస్ టు అండర్స్టాండ్ దట్ ఈ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఎలా మనం ఎలివేట్ చేయగలుగుతాం.
1: ఒక కుటుంబంలో స్త్రీ ఆరోగ్యకరంగా కుటుంబం ఉండడానికి ఎంత అవసరమో, ఆ కుటుంబం కూడా స్త్రీని అంత ఆరోగ్యకరంగా ఆనందకరంగా చూసుకుంటే కుటుంబం కూడా బాగుంటుంది.
0: డెఫినెట్లీ.
1: లాప్రోస్కోపీ గురించి, గైనకాలజీ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన లాప్రోస్కోపీ ఇన్ గైనకాలజీ ఈ అంశం గురించి కన్సల్టెంట్ అబ్స్ట్రెట్రిషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

మనోజనరంజన్. శ్రోతలు, ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రం కోసం పి సుశీల గానం చేసిన రంగస్వామి పార్థసారథి గీతం, సంగీతం ఇళయరాజా.

0: against deadly mancha, mentions the pioneer. And with that, it's back to you, Sarabjit.
1: Thank you, Sarah. And now before we end the bulletin, the headlines once again. Foreign Contribution Regulation Amendment Bill referred to Joint Parliamentary Committee for further scrutiny. Calcutta High Court cancels all OBC certificates issued under revised rules introduced by previous Trinamool Congress government in West Bengal. Punjab pharmacy officers' recruitment stayed by High Court over allegations of organised cheating. IMD predicts heavy rainfall in Odisha and Gangetic West Bengal due to formation of low pressure area over North Bay of Bengal. More than 30 civilians, including women and children, killed in Pakistani airstrikes in Surab district of Balochistan. And in cricket, BCCI confirms India versus Afghanistan T20 international series in September. And with that, we end the morning news. Have a nice day.
2: హైదరాబాద్ కేంద్రం సమయం 8:30 ఇప్పుడు వినండి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ శ్రీ డి శేషాచారి శ్రీ డి రాఘవాచారి గార్ల గాత్రయుగళం. వాద్య సహకారాలు వయలిన్పై మల్లెల తేజస్వి, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి దేవామృత వర్షిణి రాగంలో ఎవరని నిర్ణయించేదిరా సద్గురు త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.

ఇంతవరకు దేవామృత వర్షిణి రాగంలో సద్గురు త్యాగరాజస్వామి రచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సింధు కన్నడ రాగంలో నన్ను గన్న తల్లి, సద్గురు త్యాగరాజస్వామి రచన, ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా వినండి వాచస్పతి రాగంలో కంఠజూడిమి, సద్గురు త్యాగరాజస్వామి రచన ఆదితాళం.

ఇంతవరకు వాచస్పతి రాగంలో సద్గురు త్యాగరాజస్వామి రచన విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు హైదరాబాద్ బ్రదర్స్ శ్రీ డి శేషాచారి, శ్రీ డి రాఘవాచారి గారుల గాత్రయుగళం విన్నారు. వయలిన్ సహకారం మల్లెల తేజస్వి, మృదంగం శ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటరు నమోదు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఎఫ్ఆర్సీ చెల్లదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ పత్రం రేషన్ కార్డుతో సమానమని, సుప్రీంకోర్టు ఆమోదించిన 12 గుర్తింపు కార్డుల జాబితాలో రేషన్ కార్డు లేనందున దీని ఆధారంగా ఇచ్చే ఎఫ్ఆర్సీని ధృవీకరణ పత్రంగా పరిగణించలేమని వెల్లడించింది. పార్లమెంటు నియోజకవర్గాల కాంగ్రెస్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, చేవెళ్ల ప్రతినిధులతో సమీక్షిస్తున్నారు. సమీక్షకు మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా 36,353 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసింది. గతంతో పోలిస్తే 368 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 4,094, అతి తక్కువగా ములుగు జిల్లాలో 308 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి. డిజిటల్ మీడియా నిబంధనలపై లోక్సభలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద సమాధానమిచ్చారు. ఇంటర్నెట్ను సురక్షితంగా ఉంచేందుకు ఐటీ నిబంధనలను సవరించామని, జాయింట్ సెక్రటరీ లేదా డీఐజీ స్థాయి ఉన్నతాధికారులు మాత్రమే చట్టపరమైన ఆధారాలతో కంటెంట్ తొలగింపు ఉత్తర్వులు జారీ చేయగలరని సభకు తెలిపారు. వాతావరణ హెచ్చరికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై లోక్సభలో ఎంపీ కుందూరు రఘువీర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. మిషన్ మౌసం ద్వారా ఏఐ ఆధారిత ముందస్తు హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, మౌసం వాణి యాప్ ద్వారా ప్రాంతీయ భాషల్లో రైతులకు సమాచారం అందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో టీ ఫైబర్, భారత్ నెట్ 2 ప్రాజెక్టుల పురోగతిపై లోక్సభలో ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 8,887 గ్రామ పంచాయతీలను అనుసంధానించామని, సవరించిన భారత్ నెట్ ప్రోగ్రాం కింద నెట్ అప్గ్రేడేషన్ కోసం 3,189 కోట్ల రూపాయలు కేటాయించామని వెల్లడించారు. తెలంగాణలోని వ్యూహాత్మక ఖనిజ నిక్షేపాలపై లోక్సభలో ఎంపీ డాక్టర్ మల్లు రవి అడిగిన ప్రశ్నకు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే సమాధానమిచ్చారు. సంగారెడ్డి, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో టైటానియం, వెనాడియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిక్షేపాలున్నాయని, వీటి వేగవంతమైన మైనింగ్ కోసం జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్ను బలోపేతం చేస్తున్నట్టు సభకు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా వినండి ఆనందం ఈ చిత్రం కోసం ప్రతాప్ చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వినండి. సంగీతం దేవిశ్రీ.

కార్యక్రమంలో ముందుగా వినండి ఆనందం ఈ చిత్రం కోసం ప్రతాప్ చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఎగిరే పావురమా ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, సునీత పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం వినండి. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: సంగీతం జీవి ప్రకాష్ కుమార్.
1: భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్త గమారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు.
0: వింటున్న ఈ పాట మనీ. ఈ చిత్రం కోసం శ్రీమూర్తి చక్రవర్తి పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం శ్రీమూర్తి.

వంటకని వైఫ్ ఎందుకురా హోటల్ చాలు, ఒంటికని ఒకట రెండా అంగడి అందాలు.

0: పాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు.

మనోజనరంజని. శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శివ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

తప్పుకోండి తప్పుకోండి అంత, సైడ్ ఇవ్వకుంటే అంతే సంగతులంట. చుట్టుపక్కలేమి చూడదంట, దారి కడ్డు ఉంటే యాక్సిడెంట్ ఏనంట. పప్పసు పప్పసు పప్పసు పప్పసు పప్పసు పప్పసు పప్పసు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి స్టేట్ రౌడీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం బప్పిల హరి.

అందించారు. మరికొన్ని పాటలు వార్తలనంతరం వినవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మేడ్చల్ మల్కాజ్గిరిలో నోటీసులు లేకుండానే వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల కాంపౌండ్ వాల్స్ను హైడ్రా కూల్చడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కారమేనని పేర్కొంటూ సుమోటో కేసు నమోదు చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అధికారులపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. మధుమేహ బాధితుల పాదాల పుండ్ల చికిత్స కోసం పొడపత్రి మూలిక ఆధారంగా ఐఏసీటీ శాస్త్రవేత్తలు సరికొత్త ఫైటోఫార్మాస్యూటికల్ సాంకేతికతను అభివృద్ది చేశారు. అంతర్జాతీయ పేటెంట్ పొందిన ఈ సాంకేతికతను క్లినికల్ ట్రయల్స్ కోసం ముంబైకి చెందిన విర్డిస్ బయోఫార్మా సంస్థకు బదిలీ చేస్తూ నిన్న ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ధరణి పోర్టల్ అక్రమాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పేదల భూములు లాక్కున్న బీఆర్ఎస్ నేతల పేర్లను వెల్లడించాలని కోరిన ఆయన, ఇంత పెద్ద భూ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇది స్వర్ణయుగమని బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు ఉదయ్ నాగరాజు పేర్కొన్నారు. సొంత జిల్లాకు వచ్చిన ఆయనకు సిద్దిపేటలో పౌర సన్మానం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు సమక్షంలో ఆయన మాట్లాడుతూ, తాను బ్రిటన్ లార్డ్ అయినప్పటికీ మొదట మట్టిబిడ్డనేనని, తెలంగాణ మట్టిబిడ్డనేనని తెలిపారు. తెలంగాణలో 2014-26 మధ్యకాలంలో 520 ఆర్ఓబి ఆర్యుబీలు నిర్మించినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. లోక్సభలో బుధవారం చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో 20 నిర్మించామని, కొత్తగా 43 కోట్ల రూపాయలతో 4 మంజూరు చేశామని చెప్పారు. ఇవి వికారాబాద్ పర్లి సెక్షన్లో ఎల్సీ నెంబర్ 8923 వద్ద నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య పెంపుదల కోసం ఉద్దేశించిన మిషన్ కర్మయోగి పురోగతిపై లోక్సభలో ఎంపీ మాధవనేని రఘునందన్రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. ఐగాట్ పోర్టల్లో 1.7 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని, 23 భాషల్లో 5600కు పైగా కోర్సులు అందుబాటులో ఉంచి నిరంతర శిక్షణ అందిస్తున్నట్టు సభకు తెలిపారు. రాష్ట్రంలో ఈరోజు రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. వింటున్న పాట జెంటిల్మెన్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత బృందం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటారా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: శ్రోతలు, చిత్రసీమలో ఇప్పుడు వినండి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి. అలా వైకుంఠపురంలో చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం థమన్.
1: బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

విన్న ఈ పాట ది ఫ్యామిలీ స్టార్ చిత్రం కోసం శ్రేయ ఘోషల్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం గోపీ సుందర్. కార్యక్రమంలో చివరిగా వినండి మా ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పాడిన ఈ పాట, సంగీతం సంతోష్ నారాయణన్.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేస్తారు. కేపీహెచ్బి కాలనీలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 16 నియోజకవర్గాల్లో 807.40

కోట్ల రూపాయలతో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపడతారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వినతిపత్రం అందజేశారు. బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ప్రారంభించనున్నారు. బీసీ మహిళలకు నియోజకవర్గానికి 1000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ నీటి వాటాల విషయంలో ఎక్కడ రాజుపడే ప్రసక్తి లేదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఉద్ఘాటించారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశానికి హాజరై రాష్ట్ర ప్రయోజనాల కోసం మన వాదనలను బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయక సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సంప్రదాయాలను పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, పాత్ర తాలూకు కథనాలను పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలిపేయాలని ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డు సమావేశ ఎజెండాలో పెడితే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెంటనే అభ్యంతరం చెప్పలేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించడమే నిజమైన పరిపాలనా లక్షణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈవేళ రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: యువవాణి సంగీత కార్యక్రమంలో ఎస్ సందీప్ గారి తబలా వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ముకుందా చిత్రం కోసం శ్వేతా పండిట్ గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం మిక్కీజే మేయర్.

శ్రోతలకు ఒక గమనిక. రేపు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి కార్యక్రమంలో వానాకాలం పంటల్లో ఎరువుల వాడకం గురించి రాజేంద్రనగర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రోతలు, రైతులు ఫోన్ చేయాల్సిన మా టెలిఫోన్ నెంబర్లు 040 అనే ఎస్టీడీ కోడ్ను జత చేసి 2323-0734, మరొక నంబర్ 2324-0852, 2324-0853 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. చివరిగా వినండి, నిన్ను చూడక నేనుండలేను చిత్రం కోసం సాధనా సర్గం గానం చేసిన కులశేఖర్ గీతం, సంగీతం ఇళయరాజా.

చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి సుగమ్ సంగీత్ ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి జస్బీ నైచల్ సింగ్ గారి గజల్స్ వింటారు.

సుగమ్ సంగీత్ కార్యక్రమంలో ఇంతవరకు శ్రీమతి జస్బీర్ నైచల్ సింగ్ గారి గజల్స్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గత నెల 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు 25 రోజుల్లో 19 సార్లు సమావేశమై ఈరోజుతో ముగిశాయి. ఈ సమావేశాల్లో అనేక రకాల శాసనపరమైన, జాతీయ అంశాలపై చర్చలు జరిగాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026, జాతీయ గౌరవ అవమానాల నివారణ సవరణ బిల్లు 2026, ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు 2026, పన్నులు ఇతర చట్టాల సవరణ బిల్లు 2026, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు 2026, కేరళ పేరు మార్పు బిల్లు 2026 వంటి అనేక ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. అయితే నీట్ పేపర్ లీక్పై విద్యార్థుల నిరసనలు, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యల ఆరోపణలు, అయోధ్య రామమందిర విరాళాల్లో జరిగినట్టు ఆరోపించిన అవకతవకలపై ఈ సమావేశాల్లో పదే పదే అంతరాయాలు ఏర్పడ్డాయి. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. మైనింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా

0: ఆర్థికంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడంతో పాటు దేశంలో పెరుగుతున్న అత్యవసర ఖనిజాల డిమాండ్ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. పార్లమెంటులో పదే పదే జరుగుతున్న అంతరాయాలపై ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ విమర్శించారు. ప్రజాస్వామ్య పార్లమెంటరీ సాంప్రదాయాలను ప్రతిపక్షాలు అగౌరవపరుస్తున్నాయని ఆమె ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె ప్రతిపక్షాల తీరును దేశమంతా చూసిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై గాని పార్లమెంటరీ సాంప్రదాయాలపై గాని ప్రతిపక్షాలకు ఎటువంటి నమ్మకమూ లేదని ఆమె ఆరోపించారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయక సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, పాత్ర తాలూకు కథనాలను పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. లైబీరియా విదేశాంగ మంత్రి సారా బైసోలో న్యాంతి భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈరోజు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఆమె సమావేశమవుతారు. భారత్ లైబీరియాల మధ్య ఉన్న ఆత్మీయ సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన ఒక మంచి అవకాశాన్ని అందిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయ ప్రాంతంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐక్యత, దేశభక్తికి ప్రతీకగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ఒకటవుతున్నారని ఆయన కొనియాడారు. దేశం ముందుకు సాగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి దేశ ప్రయోజనాలే ఎప్పుడూ అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.
1: मुझे बहुत खुशी है और गर्व भी है. आज हमारे मंत्रालय में हमने तिरंगा यात्रा निकाला. ये हर घर तिरंगा कार्यक्रम हर राज्य में, गांव में व्यक्ति इसमें जुड़ रहा है. ये बहुत ही प्रेरणादायक है और ये जरूरी भी है. हम विकसित भारत 2047 तक जो हमारा लक्ष्य आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में हम आगे बढ़ रहे हैं, उसको पाने के लिए हमें एक साथ आगे बढ़ना चाहिए.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సాంప్రదాయ నాటక రంగం, ఇతర అనుబంధ రంగాల్లో ప్రదర్శన కళలకు వారందించిన అత్యుత్తమ సేవలకుగాను ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. ఈ ఫెలోషిప్లు, అవార్డులకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారున్నారు. అకాడమీ ఫెలోషిప్ కింద 3 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. అలాగే అకాడమీ అవార్డు కింద తామ్రపత్రం, దుశ్శాలువతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ 2024-25 వార్షిక నివేదికను నిన్న రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ చర్యలు, రాజ్యాంగ రక్షణలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రస్తుత యంత్రాంగాలను బలోపేతం చేయడంపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను రాష్టపతి ఆదేశించారు. షెడ్యూల్డ్ కులాల కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిబంధనల పనితీరుపై ఈ నివేదిక సమగ్ర సమీక్షను అందజేస్తుందని సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే షెడ్యూల్డ్ కులాల సామాజిక ఆర్థికాభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో జరిపిన సంప్రదింపులు, క్షేత్రస్థాయి పర్యటనలు, విస్తృత సమీక్షల నుంచి సేకరించిన కీలక అంశాలను ఈ నివేదిక పొందుపరిచింది. సామాజిక సంస్కర్త అహిల్యాబాయ్ హోల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేవాలయాల పునరుద్దరణ, పునర్నిర్మాణం నుండి పుణ్యక్షేత్రాల అభివృద్ది వరకు వారసత్వ పరిరక్షణలో అహిల్యాబాయ్ హోల్కర్ అసమానమైన సేవలందించారని కొనియాడారు. మహిళా విద్యను ప్రోత్సహించారు.

0: ఆధారం వితంతు పునర్వివాహాలను సమర్థించడం ద్వారా మహిళలను సాధికారత వైపు నడిపించి ప్రజా సంక్షేమం, న్యాయం, సుపరిపాలనలో ఆమె ఒక ఆదర్శాన్ని సృష్టించారని హోంమంత్రి పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అహిల్యాబాయి హోల్కర్ ప్రజల కేంద్రంగా సాగిన పాలన, తిరుగులేని ధైర్యం, అద్భుతమైన పరిపాలనా నైపుణ్యాలకు అసాధారణ ప్రతీకగా నిలిచారన్నారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ నిష్పాక్షికమైన సమతుల్యమైన ఒప్పందం భారత్ ఎస్ఏసీయు దేశాల రెండింటికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
1: भारत में उभरती हुई ताकत आज पूरी दुनिया देख रही है. पूरी दुनिया भारत के साथ व्यापारिक संबंध बढ़ाना चाहती. पूरी दुनिया के ध्यान में आ गया है कि ये $4 trillion की आज की इकोनॉमी 2047 में जब हम 100 वर्ष आजादी के मनाएंगे तब ये $30 trillion की इकोनॉमी कम से कम बन जाए.
0: ओडिशा पश्चिम बंगाल लो ये रोज भारी నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కరైకల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, గోవా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు నిర్వధికంగా వాయిదా పడింది. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ అభియాన్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో నిర్వహించిన తిరంగ యాత్రలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. తెలంగాణకు పీఎంఏవైజీ కింద ఒకేసారి 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. రాయదుర్గంలోని వివాదాస్పద హెరిటేజ్ భూముల వేలాన్ని నిలిపివేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. మంత్రి ఉత్తమకుమారెడ్డితో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో ఎల్లంపల్లి దేవాదుల సీతారామ ప్రాజెక్టుల ద్వారా గరిష్టంగా నీటిని ఎత్తిపోయాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే సుందిల్లా, అన్నారము, మేడిగడ్డల్లో నీటి నిల్వ చేయడం లేదని, ఆ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. ముంపు గ్రామాల పరిహారం, పునరావాస చెల్లింపులను వేగవంతం చేసి బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపాలని సూచించారు. అలాగే గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల సామర్థ్యం పెంపుపై అధ్యయనం చేయాలని, గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కన్సల్టెంట్ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. వివరాల సవరణ కోసం 5 రూపాయలు చెల్లించాలని, బ్యాంకు ఖాతా, పిన్, ఓటీపీ వివరాలు అడుగుతూ సైబర్ నిరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం కానీ ఇలాంటి సందేశాలు పంపవని స్పష్టం చేశారు. ఓటర్లు ఇలాంటి నకిలీ లింకులను నమ్మి మోసపోవద్దని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. జగిత్యాల జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణకుమార్ అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టర్లు అధికారులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిన్న

0: జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మంత్రి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి పనికి స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. రోళ్లవాగు షట్టర్ పనులను ఆగస్టు నెలాఖరులోగా, అక్కేపల్లి లిఫ్ట్ పనులను వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ధర్మపురి పట్టణంలో గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను ముందస్తు ప్రణాళికతో చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ తార్నాక డివిజన్లో హర్ ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుమారు 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకంతో ఈ యాత్రను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా ఈ అభియాన్కు విశేష స్పందన లభిస్తోందని, దీనివల్ల రాష్ట్రమంతటా దేశభక్తి, ఐక్యత నెలకొంటున్నాయని అన్నారు. రేపు హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు భారీ తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు ఖమ్మంలో ఎంతో ఉత్సాహంగా జరిగింది. పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు 1000 అడుగుల జాతీయ జెండాతో అభిమానులు ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. అభిమానులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థిని, విద్యార్థులు వేలాది మందిగా పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో హర్ ఘర్ తిరంగాలో భాగంగా సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వయ్య హరీష్ బాబు అధ్యక్షతన తిరంగా ర్యాలీ నిర్వహించగా బీజేపీ జిల్లాధ్యక్షుడు శ్రీశైలంతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా, మార్కెట్ ఏరియాలో గల రాజీవ్ చౌక్ నుంచి మార్కెట్ వీధుల గుండా అంబేద్కర్ చౌక్ మీదుగా మళ్లీ రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 3:00 బంజారాహిల్స్లోని కొమురంభీం ఆదివాసీ భవన్లో జరిగే మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4:00 కేపీహెచ్బీ కాలనీ క్యూర్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ గ్రామీణ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు పీఎంఏవైజీ కింద ఒకేసారి 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను న్యూఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇళ్ల కోసం వచ్చిన 21 లక్షల దరఖాస్తుల్లో సర్వే అనంతరం అర్హులను గుర్తించామని తెలిపారు. కేంద్ర వాటాతో సంబంధం లేకుండా రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే తెలంగాణలో పర్యటించేందుకు అంగీకరించారు. రాయదుర్గ్ పన్మక్తలోని వివాదాస్పద హెరిటేజ్ భూముల వేలాన్ని నిలిపివేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఈ భూముల రక్షణ కోసం కోర్టుకెళ్లిన రేవంత్ రెడ్డి నేడు సీఎం అయ్యాక వాటిని వేలానికి పెట్టడంపై మండిపడ్డారు. సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన ఈ 10.63 ఎకరాల భూమిపై కోర్టు వివాదాలు, వక్ఫ్ హక్కుల సమస్యలు ఉన్నాయని చెప్పారు. వివాదాలు తేలకుండా వేలంలో పాల్గొని భూములు కొంటే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవని హరీష్ రావు హెచ్చరించారు. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ది పనులను ఆగమశాస్త్ర నిబంధనలు, భక్తుల మనోభావాలకు అనుగుణంగానే చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలయ అభివృద్దిపై నిన్న శృంగేరిలో పీఠాధిపతులు, జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి, విందుశేఖర స్వామి వాళ్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆధ్వర్యంలోని బృందం కలిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావులు మాట్లాడుతూ,
1: ఇప్పటివరకు 55% జరిగినటువంటి పనుల్ని వారికి చెప్పడం, జరగబోతున్న పనులకు సంబంధించినటువంటి అంశాలను వారు ముందుంచి వారి ద్వారా ఆగమ శాస్త్రము లేదా దైవ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వారి సూచన సలహాలు తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో గర్భాలయాన్ని, అదేవిధంగా మహామండపాన్ని తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పినటువంటి ఒక ప్రచారం బయటకు వెళ్తున్న క్రమంలో ఆ అనుమానాలను కూడా నివృత్తి చేసే సందర్భంలో వారి దృష్టికి తీసుకుని పోవడం జరిగింది.

0: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఓటరు సవరణ నమోదు కార్యక్రమంకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఫ్యామిలీ ధృవీకరణ పత్రం ఎఫ్ఆర్సీకు ఆమోదం తెలపడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్ కార్డు కుటుంబ సంక్షేమ పథకాలు అందడానికి మాత్రమే ఉపయోగించే ఎఫ్ఆర్సీని ఎస్ఐఆర్కు వాడితే ఓట్లను దుర్వినియోగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఎఫ్ఆర్సీని కేంద్ర ఎన్నికల సంఘం కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ,
1: గుర్తింపు కార్డులు 12 ఉన్నాయి. భారత ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించేటట్టు, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ గుర్తింపు కార్డు లేని వాళ్ళకి కూడా ఓటర్ లిస్ట్ లో ఓటు వచ్చేటట్టు ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. రేషన్ కార్డు కోసమో లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్స్ ప్రభుత్వం రైస్ కోసమో ఇది వాడేది. కానీ ఇప్పుడు కొన్ని ఏరియాస్ మజ్లిస్ లాంటి ఏరియాస్ లో వాళ్ళ దగ్గర ఐడి కార్డు లేకపోతే ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ద్వారా ఓటర్ లిస్ట్ వాళ్ళ పేరు వచ్చేటట్టు ప్రయత్నం చేశారు.
0: మధుమేహ బాధితుల పాదాల పుండ్ల చికిత్స కోసం పొడపత్రి మూలిక ఆధారంగా ఐఐసిటి శాస్త్రవేత్తలు సరికొత్త ఫైటో ఫార్మసిటికల్ సాంకేతికతను అభివృద్ది చేశారు. అంతర్జాతీయ పేటెంట్ పొందిన ఈ సాంకేతికతను క్లినికల్ ట్రయల్స్ కోసం ముంబైకి చెందిన విరడీస్ బయోఫార్మా సంస్థకు బదిలీ చేస్తూ నిన్న ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మౌలిక వసతుల అభివృద్దికి కెటిపిఎస్ 7వ దశ సిఎస్ఆర్ నిధులతో చేపడుతున్న పనులకు సంబంధించి 3వ తుది విడతగా 95,90,802 రూపాయల నిధుల చెక్కును కెటిపిఎస్ 7వ దశ చీఫ్ ఇంజనీర్ బి శివరామరెడ్డి జిల్లా కలెక్టర్ అంకిత్కు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్ బ్యాంకింగ్ ఎస్ఎస్సీ ఆర్ఆర్బి పోలీసు ఉద్యోగుల కోసం 125 రోజుల ఉచిత ఫౌండేషన్ శిక్షణ అందిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశంలో గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. రాష్ట వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేపీ రాష్ట తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. తెలంగాణకు పీఎంఏవైజీ కింద ఒకేసారి 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత డాక్టర్ కందా మోహన్ గారి నవరస కందాయం నవల పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి అరుణ మల్లా ప్రగడ.
1: ఈనాటి నవలా పరిచయం శ్రీ డాక్టర్ మోహన్ కందా గారి నవరస కందాయం. మోహన్ గారు తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికే చిరపరిచితులు, మహామేధావి. సమైక్యాంధ్ర చీఫ్ సెక్రటరీగానే కాకుండా ఎన్నో ఉన్నత పదవులకు వన్నె తెచ్చినవారు. ఈరోజు బడుగు వర్గాలు, రైతులు అనుభవించే అనేక సౌకర్యాలకు రూపకల్పన చేసినవారు. మంత్రులు, ముఖ్యమంత్రులు చట్టాలు చేసే ముందు వాటిలోని లొసుగులను సరిదిద్ది ప్రజలకు అందించే అదృశ్య అమృతహస్తం ఈ కనిపించని అధికారులది. మోహన్ కందా గారు ప్రజాశ్రేయోభిలాషి. పరిపాలనను ప్రతిభావంతంగా, అత్యంత నైతికతతో

చెప్పిన ఉద్యోగానుభవం వీరిది. తన సుదీర్ఘ పదవీ కాలంలో పొందిన అనుభవాలు జ్ఞాపకాలతో రూపొందించిన పుస్తకమే ఈ నవరస కందాయం. మొదట 2014లో రచించిన మోహన మకరందం అనే గత స్మృతుల మందారమాలకు రెండవ భాగం ఈ దేవ పారిజాతాల దండ నవరస కందాయం. నవరసాలు అంటే మనందరికీ తెలుసు, కందాయం అంటే కూర్పు. కందా మోహన్ గారి జ్ఞాపకాల సంకలనం ఈ నవరస కందాయం. ఎందరో రాజకీయ ప్రముఖులతో పనిచేసిన వీరు నిత్య చైతన్య స్రవంతి. 80 సంవత్సరాల వయసులో ఉత్సాహంగా బిలియర్డ్స్ ఆడే నిత్య యవ్వనుడు, చక్కటి సిస్టమాటిక్ లైఫ్ స్టైల్తో జీవితం గడిపే చిన్మయానందులు, ఎందరో యువ ఐఏఎస్లను తయారు చేసే అధ్యాపకులు, ఎందరికో చేతనైన సహాయం చేస్తున్న సహృదయులు డాక్టర్ మోహన్ కందా గారు. వీరి జీవితంలో ఇంకొక విశేషం ఏమిటంటే, ఎవరైనా సినిమా మాయాజాలంలోకి అడుగుపెట్టిన వారు ఆ మాయా జలతారు నుండి బయటపడలేరు. ఆ సినీ జారుడు మెట్ల మీద పైకి రాని పాడైపోని ముఖానికి రంగు వేసుకోకపోతే తోచదు. ఆ ఆకర్షణ అలాంటిది. అయితే మోహన్ కందా గారు 28 చిత్రాలలో బాల నటుడిగా నటించి ప్రముఖుల మన్నన పొందిన ఆ జిలుగు వెలుగుల ప్రభావం నుండి తప్పించుకుని అత్యంత ప్రతిష్టాకరమైన ఐఏఎస్ పరీక్షలో నెగ్గి అనేక గొప్ప పదవులను నిర్వహించి డాక్టరేట్ను కూడా పొందారు. ఒకరు వీరిని, మీరు ఎన్టీఆర్ గారితో నటించారు కదా అని అడిగితే, ఆయనే నాతో కలిసి నటించారు అని నవ్వుతూ సమాధానం చెప్పే స్థాయి వారిది. దృఢమైన వారి వ్యక్తిత్వం, హాస్య చతురత, అనేక ప్రముఖులతో వారి స్నేహ సంబంధాలు అన్నిటికీ మించి వారి నిఖార్సైన నిజాయితీతో ఏర్చుకూర్చిన మంచి ముత్యాలహారం ఈ నవరస కందాయం. వీరు ఖచ్చితమైన అధికారే కాదు, చాలా మంచి రచయిత కూడా. ఇంగ్లీష్లో, తెలుగులో అనేక గ్రంథాలు రచించారు, అనేక భాషలలో నిష్ణాతులు. ఈ పుస్తకం ఆంధ్రజ్యోతి కాలమ్స్గా 2020లో రాయబడింది. అనేక కంటెంట్స్ సమాహారం ఈ పుస్తకం, అందుకే ఇది ఒక కథలా సాగిపోదు. వీరు ఎందరో సీనియర్ అధికారుల, గవర్నర్, ముఖ్యమంత్రుల వద్ద పనిచేసి వారి అభిమానాన్ని, ఆప్యాయతను పొందారు. కాకి మాధవరావు గారు, చంద్రయ్య గారు, కేసీ అబ్రహం గారు, శారదా ముఖర్జీ గారు, ఆర్థికవేత్త తర్వాత ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ గారు, ఇలా ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ గౌరవం అంతా వారి వృత్తి ధర్మాన్ని ఇంకా సమర్థవంతంగా చేసేందుకు దక్కిన ప్రోత్సాహంగా భావించారు. ఎన్టీ రామారావు గారు గొప్ప స్వాప్నికుడు, దార్శనికుడు. ఆయన రైతు బిడ్డ కాబట్టి రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి సింగిల్ విండో పద్ధతి అమలు తెచ్చిన ఘనుడు. ఆయన క్రమశిక్షణ, సమయపాలన అందరికీ ఆచరణీయం. ఖండూభాయి దేశాయి సమైక్యాంధ్ర గవర్నర్గా 1968లో పనిచేశారు. ప్రధాని ఇందిరాగాంధీకే కేవలం శాకాహార విందు అరేంజ్ చేసిన అహింసవాది. ఒకసారి ఇరాన్ రాజు మహా డాపు దర్పంగల రారాజు హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ని పక్కన పెట్టి సునియా సాబ్ అని భుజం మీద చెయ్యేసి మాట్లాడే ఖండూభాయి గారిని చూసి ప్రోటోకాల్ అమలు చేసే అధికారులు తెల్లబోయారు. కేసీ అబ్రహం గారు కూడా కాంగ్రెస్ 1969లో చీలినప్పుడు సిండికేట్ తరపున నిలబడి ఇందిరాగాంధీని విమర్శించారు. మెజారిటీ ఆమె తరపున ఉన్నప్పటికీ ఆయన తన పంథా మార్చుకోలేదు. అలాగే ఇందిరాగాంధీ గారు కూడా సంయమనం పాటించి ఆయనను గవర్నర్గా కొనసాగించనిచ్చారు. మోహన్ కందా గారికి పుస్తక పఠనం ఒక వ్యసనం. కొందరు రచయితలు ద్రష్టలు, రాబోయే టెక్నాలజీని ముందే ఊహించి రాయటం నిజంగా అద్భుతం. ఫ్రెంచ్ రచయిత జూల్స్ వెర్న్ అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్, జర్నీ టు ద సెంటర్ ఆఫ్ ద అర్త్ లాంటి ప్రసిద్ధ నవలల సృష్టికర్త. 1870లో రచించిన 20,000 లీగ్స్ అండర్ ద సీ నవలలో సృష్టించిన సబ్మెరీన్ని శాస్త్రవేత్తలు తర్వాతి కాలంలో తయారు చేశారు. 1949లో రాజకీయ పరంగా భవిష్యత్ ఊహించి రాసిన జార్జ్ ఆర్వెల్ నవల 1984లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడితే ఎన్ని అనర్థాలు జరుగుతాయో వివరించారు. టీవీ కూడా ఈ నవలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. హెచ్జి వెల్స్ 1895లోనే రచించిన టైమ్ మెషిన్ నవల చాలా పాపులర్ అయింది. దీని ఆధారంగానే తెలుగులో ఆదిత్య 369 తీశారు. 1897లో ఈ రచయిత రాసిన ఇన్విజిబుల్ మ్యాన్ కూడా సైన్స్ ఫిక్షన్ నవల్గా పేరు తెచ్చుకుంది. ఇది కూడా మిస్టర్ ఇండియాగా పెద్ద సినిమా విజయం అందుకుంది. ఆథర్ సి క్లార్క్ అనే మరో ఇంగ్లీష్ రచయిత 1968లో సైన్స్ ఫిక్షన్ సిరీస్ రాశాడు. స్పేస్ ట్రావెల్, స్పేస్ మిషన్స్,

ఎలా డిజైన్ చేయాలో కూడా నవలలో వివరించారు. ఇసాక్ అసిమోన్ అనే అమెరికన్ రచయిత గ్రహాంతర వాసుల గురించి అనేక పరిశోధనలు చేసి మరీ రాశారు. కార్ల్ సగాన్ అనే అమెరికన్ సైంటిస్ట్ మానవాళికి గ్రహాంతర వాసులకి మధ్య సంబంధాలు ఏర్పడటం థీమ్గా కాంటాక్ట్ అనే పేరుతో 1985లో రచించారు. అనేక హిందీ సినిమాలు ఈ నవల ఆధారంగా తీసి విజయం సాధించాయి. ఈ రచయితల దార్శనీయత అభినందనీయం, ఆశ్చర్యకరం కూడా. యువతలో పఠనాశక్తి, సైన్స్ మీద అవగాహన, రీసెర్చ్ చేయాలి అని అభిలాష కలగటం ఈ పుస్తకాల ముఖ్య ఉద్దేశం. మోహన్ గారు దేశ రాష్ట్ర సమస్యలు వాటికో సత్వర పరిష్కారం చూపించారు. తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఏ కేటగిరీ, వాటికి అవరోధాలు కలిగించేవి సి కేటగిరీ, మూల కారణం ఛేదిస్తే కానీ చేయలేని అంశాలు బి కేటగిరీలో చేర్చి ఏ అంశాలు తప్పనిసరిగా చేయాలి, వాటికి అడ్డుపడే అవినీతి, అనవసర సిబ్బంది, ఉద్యోగుల అలసత్వం ఇవి సి జాబితాలో ఉండేవి. వీటిని సరిదిద్దుకుంటూ ఏ అంశాలు పూర్తి చేయాలి, బిలో రొటీన్గా జరిగే పనులు వాటిని సంబంధిత అధికారులకు వదిలేసి ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఈ పద్ధతి ఉపయోగించి టీమ్ సహకారంతో హైటెక్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాల్, మెగా మల్టీపర్పస్ హైడ్రా ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, హైటెక్ సిటీ, మోడర్న్ ఎయిర్పోర్ట్, ఇలా ఎన్నో బృహత్ కార్యక్రమాలు చేయగలిగారు. వీరు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే ఇన్స్టెంట్ యాక్సెస్ టు ఎగ్జెంప్షనల్ ఇన్ఫర్మేషన్ స్టేషన్ ప్రారంభించారు. ఈ స్టేషన్కి ఒక మెయిల్ ఐడి పెట్టి మొబైల్ నెంబర్ ఇచ్చారు. దాంతో ఎక్కడి నుంచైనా ఏ డిపార్ట్మెంట్కైనా క్షణాలలో సమాచారం అందేది. ప్రమాదాలు నివారింపబడేవి. 26 డిసెంబర్ 2004లో సునామీ వచ్చినప్పుడు సముద్రం నీటిమట్టం పెరుగుతున్న వార్త వీరి స్టేషన్కి అందగానే మీడియాకి ఆ వార్త వెళ్లింది. జాగ్రత్త పడమని ప్రజలకు సమాచారం ఇవ్వడంతో ప్రాణ నష్టం తగ్గింది. 5 ఏళ్ల పాలన ఎన్నికైన ప్రభుత్వాల కాల పరిమితి. పాలకులు ప్రజలకు రకరకాల హామీలు కుమ్మరిస్తారు. వాటిలో కొంతైనా నెరవేర్చి మళ్లీ ఎలక్షన్ టైంలో ప్రజలను ఓట్లు అడగాలంటే ఆర్థిక వనరులు, మానవ వనరులు, అధికారుల శక్తియుక్తులు కావాలి. హామీలు నెరవేర్చేందుకు నిధులు సమకూర్చారో లేదో ప్రజలకు తెలియదు. పనులు సకాలంలో జరగకపోతే మీడియా అధికారుల అలసత్వం అని రాసేస్తుంది. ఒకసారి స్వామినాథన్ గారు డిఆర్ఓగా చేసినప్పుడు 2 రూపాయలకి పంచదార ధర మించకూడదని ఆదేశం వచ్చింది. దాంతో ఆయన తలపట్టుకున్నారు. సప్లై డిమాండ్ లాంటి మార్కెట్ ధర నిర్ణయించే పరిస్థితులు అనేకం. వాటి నియంత్రణ లేకుండా ధరలు తగ్గడం అసాధ్యం. ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు చాలా అంతరం ఉంటుంది. ఎన్నికలు ప్రజాస్వామ్య దేశాలలో అత్యంత ప్రాధాన్యత గల అంశం. ఈ ఎన్నికల ప్రహసనం అధికారులకు ఎప్పుడూ కత్తి మీద సాము లాంటిదే. ఒకసారి ఎన్నికలు డిక్లేర్ అవుతే ఇక ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషనర్ కనుసన్నలలోకి వెళ్లిపోతుంది. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటేయడానికి గల శాంతియుత వాతావరణం కలగజేయాలి. కులం, మతం, డబ్బు ఒత్తిడులు, బెదిరించటం, ప్రలోభ పెట్టడం లాంటివి జరగకూడదు. ప్రజలు తమకు మంచి చేసే అభ్యర్థిని వివేకంతో ఎన్నుకోవాలి. ఇదొక మహాయజ్ఞం. ఈవీఎంలు రాకముందు బ్యాలెట్ పేపర్లు ఉండేవి. బాక్సులు కాజేయకుండా చూడటం, సిబ్బంది రక్షణ, పార్టీ కార్యకర్తల మధ్య యుద్ధాలు జరగకుండా పర్యవేక్షణ, దొంగ ఓట్లు పడకుండా జాగ్రత్తలు, పోలింగ్ పూర్తయి బాక్సులు సీల్ వేయించి తహసీల్దార్ ఆఫీసులో భద్రపరిచే వరకు అధికారులకు నిద్రాహారాలు ఉండవు. విదేశీ శరణార్థులు దేశంలో పాతుకుపోయి స్వదేశీయుల అవకాశాలు, సౌకర్యాలకు అవరోధంగా ఉండటంతో వారి ఓట్లను తొలగించాల్సిన పని ఎలక్షన్ కమిషనర్ చేపట్టి నకిలీ ఓటర్లను ఏరివేసే ఎస్ఐఆర్ని, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ని మొదలుపెట్టింది. ఇది ఎంతో సమంజసం, ప్రజాహితం కూడా. క్రమశిక్షణ మనిషికే కాదు దేశానికి చాలా ముఖ్యం. ప్రజలు ప్రభుత్వం రూల్స్కు లోబడి ఉండటం వలన అనేక దేశాలు ఎంతో ఉన్నతిని సాధించాయి. ఉదాహరణకి మనకు క్యూలో నిలబడటం అంటే మహాచిరాకు. దాంతో తొక్కిసలాటలు జరిగి ప్రాణ నష్టం దాకా తీసుకువెళ్తుంది. చిన్న చీమ, ఆకాశంలో పిట్ట, బారులు తీరి మనకు పాఠం చెప్తాయి. హెల్మెట్, బెల్ట్ ధరించటం మన రక్షణ కోసమే. క్రమశిక్షణ పాటిస్తే ఎన్నో ప్రమాదాలు నివారించవచ్చు. అధికారులు, పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పనిలో నిర్లక్ష్యం, అలసత్వమే ఏ ప్రమాదానికైనా కారణం అవుతాయి. దేశాలలో విపత్తులు ఏర్పడి

ప్పుడు వాటి నివారణ సహాయక చర్యల కోసం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దేశాలలో విపత్తులు ఏర్పడినప్పుడు వాటి నివారణ సహాయక చర్యల కోసం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పడి అనేక సూచనలు చేసింది. రాష్ట్రాలకు మానవ పరంగా ప్రకృతి పరంగా అనేక ఆపదలు ఏర్పడతాయి. దాంతో రాష్ట్రాలు ప్రజలను ఆదుకోవటానికి కేంద్ర సహాయం మీద ఆధారపడతాయి. కేంద్రంని నిధులిచ్చి ఆదుకోమంటుంది. కానీ రాష్ట్రాలు విపత్తులు రాకుండా ఏ చర్యలు తీసుకుంటుందో, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ సూచించిన మార్గదర్శకాలు అమలు చేశాయో లేదో ఏ మీడియా కూడా రాయదు. రాష్ట్రం ప్రజలకి జవాబుదారీ కాబట్టి కేంద్రం నిధులు ఇవ్వాలంటుంది. ఆ నిధులు అందే లోపల నిందారోపణలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ తలనొప్పి తప్పదు. 1970కి ముందు ఎస్సీ ఎస్టీ వారికి నిర్దేశించిన నిధులు ప్రభుత్వ శాఖలలో సంబంధించిన ధనం బ్యాంకుల్లో ఉండేది. దళితులకు ఈ నిధులు అందాలంటే అనేక ప్రభుత్వ శాఖలను సమన్వయపరచవలసి వచ్చేది. ఈ సమస్య పరిష్కారానికి చిత్తూరు కలెక్టర్ వళియప్ప గారు డిస్ట్రిక్ట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థను ఏర్పరిచి వివిధ శాఖల నుండి ఫండ్ని మూలనిధిగా ఉంచి దాని నుండి రుణాలు ఇవ్వచ్చు అనుకున్నారు. అంత చక్కని ఆలోచన ఎవరికీ రాలేదు. అయితే కార్పొరేషన్ ఏర్పాటు చేసే అధికారం కలెక్టర్కి లేదు. అయినా దళితులకు గిరిజనులకు మేలు చేసే ఉద్దేశంతో గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేసి 25% సబ్సిడీ, 25% మార్జిన్ మనీ, బ్యాంకులు 55% రుణాలు ఇవ్వగలిగే ఏర్పాటు చేశారు. దీంతో గిరిజన ఉత్పత్తుల తయారీ వాళ్ళు సులభంగా వ్యాపారం చేసుకునే వీలు కలిగింది. ఈ పద్ధతి చాలా గొప్ప విజయం సాధించింది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీగా కేంద్రం అన్ని రాష్ట్రాలలో ఈ విధానం అమలు చేసింది. కలెక్టర్ శంకరన్ గారు ఎస్సీ ఎస్టీ సొసైటీలను ఏర్పాటు చేశారు. ఇది దేశమంతా జిల్లా స్థాయిలో వ్యాపించి అద్భుతమైన ఫలితం సాధించింది. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులు సద్వినియోగం అయ్యాయి. కాకపోతే తమాషా ఏమిటంటే, ఇంత శ్రేయోదాయకమైన మార్పుకు కారణమైన చంద్రమౌళి వళియప్పన్ గారిని ప్రభుత్వం అనుమతి లేకుండా కార్పొరేషన్లను నడిపినందుకు వివరణ కోరింది. మార్పులు తేవాలంటే అధికారులు బాధలు కూడా భరించాలన్నమాట. శంకరన్ గారి లాంటి కలెక్టర్ల సపోర్టు వలన వణియప్పన్ గారు శిక్ష తప్పించుకున్నారు. ఓర్పు సహనంతో ఎస్సీ ఎస్టీలకు అండగా నిలిచిన అధికారులకు హృదయపూర్వక నమస్సులు. ప్రభుత్వం ప్రజలకు పనిచేసే ఆదాయ మార్గాలు చూపాలి, కానీ ఉచితాలు ఇవ్వటం శ్రేయస్సు కాదు అంటారు మోహన్ గారు. గాలి పీల్చుకునే వారికి ఆక్సిజన్ సిలిండర్ తగిలించడం లాంటిదే ఈ ఉచితాలు ఇవ్వటం అంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు సహాయపడుతుంటే మధ్యలో కొందరు గడుసు పెద్దలు ఆ పేదల్ని ప్రలోభపెట్టి ఎలా గద్దెల్లా తన్నుకుపోయారో ఒక కాలంలో వివరించారు. దివిసీమ ఉప్పెన సమయంలో గవర్నర్ శారదా ముఖర్జీ గారు తన పలుకుబడి వినియోగించి భారీ మొత్తంలో విరాళాలు సేకరించారు. అక్కడ అధికారి సి వెంకటప్పయ్య గారు చేతన అనే సంస్థను ఏర్పాటు చేసి మూలనిధితో ఉప్పెన వలన నష్టపోయిన జాలర్లకు మరబోట్లు, ఏసీ వ్యాన్లు కొనిచ్చి బ్యాంకు రుణాలకు అధికారులే షూరిటీ ఇచ్చి ఫిషరీస్ కార్పొరేషన్ ద్వారా ఆ చేపలు కొనే అగ్రిమెంట్ చేయించి ప్రతి జాలరి తన కాళ్ళ మీద తాను నిలబడేటట్లు చేశామని ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు అధికారులకు ఈ జాలర్లు టన్సన్గా బ్యాంకు వాయిదాలు కట్టేస్తున్నారంటే అనుమానం వచ్చి ఆరా తీశారు. జాలర్ల ఊరి సర్పంచి ఒకడు ఈ జాలర్లకు కొంత డబ్బు ప్రతి నెలా ఇస్తూ బ్యాంకు వాయిదాలు తాను కడతానని మరబోట్లు, ఏసీ వ్యాన్లు తను వాడుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు. వాళ్ళ అమాయకత్వంని ఆసరా తీసుకుని యజమానులు కావలసిన జాలర్లను కూలీలను చేశాడు. అతి స్వల్ప పెట్టుబడితో ఆ సర్పంచ్ యజమాని అయ్యాడు. జాలర్లకు అందాల్సిన నిధులు దుర్వినియోగం అయ్యాయి. చెత్త మన దేశంలో ఒక పరిష్కరించలేని సమస్య. ఉదాహరణకి ఢిల్లీలో చెత్త దాదాపు 10,000 టన్నులు. భలాస్వా చెత్త కుప్ప 55 మీటర్ల ఎత్తులో పేరుకుపోయింది. కొన్నాళ్లైతే కుతుబ్ మినార్ ఎత్తును మించిపోతుంది అని కొందరు జోక్ చేశారు. ల్యాండ్ఫిక్స్లో పేరుకుపోయే చెత్త చాలా ప్రమాదకరం. మిథెల్ గ్యాస్, నికెల్,

అరెన్సిక్, సీసం, క్రోమియం నేల లోపల ఇంకిపోయి భూగర్భ జలాలను విషపూరితం చేస్తాయి. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ ఆర్ఆర్ఆర్ అనే ప్రక్రియ అమలు చేయాలని శ్రీ వెంకయ్య నాయుడు గారు సూచించారు. వేస్ట్ టు ఎనర్జీ ప్రాతిపదికన విద్యుత్ ఉత్పాదన చేయాలంటే 2000 టన్నుల చెత్త నుండి 50 ఇళ్లకు సరిపడా కరెంటు ఉత్పాదన చేయొచ్చు. కానీ ల్యాండ్ ఫిల్స్ నిర్వహణకి, కరెంటు ఉత్పాదనకి కూడా తడి చెత్త, పొడి చెత్త విడతీయాలి. కరెంటు ఉత్పత్తి చాలా ఖర్చుతో కూడుకున్నది. దీనికంటే కూడా ఇన్సినరేటర్స్లో చెత్తను బూడిదిగా మార్చి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాడుకోవడం మంచిది అంటారు మోహన్ గారు. దేనికైనా సరే తడి చెత్త, పొడి చెత్త విడతీయక తప్పదు. విద్య, వైద్యం ఈ రెండు ప్రభుత్వాల నుండి పొందే ప్రజల హక్కు. ప్రభుత్వాలకి ఈ రెండింటి నిర్వహణ ఖర్చు భారంగా భావించి కార్పొరేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చేస్తున్నాయి. మౌలిక వసతులు బడులలో, ఆసుపత్రులలో తగ్గిపోవడంతో మధ్యతరగతి వారు కూడా అప్పులు చేసి మరీ కార్పొరేట్ విద్య, వైద్యం వైపు పరుగులు తీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2014లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కార్పొరేట్ సంస్థలు 3 ఏళ్లలో సరాసరి లాభాల్లో 2%ని సామాజిక ప్రయోజనం కోసం వినియోగించాలి. ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి కార్పొరేట్స్ ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయటంలో, ఆసుపత్రి సౌకర్యాలు పెంచటంలో 2% లాభాలను వినియోగించేటట్లుగా చట్టం చేయాలని మోహన్ కందా గారి అభిమతం. అలాగే ఇన్కమ్టాక్స్ నియమాల్లో కూడా మార్పులు చేసి ప్రభుత్వ బడులను, ఆసుపత్రులను బాగు చేసేందుకు అయ్యే ఖర్చును బుక్ చేసే సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తే చిన్న సంస్థలు, వ్యక్తులు కూడా గవర్నమెంట్ స్కూల్స్ని, హాస్పిటల్స్కి సేవ చేసేందుకు ముందుకు వస్తారు. వీటి నిర్వహణ మెరుగుపడుతుంది. వసతులు పెరిగినప్పుడు మధ్యతరగతి మళ్లీ ప్రభుత్వ బడులు, ఆసుపత్రుల వైపు చూపు మళ్లిస్తారు. వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది, సమాజానికి మేలు కలుగుతుంది అని మోహన్ గారు ప్రభుత్వాలకు సలహా ఇస్తున్నారు. ఇది అవశ్యం ఆచరణీయం, హర్షణీయం కూడా. మోహన్ కందా గారికి వారి తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. తల్లిగారైతే చాలా విశిష్టమైన వ్యక్తి. దుర్గాబాయి దేశముఖ గారితో కలిసి అనేక కార్యక్రమాలలో పాల్గొనేవారు. హిందీ పాఠశాలలు నిర్వహించేవారు. ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకులలో అతి ముఖ్యులు వీరి తల్లిగారు మాణిక్యాంబ గారు. బయట ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఇంట్లో రకరకాల వంటలు తయారు చేసి అచ్చమైన గృహిణిలా వడ్డించేవారు. వీరి నాన్నగారు హైకోర్టు జడ్జిగా గుంటూరు, హైదరాబాదులలో పనిచేశారు. వారి అభీష్టం మేరకు మోహన్ కందా గారు ఐఏఎస్ చేసి తండ్రి కోరిక నెరవేర్చారు. ఇలా పుస్తకం అంతా అద్భుతమైన, ఆసక్తిదాయకమైన శైలితో అనేక అంశాలు మనని ఆలోచింపు చేస్తాయి. సమయాభావంతో నేను అమూల్యమైన చాలా అంశాలు కవర్ చేయలేక క్లుప్తంగా రాశాను. ఇంత సీరియస్ టాపిక్లో చిన్న నవ్వుల చిరుచల్లు ఉప ప్రధాని గారి హాస్యపు హరివిల్లు. ఉపరాష్ట్రపతిగా, కొద్దికాలం రాష్ట్రపతిగా చేసిన శ్రీ హుదయతుల్లా గారు రాజ్యసభ చైర్మన్గా అనేక దేశ విదేశ ఫంక్షన్స్కి హాజరు కావాల్సి ఉంటుంది. వారు ఎఫిషియల్ సెక్రటరీ కావాలని మరీ మోహన్ కందా గారిని తన వద్దకు పిలిపించుకున్నారు. హుదయతుల్లా గారు సామాన్యులు కాదు. రష్యా ఎంబసీ వారి మీదే జోకులు వేసిన ధీశాలి. రష్యా ఎంబసీ వారు జాతీయ దినం సందర్భంగా హుదయతుల్లా గారు ముఖ్య అతిథి. రష్యా ఎంబసీలో ఒక పొరపాటు జరిగి వారు పదే పదే క్షమాపణలు చెప్పుకుంటున్నారు. పరిస్థితిని తేలికపరచటానికి హుదయతుల్లా గారు ఒక జోక్ చెప్పారు. అప్పట్లో ఫ్యాక్టరీలకి యంత్రాలు రష్యా వారు ఉచితంగా పంపేవారు. కానీ వాటికి రిపేర్ వచ్చినప్పుడు రష్యా మెకానిక్స్ వచ్చి విడిభాగాలు వేసి బాగు చేయాల్సి వచ్చేది. వాటి ఖర్చులు, వారు వచ్చేదాకా మిషన్స్ పనిచేయకపోవటం ఒక పెద్ద తలనొప్పిగా ఉండేది. హుదయతుల్లా గారి జోక్, కొందరు టూరిస్టులు నరకం చూడటానికి వెళ్లారట. పాపులను వేయించే బర్నర్లు 2 ఉంటే ఒక దాని ముందు పెద్ద క్యూ ఉందిట, 2వ దాని ముందు 2 అలా మాత్రమే ఉన్నారు. టూరిస్టులు ఆశ్చర్యపోయి ఎందుకు ఇలా అని అడిగితే, క్యూలో ఎక్కువ ఉన్న బర్నర్ రష్యా నుండి వచ్చింది, అది ఆగిపోతూ ఉంటుంది, దాన్ని బాగు చేయటానికి రష్యా నుండి మెకానిక్లు వచ్చి బాగు చేయటానికి చాలా సమయం పడుతుంది, ఈలోగా ఈ పాపులు కాస్త ఊపిరి తీసుకోవచ్చు అని రష్యా బర్నర్ల ముందే క్యూ కడుతున్నారు అని సమాచారం.

0: సమాధానం వచ్చిందట. ప్రభుత్వ పాలనలో అధికారుల పాత్ర గణనీయమైనది. గొప్ప మేధావులు, ఎడ్యుకేషనిస్ట్ అయినా వారి పథకాలు మంత్రిగారి సంతకంతో బయటకు వస్తాయి. అంతేగాని వారు ప్రజల మధ్యకు రారు. సివిల్ సర్వెంట్స్ ప్రజాసేవకులు. తాము సర్వీస్లో ఉన్నప్పుడు ఎన్నో ప్రభుత్వ చర్యలకు సాక్షిభూతులవుతారు. రిటైర్ అయ్యాక వాటిని బయటకు పుస్తకాల ద్వారా కానీ మీటింగులలో కానీ రివీల్ చేయడం వివాదాలకు దారితీయొచ్చు అంటారు మోహన్ కందా గారు. విఘ్నులు ప్రాజ్ఞులు అయిన శ్రీ డాక్టర్ మోహన్ కందా గారు ఎన్నెన్నో వసంతాలు ఆహ్లాదంగా ఆనందించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వారి అమూల్య సేవలను సలహాలను సమాజానికి అందించాలని అందరి ఆకాంక్ష.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత డాక్టర్ కందా మోహన్ గారి నవరస కందాయం నవలా పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి అరుణా మల్లాప్రగడ. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి సురేఖామూర్తి గారు పాడిన లలిత గీతం.

శ్రోతలకు ఒక గమనిక. రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు పాల్గొంటారు. ఇందులో వానాకాలం పంటల్లో ఎరువుల వాడకం గురించి శ్రోతలు, రైతులు మీకు ఎలాంటి సందేహాలున్నా ఫోన్ చేయండి. 040 అనే ఎస్టీడీ కోడ్ను జత చేసి 2324 2324 08 మరొక నెంబర్ 2324 08 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది 7:15. గమనిక విన్నారు. ఆకాశవాణి సమయం 3:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడింది. గత నెల 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజుతో ముగిశాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లుల ఆమోదం పొందాయి. గనులు ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. దేశంలో పెరుగుతున్న అత్యవసర ఖనిజాల డిమాండ్ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం భూమి పూజ చేస్తారు. హైదరాబాద్లోని కేపీహెచ్బి కాలనీలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నగరంలోని 16 నియోజకవర్గాల్లో 807 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల టవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, దేశం కోసం ధర్మం కోసం యువత పనిచేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఓటర్ కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. వివరాల సవరణ కోసం 5 రూపాయలు చెల్లించాలని, బ్యాంకు ఖాతా పిన్ ఓటీపీ వివరాలు అడుగుతూ సైబర్ నిరగాళ్లు మోసాలకు పాటుపడుతున్నట్లు తెలిపారు. ఒడిశా పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, గోవాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కెనడియన్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్స్లో ఇద్దరు అమెరికన్ ప్లేయర్స్ తలపడతారు. కప్ కోసం బ్రాండన్ నకాషా, బెన్ షెల్టన్ తలపడతారు. నకాషి ఈరోజు ఉదయం మాంట్రియల్లో జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో స్పెయిన్కి చెందిన రఫెల్ జోడార్ను 7-6, 6-4 తేడాతో ఓడించారు. మరో సెమీఫైనల్స్లో బెన్ షెల్టన్ తోటి అమెరికన్ టియాన్ను 6-2, 6-3 తేడాతో ఓడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 15 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారీ భద్రత మధ్య న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పూర్తిస్థాయి రిహార్సల్ జరిగింది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు త్రివిధ దళాలు రిహార్సల్స్ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 15 ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. హర్ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎక్స్లో పోస్టు చేసిన అమిత్ షా, హర్ఘర్ తిరంగా ర్యాలీలు దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తిని చాటేలా చేశాయన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ది చెందుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో హర్ఘర్ తిరంగా జెండా ర్యాలీని ప్రారంభించిన ఆయన, ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో దేశభక్తి జాతీయ భావాలను మరింతగా పెంపొందిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన దాడిలో శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖబీర్ సింగ్ బాదల్ గాయపడ్డారు. నాందేడ్ సాహిబ్లోని ఒక గురుద్వారా సమీపంలో ఈ దాడి జరిగింది. 2 వ్యవధిలో ఆయనపై 2వ దాడి జరగడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఓటర్ కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. వివరాల సవరణ కోసం 5 రూపాయలు చెల్లించాలని, బ్యాంకు ఖాతా, పిన్, ఓటీపీ వివరాలు అడుగుతూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన శాఖ అధికారి శరద్బాబు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. టన్ను ధర ప్రస్తుతం 23,488 రూపాయలుగా ఉందని తెలిపారు. ఎలనీనో ప్రభావంతో ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు సూచించారు. మినుములు, వేరుశనగ పంటలను సాగు చేయాలని కోరారు. పశ్చిమ యూరప్లోని పలు దేశాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. బ్రిటన్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్కు పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికీ అధిక ఉష్ణోగ్రతలకు విలవిల్లాడిపోతున్న బ్రిటన్ వాసులు గరిష్ట ఉష్ణోగ్రతల హెచ్చరికలకు మరింతగా భయపడుతున్నారు. కెనడియన్ ఓపెన్ టెన్నిస్ ఫైనల్స్లో ఇద్దరు అమెరికన్ ప్లేయర్స్ బ్రాండన్ నకాషిమా, బెన్ షెల్టన్ తలపడతారు. నకాషిమా ఈరోజు ఉదయం మాంట్రియాల్లో జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్లో స్పెయిన్కి చెందిన రఫెల్ జుడార్ను 7-6, 6-4 తేడాతో ఓడించారు. మరో సెమీఫైనల్స్లో బెన్ షెల్టన్ తోటి అమెరికన్ టియన్ను 6-2, 6-3 తేడాతో ఓడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం చిందిశక్షి గానంగా వినిపిస్తారు శ్రీ గజ్జలవెల్లి వెంకన్న వారి బృందం.

0: నా పేరు గజవేల్ వెంకన్న. గ్రామం చిన్నపిండ్యాల, మండలం చిల్పూర్, జిల్లా జనయామం. భీష్మ విజయమను చింద్యక్షగాన నాటకము మొదటి భాగం ప్రారంభం. అమత్య
1: అయ్యయ్యా,
0: నా వాస్తవ్యం చెప్పవలైనా రాజా.

0: అమత్య అయ్యయ్యా, అవక్రమిక్రమ పరాక్రమ పేతుండను, అరి వీర భయంకరుండను, శత్రుమలన వీరుండను, గోత్రధరుండను. మా పట్టణము,
1: మీ పట్టణము
0: వారణాసి. అట్టి వారణాసి పట్టణాన్ని సుభిక్షముగా పరిపాలన చేసినటువంటి వాడును. నా పేరు కాశీ మహారాజు, నా భార్య పేరు సౌగంధి, నాకు ముగ్గురు కుమార్తెలు, అంబా, అంబిక, అంబాలిక. అయినా మిత్రమా,
1: చెప్పండి స్వామి.
0: వారు వయోవంతులై ఉన్నారు కనుక నా బిడ్డలకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. అయినా ఇంతటి బల పరాక్రమంతో నేను ఒకరి వద్దకు వెళ్లి వారి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలంటే నేను చేయలేను. కనుక మా పూర్వులు సంపాదించినటువంటి ఒక ధనుసు ఉన్నది. అట్టి ధనుసును ఎవరైతే బల పరాక్రమంతులు, మగటిమి కలవారు, వీరులు, శూరులు, ధీరులు ఎవరైనా యువరాజులు వచ్చి అట్టి ధనుసును లేవనెత్తుతారు, లేవనెత్తినటువంటి వారికి నా ముగ్గురి కన్యలను, అంటే నా బిడ్డలనిచ్చి పెళ్లి చేస్తాను. దేశ దేశమునందు నీవు పత్రికలు లిఖించి పంపించు మిత్రమా.
1: సరే స్వామి.
2: ఓయి చెలి,
1: ఆహా అమ్మా.

0: అమ్మా,
1: నా పేరు అంబ అంటారు. మా తల్లిదండ్రి పేరు, నా తండ్రి పేరు కాశీ మహారాజు, నా తల్లి సౌగంధి, మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము. నేను అందులో పెద్దదాన్ని. నా పేరు అంబ, రెండవ చెల్లె అంబిక, మూడవ చెల్లె అంబాలిక. మేము ముగ్గురము ఒక్క తల్లికి జన్మించినటువంటి వారమ్మా. మా పేరు ఇంతే. ఇప్పుడే మా యొక్క మదిలోన ఒక కోరిక.
0: ఏమి కోరిక?
1: ఏమిటంటే, మాకు మా తండ్రి స్వయంవరం నిశ్చయించాడు, కావున ఉద్యానవనం చేరడానికి మా కోరికలు ఉన్నావి కాబట్టి మా తల్లిదండ్రికి చెప్పి మేము ఉద్యానవనం బయలుదేరుచున్నాము. మాతో నీ వస్తావా?
0: వస్తాను.
1: సరే, వెళ్దాం పద.
0: సరే, వెళ్దాం పద తల్లి.
1: చలియా.

0: అమ్మా చెల్లెళ్ళారా, ఈ యొక్క వన వింతలు చూడు, ఎంత రమణీయ కాంతితో వెలుగొందుచున్నావు.
1: అవునమ్మా.
0: ఆహా, చల్లనైన ఈ గాలి ఈ సరస్సులోన స్నానమాడబుద్ధి అవుతున్నాదే. చక్కనైన సరస్సును, ఆ బకములు, ఆ అంశతూలికములు చూడు, ఎలా రిపరిపలాడుచున్నావు. చాలా
1: సంతోషంగా
0: పూలు తెంచుకొని వెళ్దాం. ఇంకా
1: లోనికి వెళ్ళి ఆ వనవింతలని వన శృంగారం చూసి వద్దామా.

0: కొల్లలు విరజాజి పుష్పములు కోయించిన ఎంత సంతోషంగా ఉందో. ఇంకా లోనికి వెళ్ళదా మా చెల్లెళ్ళ, సంతోషంగా
1: ఇంకా కాస్త లోనికి వెళ్ళి ఈ వనవింతలు వన శృంగారం అంతా చూసి వద్దామా. ఆహా, ఎటు చూసినా ఎంతో రమణీయంగా ఉంది ఈ వనము.
0: ఇంకా లోనికి వెళ్దాం పద.
2: ప్రధాని
1: అయ్యయ్యా,
2: సహుంబకాపురపట్నం పరిపాలించినటువంటి వాడను మదీయనామ దయ్యము సాల్వుడు అంటారు.
1: మీ పేరు సాల్వుడు
2: అయినా మిత్రమా?
1: ఆహా స్వామి,

0: ఇవాటి రోజున సభ కొలువు కూటమై కూర్చున్న పిదప వారణాసి నుంచి పత్రం వచ్చేది.
1: అవును.
0: అట్టి పత్రాన్ని విప్పి చూసినా అందులో వ్రాసినటువంటి వ్రాత ఎలా ఉందో తెలుసా?
1: ఏమిటి?
0: కాశీ మహారాజుకు ముగ్గురు కుమార్తెలట, అంబ, అంబిక, అంబాలిక. వారి సంయంవరమట. అందుకని ఇక ఇప్పుడు అట్టి సంయంవరమునకు వెళ్లి వారి పూర్వులు సంపాదించిన ధనస్సును లేవనెత్తి మూడు బాణములతోని ఆ కాశీ మహారాజును ఎవరైతే ఎదిరిస్తారో ఎదిరించినటువంటి వారికి తన బిడ్డలు ఇస్తారట. అందుకే నేను బయలుదేరుచున్నాను.
1: సరే స్వామి,

0: వారణాసి ప్రాంగణము చేరి ఉన్నాం.
1: అవును,
0: ఇట్టి పట్టణ ప్రాంగణము చేరి ఉన్నాము కనుక వనమును చూసిన ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. కనుక ఒకసారి ఈ వనములో తిరిగి అట్టి వనాన్ని విహరించి వన శృంగారమును చూసి ఆ తదుపరి స్వయం వనములకు వెళదాం మిత్రమా.
1: స్వామి,
0: ఈ వనమును

0: అయ్యా
1: అయ్యా,
0: ఈ వనమును చూసిన ఎంత రమణీయము ఉన్నది. ఏమి ఆ సెలయేర్లు, పచ్చని బయళ్ళు, ఆకాశం అంటే వృక్షములు, ఆ లతలు, అబా అల్లెలు, మళ్ళీ విరజాజి సంపంగి గన్నేరు పుష్పములు చూసిన నా మనస్సెంతో ఆహ్లాదకరముగా ఉన్నది. అరవే
1: అవును స్వామి.
0: అలా చూడు మిత్రమా, పౌర్ణమి నాడు చింతుడు ఏలంటిగా షోడశాయ కలచిత ఉదయించును, ఆ ప్రకారము ఉన్నటువంటి ఆ అమ్మాయిల చూడు అందంగా ఉన్నారు.
1: ఎంత రమణీయంగా ఉన్నారు స్వామి.
0: వారి అందచందమును చూసిన సం

0: సంపెంగ పొదల మాటన అట్టి బంగారు జింక ఏ ప్రకారంగా తలా తలా తలా తలా అని మెరిగినో నా కనులకు ఆ ప్రకారం కనిపిస్తున్నదిరా. కానీ ఈ అమ్మాయి అందచందను చూసినా నీ మంత్రముగ్ధమైపోయానురా.
1: అవునవును స్వామి.
0: కానీ ఈ అమ్మాయిలో చూశాను, ఒకసారి వారిని మందలించి ఇక స్వయంవరమునికి వెలుచున్నాను. కనుక ఈ అమ్మాయిలు యువరాణులు ఉన్నట్టున్నది.
1: అవునవును.
0: వారిని మందలించి వారితో మాట్లాడి ఇక వారిని పెళ్లి చేసుకోవడమే కర్తవ్యం. ఆ అమ్మాయిలేరా?
1: ఎవరు?
2: ఎవరు
1: కావచ్చును?
0: మీ సౌందర్యము చూసిన
2: అటు వెళదాం పద.
0: అబా, మబ్బు గుబ్బట్టినప్పుడు మెరుపు ఏ ప్రకారముగా తలా తలా తలా తలయని మెరిగినో ఆ ప్రకారముగా నా యొక్క నేత్రములు కనిపించారు. కానీ ఏమి మీ అందము
2: చెలి? ఆ పదనిల మాటకు వెళదాం పద. ఇవ్వరు మగవాళ్ళు వస్తున్నారు.
1: అవునవును.

0: అమ్మాయి,
1: ఎవరు?
0: నీ అందచందమును చూసి నిన్ను నేను వలచాను. కాబట్టి నీ పేరేమి, మీ ఊరు ఎక్కడా, నిన్ను కన్న తల్లిదండ్రుల పేరేమి?
1: అయినా మాతో మీకేం పని? మీరు మగవాళ్ళు, మీ ఆడవారము. మేము పూతోటకై వచ్చాం. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి కాంతారు.

0: ఎవరు మీరు? మేము పూతోటకై వచ్చి పళ్ళలు ముళ్ళలు పుష్పములు తెంచుకుంటాం. మమ్మల్ని వచ్చి మందలించడం మీ మగవారికి న్యాయమా? వెళ్ళిపోండి.
1: నీ అందమును చూసినా అంత సముదార్యము ఉన్నాదంటే నీవు మాట్లాడుచుండగా ఆహా వజ్రాలు రాలినట్టు అనిపిస్తున్నావే సుందరి. నరిమెచ్చ

0: మేము యువరాణులము, మేము మాకు భయమేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి, మా పైకి రాదు, ఇక్కడ ఎవరన్నా చూస్తే మాకు యునికి భంగం అవును, మా తల్లి తండ్రి కోపం చేస్తారు, మేము వెళ్ళిపోదాం, మాకు దారి
1: వెళ్ళండి, నా వల్ల అది కానీ మిమ్మల్ని చూసి పోవాలంటే నా వల్ల కాకుంటే ఉండాలి,
2: దారికి అడ్డము తగిలి
1: నువ్వు నేను

0: ఓ సుందరీమణి.
1: ఏమి?
0: నా అదృష్టముగా ముగ్గురు అమ్మాయిలు ఈ వనములు దొరికారు, కానీ నిన్ను విడవాలంటే నా వల్ల కాదు, వన్న చిన్నలు కలిగినటువంటి ఓ వగలాడి నీవు నన్ను మన్నించమని వేడుకుంటున్నాడు ఈ ప్రేమ దాసుడు.
1: ఎవరు మీరు? అసలు ఎవరు మీ పేరేమి?
0: నా పేరు
1: అవును
0: సహుంబ కాపురి పట్టణాధీశుడను, సాల్వుడను. స్వయంవరమునకు వస్తున్నాను. కాశీ మహారాజు స్వయంవరం ప్రకటించాడు కనుక అట్టి స్వయంవరములోన ధనుసును లేవనెత్తి గెలచి మూడు బాణముల చేత ఆ మహారాజును ఎదిరించి అంబ అంబికల పెళ్లి చేసుకోవడానికి వెచ్చిస్తున్నాను. కానీ మధ్యలో మీరు కలిశారు కాబట్టి మిమ్మల్ని మోహించాను. అయినా మీరెవరు?
1: మేము అలాంటి వారము కాదు. మేము కాశీ మహారాజు కుమార్తెలమే. నా పేరు అంబ. మా చెల్లెలు అంబాలిక,
2: అంబిక,
1: అంబిక, అంబాలిక. ముగ్గురు మేము అక్క చెల్లెళ్ళం, ఒక తండ్రికి పుట్టిన వారం.
0: ఏమి నా భాగ్యము?
1: వెళ్ళిపోండి.
0: కుంటివాణి వద్దకు గోదారి వచ్చిన చందముగా,
1: అయ్యో ఏమిటే చెలి,
0: వెదకపోయిన తీగ కాలుకు తగిలిన చందముగా, నేను మీ స్వయంవరానికి నేను వస్తుండగా నాకే మీరు ఎదురయ్యారంటే ఆహా, నా అదృష్టమా? ఎంత నిప్పగొడవచ్చును.

0: రాజా, మీరు తెలిసిన వారు, మీరు ఈ రీతిగా చేస్తున్నారు కాబట్టి మాకు దారి ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం.
1: దారి ఇవ్వడమా?
0: అవునవును,
1: నేను వచ్చినదే మీకోసరము. కానీ ఆ సైంవరమునకు రాకముందే, ఆ ధనుసును లేవనెత్తక ముందే మీరు మాకు కలిశారంటే నాకెంతో ఆనందం ఉన్నది. కాబట్టి

0: ఎలా జాతపాని. నీ ప్రేమ దాసుడు నేను, నన్ను ఆదరించు. సల్లిత ముఖ మృదులలికటి పలుకులు మీ యొక్క మాటలు చూస్తుండగా ఆహా, అమృత తూల్యములు మీ యొక్క మాటలు. మీ యొక్క అందమును చూసి, మీ యొక్క చందాన్ని చూసి, మీ యొక్క చక్కదనమును చూసి నేను మువ్వురిని వలచాను, మోహించాను. కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను.
1: మహారాజా,

0: మహారాజా, మీరు మా పైకి చేరవచ్చి మా పైన ప్రేమ ఉన్నారన్నారు. ప్రేమ ఉన్న వారివైతే మేము పరమ పతివ్రత సాధులము. మా తల్లి తండ్రి మమ్మల్ని కోపం చేస్తారు, మేము అలాంటి వారము కాదు. కాబట్టి మీరు విలచిత కానంటే మీరు బలవంతులైతే మా తండ్రి ధనుసును లేవనెత్తిన వారికి ముగ్గురిని ఒకరికే ఇచ్చి స్వయంవరం చేస్తారని దేశదేశములందు పత్రములు లిఖించి పంపాడు. అది చదివి మీరు వచ్చారన్నారు. కాబట్టి మీరు బలవంతులైతే, వీరులైతే, శూరులైతే ఆ ధనుసును లేవనెత్తి మా ముగ్గురిని చేసుకోండి. మేము పరమ పతివ్రత సాధ్యులు, అలాంటి వారము కాదు.
1: చూడు అంబా, నిన్ను ఒక్కర్తను విడిచిపెట్టి నీ చెల్లెలు ఉరుకుతున్నారే.
0: వెళ్ళుచున్నారు, వాళ్ళు భయపడి వెళ్ళుచున్నారు.
1: అయినా నీ చెల్లెలతో నాకేం పనున్నది?
0: నన్ను విడిచిపెట్టండి.
1: నీ అందములు, అతిరూప సౌందర్యవంతురాలు నీ ఒకదానివి చాలు నాకు.
0: అయ్యో, నేను వెళ్ళిపోతాను.
1: నిన్ను వదిలేవాణ్ణి కాదు.
0: నాకు దారి
1: అయినా

యవ్వన ప్రాయంలో ఉన్నావు నీవు, నీ చిల్లలతో అవసరం లేదు, నీతో నాకు పని. యవ్వనమంత వ్యర్థముగా ఎందుకు గడిపవు మోహనాంగి? యవ్వన ప్రాయంలో నీవు ఉన్నావు, నీవు యువరానివి, నేను యువరాజును. నీవు నేను కలిస్తే ఎంత అన్యోన్య దాంపత్యం ఉంటుంది మనది, మన సంసారం, మన దాంపత్య జీవితము, అంటే మనం పెళ్లి చేసుకుంటే. కానీ యవ్వనాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. ఈ పువ్వుల తోటలోన నా చింతకు వచ్చిన పువ్విలు కాడు అంటే ఆ మన్మధుడు. పువ్విలు కాడు బాణమున పూని నినుగను వేయకుండా పువ్వుల తోటలోన ఇటు దవ్వున చేరగా రమ్ము తరుణిరు. ఈ పూల తోటలోన హాయిగా ప్రేమించుకుందాం రా.

0: చూడు
1: ఓ పాఠాల గంధి, నీవు నా తోటిరా. నీ యొక్క బిగియారిక కౌగుల చేత నీ చక్కని చెక్కెలు నొక్కాలని అతి మక్కువతో వచ్చాను. నా ప్రక్కన చేరి నా అక్కలు తీర్చు రా, నాతో ప్రేమించు.
0: నన్ను విడిచిపెట్టండి, మీరు మహారాజు.

కాబట్టి సరే మీరు స్వయంవరములో గెలిచినా గెలవకున్నా, కానీ మీరు కూడా ఇంతవర దాకా నా యందు ఉండి ప్రాధేయపడ్డారు కాబట్టి మీరు కూడా నాకు ఇష్టమయ్యారు.

0: నాపైన క్రోధం చేస్తున్నావు. ఒకసారి వచ్చి బిగియారగా కౌగలించి నా ముచ్చట తీర్చమని వేడుకుంటున్నాను సుందరి.
1: మహారాజా, సరే మీరు ఇంత నాపైన ప్రేమానురాగం చూపారు కాబట్టి మరి స్వయంవరం వచ్చి గెలవాలి. మీరు గెలిస్తేనే నేను చేసుకుంటా.
0: అంబా, అరి వీర భయంకరుడా, శత్రుమరణ వీరమార్తండ తేజును అట్టి స్వయంవరంలో ఈ రోజుతంగా పోరాడుతాను.
1: సరే, మాట ఇస్తున్నాను, తప్పకుండా నిన్నే చేసుకుంటాను. సరేనా? ఈ రామసీమలోన
0: అంటే గెలిచినా
1: గెలవకున్నా నీవు నాకు ఇష్టమే.
0: అది కాదు, గెలిచి చేసుకుంటాను.
1: సరే,
0: వీరోచితంగా పోరాడుతాను, ధనుసును లేవనెత్తుతాను.
1: సంతోషం.
0: అట్టి ధనుసును లేవనెత్తి రాజాదిరాజులు ఎంతమంది ఉన్నా, ఎంతమంది యువరాజులు ఉన్నా 56 రాష్ట్రములకు పత్రికలు లిఖించి పంపించాడు మీ యొక్క నాన్నగారు. పత్రములు చూసుకున్నారు, యువరాజులంతా వెంచేస్తున్నారు. ఆ ధనుసును లేవనెత్తుతానటువంటి ధీమతో వస్తున్నారు కాబట్టి నీవు నాకు మాట ఇచ్చావు. మాట ఇచ్చినవు కనుక నే వస్తాను, ధనుసును లేపుతాను, అట్టి ధనుసును లేపి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇక సంతోషం.
1: సంతోషం, సంతోషం. ఈ రామసీమలోన మాట ఇచ్చాను, నేను కూడా తప్పను, నా ప్రాణము పంచ ప్రాణాలని విడిచిపెడతానని నీ ప్రేమ వదిలిపెట్టాను. సరేనా? నేను మాట ఇస్తున్నాను.
0: ఈ మాట చాలు సుందరి, చాలా సంతోషం. మంగళము కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళ

శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం కథ చిందయక్ష గానంగా వినిపించారు శ్రీ గజ్జవెల్లి వెంకన్న వారి బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. సమయం 5:30 కావస్తుంది. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు విందాం. మొదటగా విందాం ఆకలి రాజ్యం. చిత్రం నుంచి కన్నపిల్లవని ఎస్పి బాలు, ఎస్ జానకి పాడిన పాట, ఆత్రేయ సాహిత్యం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం. ఈ పాట మీకోసం.

0: అయ్య బాబు, తన పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్
0: దానిని.

శ్రోతలు, ఇంతటితో చిత్రసీమ సినీ గీతాలు సమాప్తం. ఇక ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు తెలుసుకుందాం. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత గురించి శాస్త్రవేత్త జి కిరణ్ గారు అందించే వివరాలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఎలక్ట్రానిక్ వింగ్ అగ్రానమీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జే సుధారాణి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బీఎస్ఎన్ఎల్ అధునాతన సేవల గురించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.

8:15 ఈరోజు పార్లమెంట్ సమావేశాల సమీక్ష, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్ సమయం.

ఇక రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో స్వార్థం, ఈ అంశంపై చిట్యాల రవీందర్ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో కనకదార స్తోత్రం, శ్రీ మహాలక్ష్మి అష్టకం. 6:35 పొలం పనులు కార్యక్రమంలో పశువుల దాన తయారీ, ఉపయోగాల గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్బాబు గారు అందించే వివరాలు. 7:00 జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ ఎం మహదేవ్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయగాథ. ఇది మన చట్టం శీర్షికలో భాగంగా క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ప్రముఖ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గొప్పశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమణి కళ్యాణి లక్ష్మీనారాయణ గారిచే వీణావాద్యం

10:03 వందే భారతం ప్రత్యేక రూపకం, రూపక రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ శ్రీనివాసరావు పులదాసు, శ్రీమతి గండికోట లక్ష్మీ మంజుష, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 11:03 చివరి కోరిక నాటకం, రచన పి ఇందిరా ప్రియదర్శిని, నిర్వహణ శ్రీనివాసరావు పులదాసు, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కన్రాతి. 12:10 యోవాణి కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం కార్యక్రమంలో విజువల్ ఆర్ట్స్ మెంటర్ ఫిల్మ్ డైరెక్టర్ దాస్యం గీతా భాస్కర్ గారితో పరిచయం. రెండు గంటల ముప్పై నిమిషాలకు బాల్జగత్,

ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం కథ శ్రీంత్రేక్ష గానంగా రెండవ భాగం వినిపిస్తారు శ్రీ గజ్జవెల్లి వెంకన్న వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైలా గారు అందించే వివరాలు.

7 గంటలకు భారత గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు స్వాతంత్ర్య దినోత్సవం 2026 సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 7:45 వికసిత్ భారత్, 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 9:30 భారత గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం

ఇవ్వండి ఈరోజు రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు. శ్రోతలకు గమనిక, ఈరోజు సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రత్యక్ష ఫోన్ ఇన్ ఉంటుంది. వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్ వింగ్ అగ్రానమీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తారు. కావున రైతన్నలు, వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం ఈ అంశంపై ఎలాంటి సందేహాలున్నా మీరు మాకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0402324085252, మరొక నెంబరు 0402324853.

చిందని వాటిని అడ్డుకునేందుకు చాలామంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెసరాక్ట్ సంస్థకు భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీలో ప్రజలు విద్యార్థులతో దేశభక్తి స్ఫూర్తిని చాటి చెబుతున్నాయని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. ఓటర్ కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల ఓటర్లు అప్రమత్తంగా

0: అయితే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు చాలామంది చాలాసార్లు ప్రయత్నించారని, కానీ రద్దు చేయటం ఎవరి వల్ల కాలేదన్నారు.
1: ఆజ్ మై హిమ్మత్ సే బోల్నా చాతా హూ 200 యూనిట్ బిజ్లీ జో ముఫ్త్ మే సర్కార్ దే రహా హై సబ్సే జ్యాదా హమారా మైనారిటీ భాయ్ బహనో కే లియే భలా హువా సర్ ఉఠా కే జీనే కే లియే హమ్ లోగ్ కోషిష్ కర్ రహా హై బస్ మే హమారే మహిళాఓ కో హమ్ జగా దియే హర్ మహీనే మే 10,000 రూపే ఆజ్ ఉన్ లోగ్ బచా లే రహే మేరే లియే హిందూ ముసల్మాన్ అలగ్ అలగ్ నహీ హై మేరే లియే దో అంక హై హిందూ ముస్లిం జో హిందూ కో మిల్ రహా హై బరాబర్ ఇస్సా ముసల్మానో కో దేనే కే లియే హమారా సర్కార్ కామ్ కర్ రహా హై మెహనత్ కర్ రహా హై.
0: మైనారిటీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు తొలగిస్తారని ప్రచారం జరుగుతుందన్నారు. అర్హులైన వాళ్ల ఓట్లు పోకుండా చూడాలని కోరారు. టెసరాక్ట్ సంస్థకు భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ హయాంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో 54 కంపెనీలకు ఎకరా 30 లక్షల నుంచి 80 లక్షల రూపాయలకే భూములు కేటాయించారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 కంపెనీలకు ఎకరాకు 1,50,00,000 రూపాయల చొప్పున భూ కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. టెసరాక్ట్ సంస్థ 2024లో 5 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకుందని, ఏడాది పాటు పరిశీలించిన అనంతరం 2025లో ఆ సంస్థకు భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. 2025 వరకు టెసరాక్ట్ సంస్థకు కొండల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నారని, మేనేజింగ్ డైరెక్టర్గా కాదని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో హర్ ఘర్ తిరంగా జెండా ర్యాలీని ప్రారంభించిన ఆయన, ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావాలను మరింతగా పెంపొందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశంగా భారత్ ఉందని, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రామచంద్రరావు అన్నారు. ఓటరు కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లకు సూచించారు. వివరాల సవరణ కోసం 5 రూపాయలు చెల్లించాలని, బ్యాంకు ఖాతా, పిన్, ఓటీపీ వివరాలు అడుగుతూ సైబర్ నిరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం కానీ, రాష్ట ఎన్నికల అధికారి కార్యాలయం కానీ ఇలాంటి సందేశాలు పంపవని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు అందిస్తామని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నూతన పెన్షన్ల కోసం అర్హులు 31 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు చేనేత, గీత కార్మికులు, తలసేమియా, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు నూతన పెన్షన్లు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో 218,002 మంది లబ్ధిదారులకు నెలకు సుమారు 47 కోట్ల రూపాయల పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, దేశం కోసం, ధర్మం కోసం యువత పనిచేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. నిర్మల్ నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఆర్గాన్ డొనేషన్ అంశంపై వార్తా మీడియా వర్క్షాప్ను నిర్వహించారు. పీఐబీ జాయింట్ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ భూషణ్ రాజు పాల్గొని అవయవ దానంపై అవగాహన కల్పించారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్నదానము విద్యాదానం కంటే అవయవ దానమే మహాదానమని అన్నారు.
2: అనివార్య పరిస్థితుల్లో జీవితంలో ఎప్పుడైనా కూడా ఇంటెన్సివ్ కేర్ లో ఉండి జీర్ణమృతులుగా ఉన్నప్పుడు మన మరణానంతరం మన శరీరం ఇతరులకు ఉపయోగపడే విధంగాను, మన అవయవాలు అనేక మందికి ఉపయోగపడే విధంగాను ఉంటాయి. ఒక మనిషి చనిపోతూ ఒక 8 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలిగే మహద్భాగ్యం, మహత్తర అవకాశం ఏదైనా ఉంది అంటే కేవలం అవయవదానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
0: ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సబ్ ప్లాన్ నిధులను పక్కాగా వినియోగించుకోవాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఎస్సీ ఎస్టీ కమిషన్ సమీక్ష సమావేశంలో కమిషన్ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ అనంతరం వరంగల్ జిల్లాలో కేంద్రాల సంఖ్య పెరిగింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం జిల్లాలోని వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కలిపి కొత్తగా 21 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి.

0: హనుమకొండ జిల్లాలో పరకాల, వరంగల్, పశ్చిమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. ఎలినినో ప్రభావంతో ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు సూచించారు.
1: రైతులకి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే, మీకు 5 ఎకరాల్లో ఉంటే 1 ఎకరం వరి వేసుకోండి, కానీ మిగతా 4 ఎకరాల్లో ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా కోరటమైంది. ఆరుతడి పంటల్లో మినిములు 15 ఆగస్టు నుంచి 15 సెప్టెంబర్ వరకు వేసుకోవచ్చు. తర్వాత వేరుశనగ సెప్టెంబర్ లో నెలలో మన జిల్లాలో ప్రతి మండల వ్యవసాయాధికారి దగ్గర సబ్సిడీపై మినుములు విత్తనాలు పెట్టడం జరిగింది. అవి అందుబాటులో ఉన్నాయి.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీసర్వే పనులను వేగవంతం చేయాలని అధికారులను, లైసెన్స్డ్ సర్వేయర్లను కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. 70 గ్రామాల్లో రీసర్వే పనులు కొనసాగుతున్నాయని, సర్వే పనుల్లో ఖచ్చితత్వాన్ని పెంచేందుకు 22,84,000 రూపాయల వ్యయంతో 4 అధునాతన డీజీపీఎస్ రోవర్లను జిల్లాకు సమకూర్చినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 17 డీజీపీఎస్ రోవర్లు అందుబాటులో ఉండగా, తాజాగా మరో 4 రోవర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్యారోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభు కిరణ్ తెలిపారు. హనుమకొండ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వెబ్సైట్పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ డిజిటల్ విధానాన్ని హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన శాఖ అధికారి శరత్ బాబు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతుల దృష్టి సారించాలని ఆయన సూచించారు. జిల్లాలో రైతులు పండించిన ఆయిల్ ఫాము గెలల సేకరణ ప్రారంభమైందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మాన్వాడ వద్ద మిడ్ మానేరు ప్రాజెక్టులోకి 256 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో 6 గేట్లను ఎత్తి దిగువన ఉన్న లోయర్ మానేర్ డ్యాంలోకి 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. బునాదిగాని కాలువపై కొత్త కల్వర్టుల నిర్మాణ పనులు పూర్తి కావడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మక్త అనంతారం వద్ద ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు కాలువ నీటిని విడుదల చేశారు. కల్వర్టుల నిర్మాణంతో నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులు తొలగి ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు సాఫీగా చేరేందుకు మార్గం సుగమమైందని ఆయన అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ములుగులో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ నేతలతో పాటు విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. మంచిర్యాలలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగయాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి నదిలో పెరిగిన ప్రవాహం కారణంగా తాగునీరు స్వల్పంగా రంగు మారిందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా మిషన్ భగీరథ ఈఈ పి కరుణాకర్ హెచ్చరించారు. నీటిని తప్పనిసరిగా మరిగించి చల్లార్చిన తర్వాత తాగాలని ప్రజలకు సూచించారు. ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని అడ్డుకునేందుకు చాలామంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెక్సరాక్ట్ సంస్థకు భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఇప్పుడు సంస్కృతంలో వార్తలు వింటారు.
3: సంసద్ సదన ద్వయస్య ఉపవేశనం అనిశ్చిత కాలాయ స్థగితం. ప్రావృట్ సత్రే ద్వాదశ విధేయకాని పారితాని. విపక్షానాం కోలాహలేన లోక్సభాయాః కార్యసాధకతా కేవలం 21% ఏవావశిష్టా. సంసదా ఖనిజ వికాసః నియమః చ సంశోధన విధేయకం 20/26 పారితం. అనేన ఖనన క్షేత్రం అధికం కార్యదక్షం తథా నివేశకానాం అనుకూలం భవిష్యతి. అద్య నవదెహ్ల్యాం రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముహ్ కళా సాధకేభ్యః ప్రతిష్ఠితం సంగీత నాటక అకాదమీ సమ్మాననం వ్యతరత్. చీన రూస దేశౌ భారతస్య బ్రిక్స్ అధ్యక్షతాం ప్రత్యభినందతాం స్వకీయ సమర్థనం చ పునః ప్రాకటయతాం. అపి చ భారతస్య స్వతంత్రతా దివసస్య సమ్మానార్థం అమెరికా దేశస్య అనేకైః రాజ్యైః 15 భారత దివసః ఇతి రూపేణ ఉద్ఘోషితః. అథ వార్తాః విస్తరేణ. సంసదః ఉభే సదనే అనిశ్చిత కాలాయ

0: పురస్కారాంచ శతాధికేభ్యః కళావిద్భ్యః ప్రదత్తవతి. ఏతే పురస్కారాః భారతస్య ప్రదర్శన కళాసు ఉత్కృష్టం నిరంతరం చ యోగదానం అభినందతి. ఏతేషు సంగీతం, నృత్యం, నాట్యం, లోకకళాః, జనజాతీయ కళాః, పుత్తలిక్కి కళా, పారంపరిక నాట్యం అథ అన్యే సంబద్ధాః కళావిధయః చ సమ్మిళితాః సంతి. అస్మిన్ అవసరే రాష్ట్రపతి అవోచత్ యత్ పురస్కారాలంకృతాః కళాకారాః ఆధునిక భారతస్య ప్రతిభాయాః సమర్పణస్య చ ప్రతినిధయః సంతి.
1: జో కళాకార్ ఆజ్ సన్మానిత్ హుయే హై వే మిల్కర్ భారత్ కా ఏక్ సాంస్కృతిక మానచిత్ర ప్రస్తుత కర్తే హై. ఏసా మానచిత్ర జిస్మే ఇస్ దేశ్ కి మిట్టి సే ఉపజే కథాయే ఔర్ గీత్ జుడే హై. వివిధతా సే భరీ ఇస్ ధర్తీ కే నృత్య ఔర్ ఉత్సవ సమాయా హువా హై. ఇస్కి భాషా బోలియోం కి సదియోం సే బంతి ఆ రహీ సంస్కృతియోం కి ఓహీ బసి హుయీ హై.
0: చీన రూస్ దేశాభ్యాం అస్మిన్ వర్షే బ్రిక్స్ సమూహస్య అధ్యక్షతాం కుర్వతే భారతదేశాయ స్వకీయం పూర్ణ సమర్థనం ప్రదత్తం. నవదిల్ల్యాం ఆయోజితాయాం గోల్మేజ్ చర్చాయాం చీనస్య రాజదూతః షూ ఫెయి హోంగ్ అథ చ రూసస్య ప్రతినిధిః రోమన్ బాబుష్కిన్ ఇత్యతౌ భాగం అగృహీతాం. అస్మిన్ వర్షే భారతస్య అధ్యక్షతాయాః ముఖ్య విషయాః సుదృఢతా, నవోన్మేషః, సహయోగః, సతతాశ్చ చేత్యాదయః భవిష్యంతి. అమెరికా దేశస్య బహూని రాజ్యాని అగస్త మాసస్య పంచదశ దినాంకం ఇండియా డే ఇతి రూపేణ ఆచరితుం విశేష ఘోషణాః కుర్వంతి. అనేన భారతస్య స్వతంత్రతాయాః, సమృద్ధ న్యాయస్య, న్యాసస్య వివిధతాయాః అథ చ అమెరికీ సమాజే భారతీయ అమెరికీ సముదాయస్య వర్ధమాన యోగదానస్య ఉత్సవః ఆచర్యతే. న్యూయార్క్, న్యూజర్సీ రాజ్యానాం అనంతరం డెలవేర్ రాజ్యం అస్యాం శృంఖలాయాం నవీనతమం స్థానం భజతే. డెలవేర్ రాజ్యస్య రాజ్యపాలః మెథ్యూ మాయరః ఏతస్మిన్ ఘోషణాపత్రె హస్తాక్షరం విధాయ రాజ్యస్య సర్వాన్ నాగరికాన్ ఉత్సాహపూర్వకం భారతదివసం ఆచరితుం సోత్సాహం ఆహ్వానం అకరోత్. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహః అద్య సమాజోద్ధార అహిల్యాబాయ్ హోల్కర్ ఇత్యస్యాః పుణ్యతిథౌ తస్యై శ్రద్ధాంజలిం అర్పితవాన్. సామాజిక సంచారపటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే శ్రీషాహః ఉక్తవాన్ యత్ అహిల్యాబాయ్ హోల్కర్ మహిళానాం శిక్షాయాః, విధవా పునర్వివాహస్య చ ప్రోత్సాహనద్వారా మహిళానాం సశక్తీకరణే సా అనన్యం యోగదానం ప్రదత్తవతి. సా లోక కళ్యాణాయ న్యాయస్య చ కృతే సుశాసనస్య చ కృతే ఆదర్శం స్థాపితవతి. అస్మిన్ అవసరే రక్షామంత్రి రాజనాథసింహః అవోచత్ యత్ అహిల్యాబాయ్ హోల్కర్ జనకేంద్రత శాసనస్య అసాధారణోద్ధారణం ఉపస్థాపితవతి ఇతి వార్తాః.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శాస్త్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
4: హలో లిజనర్స్, వి నౌ బ్రింగ్ యూ ఎ లెసన్ ఫ్రమ్ కామర్స్ ఫర్ యూజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ద టైటిల్ ఈస్ లిమిటేషన్స్ అండ్ డిస్ట్రస్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ప్రొఫెసర్ ఏ సుధాకర్ విల్ ప్రెజెంట్ ద లెసన్.
5: స్టాటిస్టిక్స్ రిఫర్స్ టు స్టాటిస్టికల్ డేటా. ఇట్ మీన్స్ ద మెథడ్ ఆఫ్ అబ్టైనింగ్ అండ్ అనలైజింగ్ డేటా ఇన్ ఆర్డర్ టు టేక్ డెసిషన్స్ ఆన్ దెమ్. స్టాటిస్టిక్స్ హెస్ బీన్ డిఫైన్డ్ డిఫరెంట్లీ బై డిఫరెంట్ ఆథర్స్ అండ్ ఈచ్ ఆథర్ హ్యాస్ అసైన్డ్ న్యూ లిమిట్ to the field which should be included in its scope. A.L. Bowlay defines statistics as a science of counting. At another place, he defines statistics as a science of averages. According to King, the science of statistics is the method of judging collective, natural or social phenomenon from the results obtained from the analysis or enumeration or collection of estimates. Both these definitions are narrow and throw light on

0: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శాస్త్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర, సంస్కృతి, ఉత్కృష్ట నాగరికత, జీవన వైవిధ్యం కలిగిన భారతదేశం కొన్ని వందల ఏళ్లపాటు బయటి ప్రాంతాల వారి ఆక్రమణలకు గురై పరాయి పాలనలో బతుకుతూ చివరిగా ఓ 2 శతాబ్దాల కాలం బ్రిటిష్ వలసపాలనలో పడరాని పాట్లు పడింది. ఎడతెగని పోరాటాలు, యుద్ధాలు, సంఘర్షణల తర్వాత స్వతంత్ర దేశమయ్యింది. భారతదేశ సామాజిక జీవనంలో అన్ని ప్రవాహాలు కలగలిసి ప్రయాణిస్తున్నాయిప్పుడు. నేటికి 80 ఏళ్ల కాలం గడిచింది. మన దేశం ప్రకృతి పరంగానూ సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, రాజకీయ వాతావరణంలోనూ విజయాలు, అపజయాలు, అభివృద్ధి, ఒడుదుడుకులు అనుభవిస్తూ తనదైన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఉంది. ఈ అభివృద్ధిని సాధించడానికి కొందరి త్యాగాలు నడకదారులయ్యాయి, కొందరి ఆలోచనలు దారిదీపాలయ్యాయి, కొందరి ప్రయత్నాలు పురోగామి పథంలో చోదక శక్తులయ్యాయి. వీటన్నింటినీ కూడగొట్టుకుని పయనిస్తూ వర్తమాన భారతం భావి భారతాన్ని నిర్మించుకోవాలని పేర్కొంటూ గతం అనుభవాల మీద ఈనాటి ప్రయత్నాలతో రాబోయే కాలాన్ని ఎలాంటి ఏమరపాటు లేకుండా కాపాడుకోవాలనే ఆలోచనను మనలో కలిగించే ప్రయత్నమే ఈ వందే భారతం ప్రత్యేక రూపకం. 2026 ఆగస్టు 14 శుక్రవారం అనగా రేపు ఉదయం 10:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ పై మీరు వినగలరు.

శ్రోతలు, ఇంతవరకు మీరు విన్న పాట నిజం చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట. సమయం 6:50. ఇప్పుడు వ్యవసాయ సూచనలు. ఈ కార్యక్రమంలో పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత గురించి శాస్త్రవేత్త జి. కిరణ్ గారు అందించే వివరాలు తెలుసుకుంటారు.

నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జి కిరణ్ కుమార్. నేను వెటనరీ అసిస్టెంట్ సర్జన్ని. ఈరోజు వచ్చేసి మనం పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. పశువుల ఆహారంలో పచ్చగడ్డి అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుందండి. ఎందుకంటే రైతుకి మేలు చేయాలన్నా, పశువుకి మేలు చేయాలన్నా, నష్టం చేయాలన్నా మనం ఇచ్చే పచ్చగడ్డి బట్టే ఉంటుంది అని నేను అంటాను. ఎందుకనంటే రైతుకి ఏ విధంగా మేలు అని అంటే, మనం పచ్చగడ్డిని తక్కువకే మనం పండించి చాలా, అంటే మనం ఇచ్చే దానా ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో మనం పచ్చగడ్డిని అందించగలం. అది ఎక్కువ అందించినప్పుడు మన దానా ఖర్చును కూడా మనం తగ్గించుకోగలం. తద్వారా మనకి పశువు యొక్క వ్యయం, పశువుకి అయ్యే ఖర్చుని తగ్గించుకోగలం. అప్పుడు మనకు వచ్చే లాభాన్ని పెంచుకోవచ్చు. అలాగే పశువుకి ఏ విధంగా లాభము అని అంటే, పచ్చగడ్డిలో అన్ని రకాల వైటమిన్స్

కానీ, పశువుకు అవసరమయ్యే పీచు పదార్థం కానీ, ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అది పశువు దాన్ని ఈజీగా గ్రహించగలదు పచ్చగడ్డి నుంచి. మనం దాణా ఎక్కువ పెట్టినప్పటికి కూడా, దాణా ఎక్కువ పెట్టినప్పుడు అనేక రకరకాల సమస్యలకి పశువు చేరుకుంటుంది. అదే కానీ పచ్చగడ్డి దాణా రెండు సమపాల్లో కానీ ఇచ్చినట్టయితే రెండింటిని సరిగ్గా ఉపయోగించుకొని పశువు చాలా బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. పచ్చగడ్డి విరివిగా ఇవ్వడం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే, పశువు సరైన టైంకి మీకు యద లక్షణాలకు వచ్చి త్వరగా మళ్ళీ కన్సీవ్ అయ్యి మళ్ళీ త్వరగా దూడనిచ్చి త్వరగా మళ్ళీ ప్రొడక్షన్లోకి వచ్చే ఇది కూడా ఉంటుంది. అలాగే ఈ విధంగా పచ్చగడ్డిని యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పచ్చగడ్డి మనం చాలా విరివిగా పండించుకోవచ్చు అండి. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇలా నేపియర్ గడ్డి, నేపియర్ గడ్డిలోనే సూపర్ నేపియర్ ఉంది, బుల్లెట్ నేపియర్ ఉంది, అలాగే జొన్న గడ్డి ఉంది, మొక్కజొన్న గడ్డి ఉంది, గినియా గ్రాస్ మన పొలాల్లో కానీ ఎక్కడైనా కూడా ఆ గట్ల పైన అక్కడ దొరుకుతుంది గినియా గడ్డి. హెడ్జ్ లూసర్న్ అనేది మాంసకృతులు ఎక్కువగా ఉంటుంది అనమాట. అది లూసర్న్ ఫ్యామిలీకి చెందింది, అంటే మన శనగలు పప్పులు జాతికి చెందిన కాబట్టి దాంట్లో ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సూపర్ నేపియర్ గడ్డి కానీ తీసుకుంటే, సూపర్ నేపియర్ గడ్డిని కానీ మనం పెంచుకోగలిగితే చెరుకు గడ్డలాగా పెరుగుతుందండి. అది వచ్చేసి మనకు ఒక ఎకరంలో పెంచుకుంటే సంవత్సరానికి 180 నుండి 200 టన్నుల దిగుబడిని ఇస్తుంది. మీకు మొదటి కటింగ్ వచ్చేసి 90 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఇంకా త్వరగా కావాలంటే బుల్లెట్ నేపియర్ కానీ తీసుకుంటే 60 రోజులకే మీకు కటింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా దాంట్లో మాంసకృతులు కూడా ఎక్కువ ఉంటాయి, 14 నుంచి 16% మాంసకృతులు ఉంటాయి. పశువు కూడా చాలా మంచిగా దాన్ని తీసుకుంటుంది. దాన్ని చాపింగ్ చేసుకొని కానీ ఇవ్వగలిస్తే పీచు పదార్థం మళ్ళీ దాంట్లో ఉన్న నీరు శాతం అన్ని విధాలుగా మంచి, పశువుకి చాలా నచ్చే గడ్డి అనమాట అది. ఇంకా మీరు గడ్డి ఎక్కువగా ఇవ్వడం వల్ల పాలలో ఫ్యాట్ పర్సెంటేజ్ను కూడా పెంచుకోవచ్చు, SNF ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా మీకు పెరుగుతుంది. అలాగే ఈ సూపర్ నేపియర్ అనేది చాలా సింపుల్గా ఒక 20 పశువులు కానీ మన దగ్గర ఉంటే ఒక ఎకరం గడ్డి కానీ మనం వేసుకోగలిగితే మనకి సంవత్సరం పాటు దానికి పచ్చగడ్డి అందిపోతుందండి. ఆ 20 పశువులకి పచ్చగడ్డి అందిపోతుంది. అలాగే మీకు దాణా ఖర్చు అనేది బాగా తగ్గించుకోవచ్చు. ఒక 10 లీటర్లు ఇచ్చే ఆవుకు అయితే సుమారుగా 30 నుంచి 40 కేజీల పచ్చగడ్డిని కానీ ఇచ్చుకోగలిగితే మనం దాణాని దాని శరీరాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చుతోనే మనం దాణా ఖర్చుని లిమిట్ చేయొచ్చు. అంటే రోజుకు 2 కేజీలు ఇచ్చామనుకోండి, దాని శరీరానికి అవసరమయ్యే దానికోసం అనేసి. ఇంకా పాలు, 1 లీటర్కి 400 నుంచి 500 గ్రాములు దాణా ఇవ్వాల్సి వస్తుంది. అదే కానీ పచ్చగడ్డిని పెంచుకున్నామంటే 400 నుంచి 500 దాన్ని 200 నుంచి 300 గ్రాములకి మనం తగ్గించుకోవచ్చు. అప్పుడు దాణా కాస్ట్ అనేది మనకి బాగా తగ్గిపోతుంది, అప్పుడు మనకి ఆదాయం అనేది పెరుగుతుంది. పచ్చగడ్డి పెంచుకునే విధానం, మొక్కజొన్న గడ్డి కానీ జొన్న గడ్డి కానీ అయితే మనకి విత్తనాలు ఉంటాయండి, మనకి వాటిని మనం చల్లుకుంటే మనకి ఆ గడ్డి అనేది వచ్చేస్తుంది. ఒక 3 కట్లు అంటే ఇవి వార్షికలు అనమాట, అంటే సంవత్సరం వరకే అవి ఉంటాయి, అంటే ఒక 3 కోతల వరకు మనకు వస్తాయి. అదే కానీ ఎక్కువ సంవత్సరాలు 4-5 సంవత్సరాలు మనకి ఒకసారి నాటితే రావాలి అని అంటే సూపర్ నేపియర్, నేపియర్ గడ్డలు కానీ మనం వేసుకుంటే, చెరుకు గడ్డలు ఎలా అయితే మనం నాటుకుంటామో అలాగే కనుపులు కానీ తెచ్చి మనం నాటుకోగలిగితే ఒక ఎకరాకి మనకి 6,000 నుంచి 5,000 కానీ కనుపులు కానీ మనం నాటుకుంటే 5 నుంచి 6 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మనకు 180 నుంచి 200 టన్నుల గడ్డిని మనకి అది అందజేస్తుందండి. దానికి సరైన ఎరువులు వాడుతూ సరైన నీటిని కానీ అందిస్తే మనకి అది ఉపయోగపడుతుంది. మన గడ్డి ఎక్కువగా ప్రొడ్యూస్ అయిందనుకోండి, ఆ గడ్డిని మనం సైలేజ్గా కింద కూడా మార్చుకోవచ్చు. సైలేజ్ అంటే మాగబెట్టిన గడ్డి అనమాట, దాన్ని కన్వర్ట్ చేసుకొని ఎండాకాలంలో కానీ గడ్డి ఎక్కువగా లేని టైంలో కూడా మనం దాన్ని వాడుకోవడానికి వీలవుతుంది. అలాగే లేదు దాన్ని హే కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే దాంట్లో ఉన్న నీటి శాతాన్ని 10% కన్నా తక్కువ కానీ మనం తగ్గించుకోవాలంటే ఎండలో పెట్టి దాన్ని హే అంటారనమాట. ఆ విధంగా కూడా చేసుకొని మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి గడ్డి మనకి అందుబాటులో లేదో అలాంటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. దీనికి మన గడ్డిని పెంచుకోవడానికి ప్రభుత్వాలు కూడా చాలా విధాలుగా మనకి సహకరిస్తూ ఉంటాయండి. పచ్చగడ్డి విత్తనాలని అందించడం, మీ సమీప పశు వైద్య కేంద్రాల్లో కానీ ఎక్కడైనా కూడా సబ్సిడీ రూపంలో మీకు పచ్చగడ్డి విత్తనాలు కూడా అందిస్తారు. వాటిని వినియోగించుకొని కూడా మనం గడ్డిని పెంచుకోవచ్చు. మనం కూడా అది ఒక పంటలా భావించి, అంటే ఖాళీ సమయంలోనే తప్ప ఇంకా అవసరం లేదు అనుకోకుండా, మనకున్న పశువులు బట్టి దానికి కావాల్సిన, మీ సమీప పశు వైద్యశాలకు వెళ్తే మీకున్న పశువులకి మీకు ఎంత భూమిలో మీకు వేసుకోవాలి అనేది వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారించి మీకు చెప్తారు. కాబట్టి ఆ విధంగా మీరు నాటుకొని మీ పశువులకి నిరంతరం మీరు పచ్చగడ్డి కానీ అందించగలిగితే మీరు మంచి లాభాలు, ఇంకా ఓన్లీ మీరు కాన్సన్ట్రేట్ ఫీడ్ మీదే

0: శ్రోతలు, ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత గురించి శాస్త్రవేత్త జి కిరణ్ గారు అందించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కళాకారులు ఆధునిక భారతదేశ ప్రతిభకు అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం 4వసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో చైనా రష్యాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత నెల 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 25 రోజుల వ్యవధిలో 19 సమావేశాలు నిర్వహించిన తర్వాత నేటితో ముగిశాయి. ఈ సమావేశాల సందర్భంగా ఉభయ సభలు జాతీయ అంశాలపై చర్చలతో పాటు పలు ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. కాగా రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభలో తమ ముగింపు ప్రసంగంలో మాట్లాడుతూ సభలో పదే పదే జరుగుతున్న ఆటంకాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల గొంతును వినిపించడానికి సభ్యులకు లభించిన అవకాశాలను వారు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారని, అయినా సభావేదిక ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుందని ఆయన అన్నారు.
1: The House functioned for only 37 hours and 49 minutes regarding a

0: activity of 39.17%. We had the opportunity to raise 285 starred questions, 380 zero-hour submissions, and 380 special mentions. Sadly, only 16 questions, 52 zero-hour submissions, and 93 special mentions could be taken up. The floor was open, but we didn't make the fullest use of the opportunities.
1: అంతకుముందు ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ రామ్లీలా మైదానంలో తన బహిరంగ సభ ముగిసిన తర్వాత కొద్దిమంది శుద్దీకరణ హోమం నిర్వహించారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లేవనెత్తారు. మైదానంలో జరిగిన సభలో తాను ప్రసంగించానని, తాను ఏ వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఉద్దేశించి మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.
2: मैं इसको पॉलिटिकल मुद्दा कभी बनाना नहीं चाहता और मैं कभी इस सदन में सालों से यहाँ हूँ और निचला, लेकिन मैं एक शेड्यूल कास्ट हूँ, मैं एक दलित हूँ, मेरे को मदद करो, मेरी रक्षा करो बोल के कभी किसी के सामने गिड़गिड़ाया नहीं. मैं लड़ने की शक्ति है, मैं लड़ता हूँ.
1: ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రస్తావించిన ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా సభకు హామీ ఇచ్చారు. బీజేపీకి ఇలాంటి చర్యలతో ఎలాంటి సంబంధం లేదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నడ్డా స్పష్టం చేశారు.
3: బీజేపీ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు సచ్ యాక్టివిటీస్, నంబర్ వన్. నంబర్ టూ, ఏ హమ్ సబ్ కే లియే ఖేద్ కా విషయ హై, దేశ్ కే లియే భీ ఖేద్ కా విషయ హై. హమ్ ఇస్కీ తహకీకాత్ భీ కరేంగే, లేకిన్ ఉస్కే బాద్ ఖర్గే సాహబ్ కహే కి తుమ్ ఐసా కర్తే హో, యే ఉచిత్ నహీ హై.
1: పార్లమెంటులో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు చర్చల్లో పాల్గొనకుండా పరిపోతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో రిజిజు మాట్లాడుతూ పార్లమెంట్ అనేది చర్చలు శాసనసభ వ్యవహారాల కోసమేనని, అయితే నిరంతర నినాదాలు నిరసనలు వర్షాకాల సమావేశాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేశాయని తెలిపారు. ఈ వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులు ఆమోదం పొందినప్పటికీ అందులో ఒక బిల్లుపై మాత్రమే రెండు సభల్లో చర్చ జరిగిందని పేర్కొన్నారు. పదే పదే సభకు ఆటంకాలు కలిగించడం వల్ల కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంటరీ అనుభవాన్ని పొందలేకపోయారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
4: ఆపోజిషన్ డిస్కషన్స్ భాగ్ రహితే పార్లమెంటరీ డెమోక్రసీ మే ఆపోజిషన్ డిస్కషన్ కి లియే డిమాండ్ కర్తే హై ఔర్ సర్కార్ ఉస్కా జవాబ్ దేతే హై. యే తరీకా హోతా హై క్యూంకి లోగో నే హమకో చునా దేశ్ సేవా కే లియే. తో పహలే బార్ యే దృశ్య దేఖనే కో మిలా కి సర్కార్ ఖుద్ కహ రహే హై కి హమ డిస్కషన్ చాహతే హై ఔర్ ఆపోజిషన్ బహానా బనా కర్ కే డిస్కషన్ సే భాగ్ రహే హై. తో యే లోక్తంత్ర కే లియే, విశేష్ కర్ కే సంసదీయ లోక్తంత్ర కే లియే ఠీక్ నహీ హై.
1: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో ఈరోజు 2024-25 సంవత్సరాలకు గాను 100 మందికి పైగా కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ పురస్కారాలను అందజేశారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సంప్రదాయ నాటకము, ఇతర అనుబంధ కళారంగాల్లో విశేష సేవలు అందించిన కళాకారులకు ఈ పురస్కారం లభించాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పురస్కార గ్రహీతలు ఆధునిక భారతదేశ ప్రతిభను, అంకిత భావాన్ని ప్రతిబింబిస్తున్నారని కొనియాడారు. మన దేశ సంగీతంలో ఎన్నో వ్యవస్థలు, నృత్యాలలో అనేక శైలులు, జానపద నాటకాలలో లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారం ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని, గర్వాన్ని పెంపొందిస్తోందని పేర్కొన్నారు. కోట్లాది పౌరులు త్రివర్ణ పతాకంతో మమేకమై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశమంతా హర్ ఘర్ తిరంగా ఉత్సవాన్ని జరుపుకుంటుందని మంత్రి జేపీ నడ్డా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ త్రివర్ణ పతాకంతో ఉన్న తన చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, ఇతరులు ఈ సందర్భంగా పిలుపునిస్తూ తమ ఇళ్లపై తిరంగాను ఎగురవేసి జాతీయ గర్వకారణమైన ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సన్నాహంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్తిస్థాయి రిహార్సల్ జరిగింది. వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడంతో పాటు వికసిత్ భారత్ @2047 కోసం యువశక్తి అనే ఇతివృత్తాన్ని చాటి చెప్పేలా ఈ రిహార్సల్ సాగిందని, వేడుకల్లోని సంప్రదాయ వైభవం, ఖచ్చితత్వం, దేశభక్తి స్ఫూర్తిని ఇది ప్రతిబింబించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పోస్టులో పేర్కొంది.

పార్లమెంటులో ఆమోదం పొందిన గనులు ఖనిజాల సవరణల బిల్లు వల్ల ఏ రాష్ట్రం హక్కులను లాక్కోవడం జరగదని, వాటి రాబడికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల గనుల రంగం నుంచి రాష్ట్రాల రాబడి వాటా 65% నుంచి 85% మొత్తం ఆదాయం 23% పెరిగిందని చెప్పారు. ఖనిజాల లభ్యత, ఉపాధి పెంపు, రాష్ట్రాల ఆర్థిక బలోపేతం, దిగుమతులపై ఆధారపడటాన్ని

0: కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 160 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. సవరించిన అనీమియా ముక్త భారత్ వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడం, విధానపరమైన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంపై ఈ వర్క్షాప్ దృష్టి సారించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, అనీమియా నివారణకు వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, మంత్రిత్వ శాఖల మధ్య బలమైన సమన్వయం అవసరమని తెలిపారు. భారతదేశం 4వ సారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా చైనా రష్యాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఈరోజు న్యూఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన బ్రిక్స్ రాయబారుల రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో భారతదేశంలోని చైనా రాయబారి స్యూ ఫిహాంగ్, రష్యా ఛార్జ్ డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ పాల్గొన్నారు. సహకారాన్ని మరింత పటిష్టం చేయడానికి, ప్రపంచ వ్యవహారాల్లో బ్రిక్స్ కూటమి పాత్రను బలోపేతం చేయడానికి, భారత్ ఇతర బ్రిక్స్ సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని రాయబారి షూ తెలిపారు. అలాగే రష్యా ప్రతినిధి రోమన్ బాబుష్కిన్ మాట్లాడుతూ, బ్రిక్స్ అధ్యక్షతగా భారత ప్రాధాన్యతలకు మాస్కో మద్దతు తెలుపుతుందని చెప్పారు. శిరోమణి అకాలీదళ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై మహారాష్ట్రలోని నాందేడ్లో దాడి జరిగింది. గురుద్వారా మాతా సాహిబ్ దేవాన్జీ ముగట్ మెట్లు దిగుతుండగా ఒక వ్యక్తి బాదల్ను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రమాదంలో ఆయన కుడి చేతికి గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గురుద్వారలో సేవకుడిగా పనిచేస్తున్న దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు నాందేడ్ ఎస్పీ డాక్టర్ నీలబ్ రోహాన్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. అలాగే రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, ఈశాన్య భారత్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ముఖ్యాంశాలు. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కళాకారులు ఆధునిక భారతదేశ ప్రతిభకు, అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం 4వ సారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో చైనా రష్యాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:15 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో లైఫ్ వన్ అందిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం, ఈ విషయమై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్ వింగ్ అగ్రానమీ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు మా స్టూడియోకి వచ్చి ఉన్నారు. రైతులు అడిగే ప్రశ్నలకు వారు నేరుగా సమాధానాలు ఇస్తారు. వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం, ఈ విషయం గురించి రైతులు తమ సందేహాలను నేరుగా అడగవచ్చు. మా కేంద్రం ఫోన్ నెంబర్లు 2324 0852, మరొకటి 2324 0853. హైదరాబాద్ ఎస్టీటి కోడ్ మీకు తెలిసిందే, 0400 జత చేసి ఈ రెండు నెంబర్లకు మీరు ఫోన్ చేయొచ్చు. ఇక మనం

0: డాక్టర్ జీఎస్ సుధారాణి గారిని పలకరిద్దాం.
1: నమస్కారం అండి సుధారాణి గారు. వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి మనకి మన రైతన్నలకు ఎన్నో విషయాలు చెప్పడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సుధారాణి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి.
2: నమస్కారం
1: మేడం. ప్రస్తుత వానాకాలం సాగులో ఉన్న పంటల వివరాలు తెలుపండి.
2: శ్రోతలకు నమస్కారం. మనము ఈ వానాకాలం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రాముఖ్యమైన ప్రధానమైన పంటలు వరి, మొక్కజొన్న, ప్రత్తి మరియు అలాగే ప్రప్పు ధాన్యాలు చూసుకున్నట్లయితే కంది, పెసర, మినుతో పాటు సోయా చిక్కుడు చాలా వరకు మన రైతు సోదరులు వేసుకుంటూ ఉంటారు. గత సంవత్సరంకి భిన్నంగా ఈ సంవత్సరం చాలా వరకు మరి ఎలినో ప్రభావం అనే దానిపై అంశంపై అవగాహన మరి రైతు సోదరులకు అందజేస్తూ ఉన్న నేపథ్యంలో వరికి బదులుగా చాలా వరకు విస్తృతంగా ఆరుతడి పంటలు పండించాలనే నినాదంతో మరి రైతు సోదరులు వరికి బదులుగా మొక్కజొన్న, పప్పుధాన్య పంటలైన కంది, పెసర, మినుము అలాగే సోయా చిక్కుడు అనేది విస్తీర్ణం పెరగడం అనేది మనం గమనించాం. మరి ఈరోజు అయితే చాలా వరకు ఎరువుల యాజమాన్యంపై వివిధ పంటల్లో మరి ఎటువంటి ఎరువుల యాజమాన్యం చేపడితే బాగుంటుందో మరి రైతు సోదరులకు లాభసాటుగా ఉంటుందో దానిపై చెప్పాలని ఈ చర్చలోకి నేను రావడం జరిగిందమ్మా.
1: మరి వానాకాలంలో వరి సాగులో ఎరువుల యాజమాన్యం గురించి మా రైతన్నలకు చెప్తారా?
2: ఖచ్చితంగామ్మా. మరి రైతు సోదరులకు మనం తెలంగాణ రాష్ట్రంలో అన్ని పంటల్లో ప్రధానమైన పంట వరి పంట. మరి ఈ వరి పంటను మరి నేరుగా విత్తి సాగు చేయడం జరుగుతుంది, అలాగే నాటు పద్ధతిలో కూడా సాగు చేయడం జరుగుతుంది. మరి నేరుగా విత్తే వరి సాగు మరి రైతు సోదరులు రెండు రకాలుగా చేస్తూ ఉంటారు. పొడి దిక్కులో మరి అలాగే దమ్ము చేసిన పొలాల్లో. మరి నాటు పద్ధతి అయితే ఒక నెల రోజుల పాటు నారు నాటుకొని వేసుకొని మరి అలాగే ప్రధాన పంటలో మరి నాటు వేసుకొని పండిస్తూ ఉంటారు. మనం వరిని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఒక 50% మాత్రమే నాటు అనేది వేయడం జరిగింది. ఇంకా చాలా వరకు చాలా విస్తీర్ణంలో ఇంకా వరి సాగు అనేది ఇంకా అంతవరకు నాటు వేయలేదు. ఎందుకనంటే ప్రాముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే మన వాతావరణంలో గత జూన్ మాసంలో చాలా తక్కువ వర్షాలు నమోదు కావడం జరిగింది. మరి జూలైలో సాధారణ వర్షపాతం మనం గమనించాము. అలాగే ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో చూసుకున్నట్లయితే సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక రైతు సోదరులు సాధ్యమైనంత వరకు వరికి బదులుగా ఇతర పంటలు వేసుకున్నట్లయితే చాలా లాభసాటిగా ఉంటుంది. మరి వరి కాకుండా వేరే పంటలు వేసుకోలేని చోట్ల అంతా కూడాను వరి మాత్రమే వేసుకునే సమయంలో మరి నీటి యాజమాన్యంలో కొన్ని మెలకువలు రైతు సోదరులు పాటించినట్లయితే ఖచ్చితంగా మంచి పంటలు మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. మరి ప్రాముఖ్యంగా ఎరువుల యాజమాన్యంకి వచ్చినట్లయితే రైతు సోదరులు సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే చాలా మంచిది. ప్రాముఖ్యంగా సేంద్రియ ఎరువులను వారు జోడించుకొని మరియు సాగు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎక్కడైతే పశువుల ఎరువు లభ్యతలో ఉందో సుమారుగా 4 టన్ల పశువుల ఎరువు లేదా మరి కోళ్ళ ఎరువు ఉన్నట్లయితే కోళ్ళ ఎరువు 1-2 టన్లు లేదా అలాగే గొర్రెల ఎరువు కానీ వేసుకున్నట్లయితే 2-5 టన్ల వరకు 1 ఎకరాకు మరి రైతు సోదరులు వేసుకున్నట్లయితే మంచిగా ఏపుగా పంట ఎదిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఇప్పుడు మరి రసాయనిక ఎరువులు కూడా రైతు సోదరులు వాడుతూ ఉన్నారు. దాంతోపాటుగా జీవన ఎరువులను కూడా రైతు సోదరులు జతపరిచి మరి వాడినట్లయితే చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో మన దగ్గర జీవన ఎరువులు భాస్వరంని అందజేసే జీవన ఎరువులు ఉన్నాయి. అలాగే నేలలో ఉన్న అధిక శాతం లభ్యతలు లేని భాస్వరం ఎరువులను మరి కరిగించి మరి మొక్కకు అందజేసే జీవన ఎరువులు మన దగ్గర ఉన్నాయి. మరి అలాగే పొటాషు మరి అలాగే జింక్ జీవన ఎరువులను మనము వాడుకోవచ్చు. ఇవన్నిటిని కూడా ఇప్పుడు కలిపిన మిశ్రమంని కన్సార్షియా అంటారు. కన్సార్షియా రూపంలో చాలా చోట్ల మరి వ్యవసాయ విశ్వవిద్యాలయం ల్యాబ్స్లో కానీ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఒక ల్యాబ్స్లో కానీ మనకి ఇది లభ్యతలో ఉంటుంది. రైతు సోదరులు అగ్రికల్చర్ ఆఫీసర్స్ని కానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ సంప్రదించినట్లయితే మరి ఈ జీవన ఎరువులను వారి పొలాల్లో వారు వేసుకున్నట్లయితే సేంద్రియ ఎరువులతో పాటు

0: రసాయన ఎరువులతో పాటు జీవన ఎరువులను జోడించి సమగ్ర ఎరువులు యాజమాన్యం చేపట్టినట్లయితే మరి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది.
1: మరి మీరు ఇందాక చెప్పినట్టు పొటాష్ ఎరువు అని కూడా అన్నారు కదా, మరి వరిలో పొటాష్ ఎరువు వాడితే కలిగే లాభాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: ఖచ్చితంగా అమ్మా, మరి ఒక ప్రధాన పంటకు ప్రధాన ఎరువులు చూసుకున్నట్లయితే మరి నత్రజని, భాస్వరం అలాగే పొటాష్ ఎరువులను మనం కలుపుకొని వాడుకోవాలి. నత్రజని ఎరువులను 3 దఫాలుగా మనం వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సుమారుగా 1.5 నుంచి 2 బస్తాల వరకు ఒక ఎకరాకు మనము నత్రజని ఎరువును వేసుకోవాలి. అది 3 భాగాలుగా సమభాగాలుగా వేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే పొటాష్ ఎరువు ప్రాముఖ్యంగా మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేసే ఎరువు అన్నమాట ఇది. కాబట్టి మనము మొక్కకి ఇది అడుగులో భాస్వరం ఎరువుతో పాటు ఇవ్వచ్చు. అలాగే మనము గింజ కట్టే దశలో అంటే మనము నత్రజని అడుగులో మరి అలాగే పిలక వేసే దశలో మరి అలాగే పొట్టుకొచ్చిన దశలో వేస్తాం. ఫస్ట్ మోతాదులో పాటు పొటాషియం కూడా కలుపుకొని వేసుకోవాలి. అలాగే పొట్ట దశలో మనం ఎప్పుడైతే నత్రజని ఎరువుని వేస్తామో మరి ఒక 1/4 బస్తా పొటాషియం ఎరువుని కూడా కలిపి వేసుకున్నట్లయితే గింజ నాణ్యత మరి అలాగే మనము బస్తా ఎప్పుడైతే తూకం పడతామో అప్పుడు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్లు రోగ నిరోధక శక్తి కూడా పెంపొందింపజేస్తుంది. కాబట్టి ఈ పొటాష్ ఎరువుని మన నత్రజని ఎరువుతో పాటు అంటే యూరియాతో పాటు ఒక 1/4 బస్తా అడుగులో అలాగే 1/4 బస్తా పొట్ట దశలో మనం వేసుకున్నట్లయితే ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారండి. రైతన్నలు, వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి మీకు ఎలాంటి ప్రశ్నలు సందేహాలు ఉన్నా మీరు మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0402324-0852, మరొక నెంబరు 0402324-0853. ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా నివృత్తి చేసుకోవచ్చు. మరి మేడం, వరి పంటకు సూక్ష్మ పోషకాలు ఎంతో అవసరం ఉంటుంది కదా, అంటే మ్యాక్సిమం అయితే అలాగే ఉంటుంది, అందులో ఏ పోషకాలు వేసుకోవాలి?
0: మంచి ప్రశ్న అడిగారమ్మా. సూక్ష్మ పోషకాలు అనేది ప్రతి పంటలో అవసరం ఉంటుంది. మరి మన నేలలో ఇటీవల మనం లోపాలు చూసుకున్నట్లయితే పంటలకు సూక్ష్మ పోషకాల లోపాలు చూసుకున్నట్లయితే జింక్ మరియు ఇనుపు ధాతు లోపాలు అనేది అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. జింక్ ధాతు లోపము మొక్క మొలిచి ఎదుగుతూ ఉన్నప్పుడు తుప్పు మచ్చలు లాంటివి అంటే బాగా ఒక పాన్ తిని మనం ఊసినప్పుడు ఎర్రగా కనబడుతుందో అట్లాగా ఆకుపై తుప్పు మచ్చలు కనబడుతూ ఉంటాయి. ఒకవేళ జింక్ లోపం అనేది మొక్క గ్రహిస్తే మొక్క వేర్ల ద్వారా జింక్ అనేది జింక్ ధాతువుని తీసుకోలేకపోయినా లేదా నేలలో జింక్ ధాతు లోపం ఉన్న లేదా భాస్వరం అధికంగా ఉన్న నేలలో కూడా జింక్ని మొక్క గ్రహించలేకపోతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో ఇటు తుప్పు మచ్చలు ఆకులపై ఏర్పడే అవకాశం ఉందన్నమాట.
1: ఆ తుప్పు మచ్చలతోనే మనము గుర్తించవచ్చు జింక్ తక్కువ ఉంది.
0: అవును, మొక్కలో జింక్ ధాతు లోపం ఏర్పడిందని మనం గ్రహిస్తాం అన్నమాట. దానికి మనము జింక్ సల్ఫేట్ అనే మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారం వ్యవధిలో 2 మార్లు పిచికారీ చేసుకోవాలి. తద్వారా ఈ జింక్ లోపం అనేది మనం తగ్గించుకోవచ్చు. అలాగే చాలా వరకు ఆరుతడి పంటగా మనము వరిని సాగు చేస్తూ ఉన్నప్పుడు లేదా నేరుగా విత్తి వరి సాగు చేస్తూ ఉన్నప్పుడు ఐరన్ లోపం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఐరన్ లోపం ఎలా ఉంటుందంటే మరి ఆకు పాలిపోయిన రంగులోకి మారుతూ ఉంటుంది, అంటే పసుపచ్చగా ఆ లేత ఆకులు కనబడుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో మనము అన్నబేదిని మనం 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దాంతో కూడా 1 చిటికెడు నిమ్మ ఉప్పు కలుపుకున్నట్లయితే వారం వ్యవధిలో 2 సార్లు ఈ యొక్క అన్నబేదిని అంటే ఫెర్రస్ సల్ఫేట్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు మనం గమనిస్తాం. ఇవి 2 ప్రాముఖ్యమైన సూక్ష్మ పోషక లోపాలు మనం వరిలో గమనిస్తాము.
1: అలాగే వరి కాకుండా మనకి ఈ వానాకాలంలో మొక్కజొన్న పంటలు కూడా ఉపయోగకరమే. అయితే వానాకాలంలో మొక్కజొన్న పంటల్లో ఏ ఎరువులు వాడొచ్చండి?
0: మొక్కజొన్న చాలా అధిక దిగుబడినిచ్చే పంట. మొక్కజొన్నను మనకి సుమారుగా 5 టన్నుల నుండి 6 టన్నుల వరకు కూడా మనము గమనిస్తూ ఉంటాము దిగుబడి. అయితే అధిక దిగుబడిని ఇస్తానికి కూడా మరి అధికంగా ఎరువులని నేలలోంచి గ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మరి

0: నెలలోంచి అధిక.
1: మేడం, మనకి ఒక కాలర్ కాల్ చేశారండి, ఏ సందేహం ఉన్నా చెప్తారని. ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి?
2: కట్ల సతీష్ మేడం, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేడం.
1: సతీష్ గారు, మనకి మేడం మన దగ్గరే ఉన్నారు, మీరు ఏ క్వశ్చన్ ఉందో అడగొచ్చండి.
2: మేడం నమస్తే. మేడం
0: నమస్తే సార్.
2: మేడం, వరి నాటేసి ఒక 15 రోజులు అవుతుంది మేడం.
0: సార్ చెప్పండి.
2: అయితే మేము అంటే డమ్ములు ఏం వేసామంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను అంటే పొడి రూపంలో ఉన్నది ఒక అంటే కింటా వేసాము. ఎకరం ఉన్నది, ఎకరం 10 క్వింటల్లో. దానికి తోడు ఒక 50 కేజీలు యూరియా కలిపి వేసాను. మళ్ళీ 10 రోజుల తర్వాత కూడా ఏం వేసానంటే 20-20 యూరియా, అది 26-26 ఈ 2 కట్టలు అది వేసాను. కాకపోతే ఏదైనా డమ్ములు వేసుకోమంటున్నారు కదా, మరి మిగతా డమ్ములు వేసిన తర్వాత వేయకపోతే వరి మన ఆశించిన మేర దిగుబడి రావట్లేదు కదా మేడం.
0: అయితే దమ్ములో వేసుకోమనేది భాస్వరం ఎరువులను మాత్రమే అండి. కాంప్లెక్స్ ఎరువులు ఏదైతే ఉన్నాయో అవి మీరు అడుగులో మాత్రమే వేసుకోవాలి. పైపాటుగా మనం యూరియా ఎరువుని మాత్రం మళ్ళీ అలాగే పొటాషియం కూడా కలుపుకొని వేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ 20-20 వేసాను అంటున్నారు, దమ్ములో సూపర్ కూడా వేసా అంటున్నారు, మంచి పోషకాలను మీరు వేసేసారు భాస్వరం రూపంలో, మరి యూరియాని కూడా వేసారు. అయితే మీరు ఇప్పుడు నెక్స్ట్ పిలక బాగా వేస్తున్నప్పుడు ఇంకొక ఒక బ్యాగ్ యూరియా వేసుకోవచ్చు, లేదా అరబస్తా యూరియా వేసి మరి పొట్ట దశకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకో సగ భాగం ఏదైతే యూరియా ఉందో దాంతోపాటు పొటాష్ ఒక 1.25 బస్తా, ఒక 12 కిలోల వరకు పొటాషియం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎర్రమందు, దాని రెండు కలిపి మనం వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయండి.
2: మేడం అయితే ఇప్పుడు నానో యూరియా వచ్చింది కదా, నానో యూరియా డిఏపి, అది ఏ టైంలో స్ప్రే చేసుకోవచ్చు మేడం? అది
0: మీరు చాలా బాగా అడిగారు. ఇప్పుడు మనకి యూరియా కొరత ఉంది కాబట్టి చాలా వరకు గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే ఇప్పుడు పైపాటుగా వేసే ఎరువులకు బదులుగా నానో యూరియా అంటే లీటర్కు 4 మిల్లీలు లేదా 1 ఎకరాకు 1 బాటిల్ ఒక స్ప్రేలో పిచికారీ వేసుకున్నాక మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఇంకొక మారు ఇంకో అంటే 1/2 లీటర్ బాటిల్ ఇస్తున్నారు ఎకరాకు, అది మీరు స్ప్రే చేసుకుంటే ఆకులు బాగా పచ్చబడడం అనేది మనం చాలా వరకు పొలం ఆరోగ్యంగా ఉందా లేదా గమనిస్తానికి ఆకులు నల్లగా ఉన్నాయా పచ్చగా ఉన్నాయా అని చూసుకుంటూ ఉంటాం. ఆకులు పాలిపోతున్నాయని అనిపిస్తే మీరు ఈ యొక్క నానో యూరియా స్ప్రే చేసుకుంటే దీని బాగుందండి వినియోగ సామర్థ్యం.
2: మేడం అయితే చిన్న డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మా పక్కన ఒక అతను వాడు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ నానో డిఏపి ఏం చేసిందంటే మామూలుగా యూరియాలో కలిపి స్ప్రే మామూలుగా పైపాటుగా చల్లుకున్నాడు యూరియాతో పాటు, అలా చల్లుకుంటే అది ఆయన పనిచేస్తుంది మేడం? అలా
0: యాక్చువల్లీ డిఏపిని మనము ఏదైతే నాటేసేటప్పుడు మరి నారుని డిఏపి నీళ్ళలో కలిపేసి మనము ముంచి నాటుకున్నట్లయితే బాగుంటుంది. 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి డిఏపిని నీళ్ళలో కరగదీసి నారుని దాంట్లో ముంచి ఒక 1 గంట తర్వాత నాటేసుకుంటే బాగుంటుంది.
2: నానో డిఏపిని ఆయన ఏం చేసిందంటే యూరియాలో కలిపి, ఇప్పుడు మనం కలుపు మందు కదా ఇసుకలో కలిపి ఎలా చల్లుకుంటామా,
0: లేదండి
2: డిఏపిని లిక్విడ్ ని దాన్ని యూరియాలో కలిపి చల్లాడు, దాన్ని ఏది మామూలు పైపాటుగా వేసాడు స్ప్రే చేయకుండా.
0: అయితే మనము ఆకు ద్వారానే నానో యూరియా బాగా గ్రహిస్తుంది, మనం ఏది నేలకి కాదు మనం వేయాల్సింది మొక్కకు నేరుగా నానో చాలా తక్కువ మోతాదులో ఎక్కువ ప్రభావం చూపే పోషకాలు అనమాట నానో యూరియాలు అనేవి, నానో డిఏపిలు అనేవి. వీటిని మనము 5 మిల్లీలీటర్లు నీటి నీటికి చొప్పున కలిపి మనం పిచికారి చేసుకోవాలి. మీరు నేలలో వేస్తే మొక్కకు అందదండి.
2: సరే మేడం, అయితే చాలా మంది కూడా ఇప్పుడు యూరియా డిఏపి ఏదైనా కానీ మన నానోలు చాలా వరకు కాంప్లెక్స్ ఎరువులలో కలిపి మామూలుగా పైపాటుగా వేసుకుంటున్నారు.
0: లేదండి లేదండి, అటువంటి పరిస్థితికి చేయకండి దయచేసి. మీరు నానో ఎప్పుడైతే పైపాటుగా వేయాలనుకుంటున్నారో అది స్ప్రే రూపంలో మాత్రమే అందజేయండి.
1: సతీష్ గారు, మీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. మేడం, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా మొక్కజొన్న పంటలో ఎలాంటి ఎరువులు వాడాలి అని, అలాగే దాని గురించి ఇంకా ఆ మొక్కజొన్నలో ఎన్నిసార్లు నత్రజని ఎరువులు వేసుకుంటే బాగుంటుంది అది కూడా చెప్పండి.
0: మొక్కజొన్న చూసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్లు అధిక దిగుబడులు ఇచ్చే పంట, దీనికి ఎరువులు మరి మంచిగా మనం వేసుకోవాలి పోషకాలు. అడుగులో ఇప్పుడు రైతు సోదరులు ఒకవేళ వేసుకున్నట్లయితే 1 బ్యాగ్ వరకు డిఏపి అలాగే 1 బ్యాగ్ వరకు నత్రజని యూరియా రూపంలో అందజేస్తూ ఉన్నారు. పైపాటుగా ఇందాక సతీష్ గారు అడిగినట్లుగాను అలాగే చాలామంది రైతు సోదరులు యూరియా లభ్యతలో లేనప్పుడు మాత్రం పైపాటుగా 3 దశల్లో మనము ఈ స్ప్రేస్ మనం చేసుకోవచ్చు నానో యూరియాని. ప్రతి లీటర్ నీటికి 4 మిల్లీ లీటర్లు నాను

0: యూరియాని కలుపుకొని వారం వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా మరి యూరియా మాకు లభ్యతలో ఉంది, యూరియా బ్యాగులు మేము బస్తాల రూపంలో వేద్దాం అనుకుంటున్నప్పుడు మొక్కలెత్త దశలో, మరి అలాగే పీచు మరి జల్లు వేసే దశలో, మరి అలాగే గింజ పాలు పోసుకునే దశలో మీరు వేసుకున్నట్లయితే మంచి ప్రభావం మనం గమనిస్తామండి.
1: అలాగే ఈ మొక్కజొన్న వరి కాకుండా మనకి ప్రత్తి కూడా అధిక దిగుబడి ఇచ్చే పంట కదా మేడం, మరి ప్రత్తి సాగులో ఎరువుల మోతాదు ఎలా ఉంటారో చెప్తారా?
0: వరి మొక్కజొన్నతో పాటు మనకి ప్రధానమైన పంట మన రాష్ట్రంలో తెల్ల బంగారం అని పిలుచుకుంటున్నది ప్రతి పంట అండి. ప్రతి పంటకు ఎరువుల యాజమాన్యం కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనము ప్రతి పంటను చూసుకున్నట్లయితే ముందుగా వేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు 60 రోజుల దశలో ప్రతి పంట ఉంది. మరి ఆలస్యంగా విత్తుకున్న వారికి ఇప్పుడు సుమారుగా 30 రోజుల దశలో ఉంది. అడుగులో డిఏపి వేసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి మారు 30 రోజులకి, 60 రోజులకి, 80 లేదా 90 రోజులకి యూరియా మరియు పొటాష్ని మనం వేసుకోవాలి. యూరియా 30 కిలోల యూరియా, అలాగే 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మనం కలుపుకొని 3 దఫాలుగా మనం వేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు అనేది మనం గమనిస్తాం.
1: అలాగే మేడం, పత్తిలో భాస్వరం ఎరువులు ఎప్పుడు వేయాలంటారు?
0: భాస్వరం ఎరువులు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, భాస్వరం అనేది వేరు వ్యవస్థ ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే భాస్వరం ఎరువుని మనము అడుగులో మనం దుక్కిలోనే మనము పూర్తి భాస్వరంని వేసుకోవాలి. ఇప్పుడు ప్రతి పంటను చూసుకున్నట్లయితే ఒక బ్యాగ్ సుమారుగా మనం వేసుకోవాలి. అడుగులో ఒక బ్యాగ్ డిఏపి లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందజేయాలనుకున్నట్లయితే 2 బ్యాగులు ఎస్ఎస్పిని మనం వేసుకోవాలన్నమాట. ఆఖరి దుక్కులో మనం ఎప్పుడైతే భాస్వరం ఎరువుని వేసుకుంటామో విత్తనం మొలిచిన వెంటనే వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి బలమైన వేరు వ్యవస్థకి ఈ భాస్వరంని మనం అడుగులోనే వేసుకోవాలని చెప్తాం. ఇవి పైపాటికి వేసుకున్నట్లయితే దీని నుంచి పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. అలాగే రైతులకు మరి వారు ఖర్చు పెట్టే ఎరువులపై డబ్బు వేస్ట్ అవుతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే భాస్వరం ఎరువు ఎప్పుడు వేసినా అడుగులోనే వేసుకోవాలి. అలాగే మన నేలలో, తెలంగాణ నేలలో చాలా వరకు మనం పరిశోధన ఫలితాలు చూసుకున్నట్లయితే భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నట్లు మనం గమనించాం. అయితే ఈ భాస్వరం నిల్వలు మరి అందుబాటు రూపంలో లేవన్నమాట, వేరు వ్యవస్థకి లభ్యతలో లేను. కాబట్టి ప్రతి మారు జీవన ఎరువులు అంటే భాస్వరం కరిగించే జీవన ఎరువు ఖచ్చితంగా మనం విత్తనం విత్తుకునే సమయంలో నేలలో వేసుకున్నట్లయితే ఇవి భాస్వరంని కరిగించి మరి వేరు వ్యవస్థకు అందజేయడం జరుగుతుంది.
1: నేల బట్టి ఉంటుంది, నేల బట్టి మనం వేసుకోవాలి.
0: ఎటువంటి నేలలో అయినా సరే మనం భాస్వరం కరిగించే ఎరువు అంటే ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా అంటాం, పిఎస్బి అనే జీవన ఎరువుని విత్తన శుద్ధి ద్వారా మనం వేసుకోవచ్చు అన్నమాట.
1: అలాగే మేడం, మనం ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఎలినినో పరిస్థితుల్లో పైవి చెప్పుకున్న ఎరువులన్నీ అంటే వరిలో కానీ మొక్కజొన్నలో కానీ ప్రత్తిలో కానీ వాటికి బదులుగా ఎలా అంటే ఏం పిచికారీ చేసుకోవచ్చు అంటారు?
0: ఈ ఎలినినో పరిస్థితి కలగడం వల్ల చాలా వరకు వర్షాలు ఆలస్యంగా రావడం లేదా వర్షాల మధ్య వ్యవధి అధికంగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయో ఎరువులు మరి మొక్కకి అందుబాటులో ఉండవు కనుక ఇటువంటి సమయాల్లో రైతు సోదరులు కొన్ని ఖచ్చితమైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాముఖ్యంగా అంతర కృషి చేయడం ద్వారా ఒక భూమి పొరలలో నుండి తేమ ఆవిరైపోకుండా ఉండే పరిస్థితిని మనం ఏర్పరచుకోవాలి. మరి ఫ్రీక్వెంట్గా మనము అంతర కృషి అనేది చేస్తూ ఉండాలి, అదొక యాజమాన్య పద్ధతి. మరి అలాగే మొక్కలు ఈ ఎరువులను గ్రహించలేవు కనుక వేర్ల ద్వారా మనం పిచికారీ రూపంలో మనం ఈ ఎరువులను అందజేస్తూ ఉండాలి. మరి వర్షం కురవగానే మళ్ళీ నేల ద్వారా మనం పైపాటుగా ఎరువులను అందజేసుకోవచ్చు. అయితే బెట్ట పరిస్థితుల్లో మనము ప్రాముఖ్యంగా 3919 అనే ఎరువుని మనం 5 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అలాగే మల్టీకే 13045 అంటారు, ఇది కూడా ఒక 5 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే బెట్ట పరిస్థితుల్లో ఇది మొక్కకు మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే ఇవి రెండు నా దగ్గర లేవు అనుకున్నప్పుడు యూరియాని 20 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బెట్ట పరిస్థితులను తట్టుకునే మనకి యోగ్యత మరి మొక్కకు అందజేస్తాం.
1: అలాగండి మేడం, మనకి మరో కాలర్ లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. హలో,
2: మేడం నమస్తే అమ్మా.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?

0: తను ఆరాధ్య వచ్చుకోండి.
1: చెప్పండి.
0: ఇది మొక్కజొన్నకు ఇప్పుడు మనకు ఇప్పుడు పశువుల ఎరువు ఎట్లా ప్రాబ్లం ఉంది కానీ, ఇప్పుడు మొక్కజొన్న కానీ పత్తి కానీ కోడి ఎరువు చాలా పనిచేస్తుందా మేడం?
2: మనము రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులను ఏ పంటకైనా మనం వేసుకోవచ్చు. అయితే మనము దుక్కిలే వేసుకున్నట్లయితే ఈ సేంద్రియ ఎరువులు చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకనంటే ఇవి ఎప్పుడైతే కుళ్ళుతూ ఉంటాయో వేరుకి వేడి కలుగుతుంది. కాబట్టి మనం దుక్కిలో వేసి నేలలో కలియదున్నుకున్నట్లయితే ఆఖరి దుక్కిలో చాలా మంచిదండి. పైపాటుగా సేంద్రియ ఎరువులను వేసుకోవద్దు. ఇప్పుడు మీరు పంట విత్తుకున్నారా, వేసుకోవాలనుకుంటున్నారా? పొలంలో ఉన్నప్పుడు సేంద్రియ ఎరువులను అంటే వేసుకోవచ్చు, కానీ ఎక్కువ మోతాదులో వేయకండి. ఎందుకంటే వేరు వ్యవస్థకు వేడి తగిలి కొంచెం మరి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు సాళ్ళ మధ్యలో కూడా వేసుకోవచ్చు, ఒక 2 టన్నుల వరకు కూడా మనం వేసుకోవచ్చు అండి, కోళ్ళెరువు కానీ గొర్రెలెరువు కానీ.
1: థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్క రైతుకి కొన్ని ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి.
2: సాగు చేస్తూ ఉన్నప్పుడు మదిలో అనేక ప్రశ్నలు సంశయాలు ఉంటాయండి.
1: అలాగే ముఖ్య పంటల్లో నానో ఎరువుల వాడకం పైన సూచనలు చెప్తారా?
2: ఇదివరకే సతీష్ గారు కూడా అడిగారు. ఈ మనకి యూరియా కొరత వల్ల రైతు సోదరులు మరి ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి అని ఆలోచిస్తున్న సమయంలో నానో ఎరువులు అనేవి చాలా ఉపయోగకరంగా మనం గమనించాము. పరిశోధన ఫలితాల ప్రకారంగా ఒక నానో యూరియా కానీ డిఏపిని కానీ మనం వాడుకోవచ్చు. ఒకవేళ రైతు సోదరులు నానో డిఏపిని వాడదామని నిశ్చయించుకున్నట్లయితే విత్తనం విత్తేటప్పుడు విత్తన శుద్ధిగా మరి 5 మిల్లీ ప్రతి కిలో విత్తనానికి 5 మిల్లీల నానో డిఏపిని పట్టించి విత్తుకోవాలి. మరి అలాగే మొక్క మొలిచిన 20 రోజులకి మనము నానో డిఏపిని 4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే చాలా బాగా ఫలితాలు ఉన్నాయండి. మరి అలాగే యూరియాను కూడా మనము నానో యూరియా రూపంలో మనం అందజేయవచ్చు. ఇది 20 రోజులకు 60 రోజులకు మరి పూత దశలో ఉన్న సమయంలో కూడా నానో యూరియా మన మొక్కకు ప్రధానంగా మొక్కజొన్న, వరి మరి అలాగే ప్రతి పంటల్లో కూడా మనం వేసుకోవచ్చు. ఇతర పంటల్లో కూడా పరిశోధనలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. మరి వాటిలో కూడా నానో యూరియా వాడకం, నానో డిఏపి వాడకం అనేది మనం ప్రోత్సహిస్తున్నాం.
1: మరి వరిలో కానీ మొక్కజొన్నలో కానీ ఈ ప్రత్తిలో కానీ నత్రజని ఎరువులను వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు?
2: మనము నత్రజని ఎరువును పైపాటుగా చాలా వరకు సాధారణంగా యూరియా రూపంలోనే అందజేస్తూ ఉన్నాము. నత్రజని ఎరువుని దుక్కిలో అలాగే పైపాటుగా కూడా మనం విభజించి వేస్తూ ఉన్నాం అన్నమాట. ఒకేసారి దుక్కిలో వేసి గమనం ఉంటే మరి నత్రజని లాసెస్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఆవిరైపోతూ ఉంటుంది, నేలలో లోతు పొరల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అలాగే నీళ్లతో పాటు కొట్టుకొని వెళ్ళే స్వభావం ఉంది. కాబట్టి నత్రజని మాత్రం మనము వివిధ భాగాలుగా మనము వేస్తూ ఉంటాము. మరి ఈ విధంగా మనం వేస్తామనుకున్నప్పుడు ప్రతి పంటకు సిఫారసు చేసిన మోతాదులోనే నత్రజని ఎరువుని వాడాలి.
1: అలాగే మేడం, మనకి కాంప్లెక్స్ ఎరువులను కూడా మనం మధ్యలో మాట్లాడుకున్నాం, మరి ఆ కాంప్లెక్స్ ఎరువులను ఏ దశలో వేసుకుంటే బాగుంటుంది?
2: కాంప్లెక్స్ ఎరువులను మనం గమనించినట్లయితే చాలా వరకు 2 లేదా 3 ఎరువుల కలయికనే కాంప్లెక్స్ ఎరువుగా మనం అంటాము. మనకి ప్రాముఖ్యంగా మనకి మార్కెట్లో ఉన్న కాంప్లెక్స్ ఎరువులను చూసుకున్నట్లయితే డిఏపి దీంట్లో 43%, భాస్వరం 18%, నత్రజని ఉంటుంది. అలాగే మనకి బీస్ అని కూడా అంటారు రైతు సోదరులు, దాంట్లో నత్రజని 20%, భాస్వరం 20%, అలాగే పొటాష్ 20% ఉంటుంది. ఈ కాంప్లెక్స్ ఎరువులలోంచి మనము మొక్కను చూసుకున్నట్లయితే భాస్వరము మరియు నత్రజని తీసుకుంటూ ఉంటాయి. అయితే భాస్వరం మనం పైపాటుగా మనం వేయాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాం. కాబట్టి కాంప్లెక్స్ ఎరువు ఏదైతే రైతు సోదరులు వాడాలనుకుంటారో దాన్ని మరి ఆఖరి దుక్కిలో మరి మొక్క మొలిచే సమయంలో మనం వేసుకున్నట్లయితే మంచిది. మరి అలాగే వెదజల్లే కొనే పద్ధతిలో కాకుండా మరి పాకెటింగ్ అంటాము, మన మొక్కకి దగ్గరలో 5 సెంటీమీటర్ల దూరంలో 5 సెంటీమీటర్ల లోతులో కూడా వేసుకున్నట్లయితే చాలా బాగా ఈ ఎరువులు అనేవి పనిచేస్తాయండి. మనం ఎరువులు వేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి

0: ఫలితాలు. అంటే ఎరువు వినియోగ శాతం అనేది మొక్క చాలా అధికంగా ఉంటుంది. అంటే మనం 1 కిలో ఎరువు వేసినప్పుడు దానికి వచ్చే విత్తనం ఎంతైతే మనకు ధాన్యం ఉంటుందో అది ఎక్కువగాను బరువు ఎక్కువగాను రావాలంటే మనం వేసుకునే యాజమాన్య పద్ధతిని బట్టే ఉంటుంది. ఇద్దరు రైతు సోదరులు కూడా వేసుకుంటారు, కొందరు వెదజల్లుతారు, కొందరు చాలా జాగ్రత్తగా ఉన్న ఎరువుని వాడతారు. కాబట్టి మనము వేసే ఎరువుని మొక్కకు అందజేయాలి, నేలకు కాదని రైతు సోదరులు గమనించుకోవాలని తెలియజేస్తా ఉన్నా.
1: అలాగండి, రైతు సోదరులు వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం ఈ అంశంకి సంబంధించి ఎన్నో విషయాలు మనకి మన రైతన్నలకి చెప్పడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్ వింగ్ అగ్రోనమీ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు మన ఆకాశవాణిలో పాల్గొని మన రైతు సోదరులకు ఎన్నో ఉపయోగపడే విషయాలు తెలిపారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో మీరింతవరకు లైఫ్ ఫోన్ ఇన్ విన్నారు.
3: पुतला बोल ले
4: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
4: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
4: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
4: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
6: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 ప్రకటించిన అంశం వెంటనే. ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ ఆధునాతన సేవలు, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శశాచలం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
7: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ అధునాతన సేవల గురించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
8: దేశంలో టెలికాం రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 2000 అక్టోబర్ 1 ఏర్పాటైన బిఎస్ఎన్ఎల్ గత 25 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్, మొబైల్, ఫైబర్ టు ద హోమ్, 4G వంటి వివిధ టెలికాం సేవలను అందిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలను విస్తరించడంలో బిఎస్ఎన్ఎల్ కీలకమైన సేవలను అందిస్తోంది. మరింత వివరంగా తెలుసుకునేందుకు మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారు. శ్రీ ఎం శేషాచలం గారు 1989 బ్యాచ్ ఐటీఎస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కేంద్ర టెలికాం శాఖ మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. నమస్కారం సార్.
9: నమస్కారం అండి.
8: సార్, ఇటీవల కాలంలో బిఎస్ఎన్ఎల్లో అనేక మార్పులు, ఇంకా టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుంది, దీని నేపథ్యం మా శ్రోతలకు వివరిస్తారా?
9: తప్పకుండానండి. బిఎస్ఎన్ఎల్ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఈ మధ్య కాలంలో ఆత్మ నిర్భర్ భారత్ అన్న ఇందులో మనము పూర్తి స్వదేశీ ఎక్విప్మెంట్తోనే మనకి 4G సేవలు అనేది దేశవ్యాప్తంగా 100,000 టవర్లు లో మనం ఇది

0: చేయడం జరిగింది. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7,000 పై చిలుకు టవర్స్ ఉన్నాయి. ఆ తర్వాత 15,000 మన బీటీఎస్ తో మారుమూల కుగ్రామాలకు కూడా ఈ సేవలు అందించామండి. ఇది ఏమిటంటే మనకి స్వదేశీ ఎక్విప్మెంట్ పెట్టాము. 180 TB స్పీడ్తో ఉండే సర్వీసెస్, అంటే కస్టమర్లు యూజ్ చేసే డేటా స్పీడు ఇప్పుడు 510 TB దాటింది. అంటే 5 రెట్ల డేటా రేట్స్ ఏడాది లోపల మనకి పెరగడం జరిగింది. ఇంతేకాకుండా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 26,000 కోట్ల ప్రభుత్వ రంగ BSNL రెవెన్యూ అంటూ గడిస్తున్నది.
1: టెలికాం రంగంలో మునిపెన్నడూ లేని పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో BSNL దీన్ని ఎలా అధిగమిస్తుంది?
0: మనకి కస్టమర్ అనే అతను కింగ్. అంటే సేవలు ఏది తీసుకోవాలి అన్నది కస్టమర్ నిర్ణయం చేసుకునే సమయం ఇది. కాల్స్ డ్రాప్ అయినా, డేటా రేటు సరిగ్గా లేకపోయినా, అతను వెళ్లే రూట్లో సరిగ్గా లేకపోయినా కానీ కస్టమరు సేవలన్నీ తీసుకోవాలి. సో అందుకని కస్టమర్ సర్వీసెస్ ఆయనకి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు పర్ఫెక్ట్గా ఆయనకి కావాల్సింది ఉండాలి అంటే మనకు కనపడే బీటీఎస్ కాకుండా దాని వెనక ఉండే బ్యాక్ హాల్ కనెక్టివిటీ కానీ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ కానీ అన్నింటినీ కూడా ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో BSNL కంప్లీట్ ఎక్విప్మెంట్ ఓవరాల్ చేసి రీప్లేస్ చేసేసిందండి. లేటెస్ట్ టెక్నాలజీ మాన్ కానీ ఇది రీప్లేస్ చేయడం వల్ల సర్వీసెస్ కూడా అన్ఇంటర్రప్టెడ్గా కస్టమర్స్కి ఇవ్వడానికి ఆస్కారం అవుతుంది.
1: మీరు తెలియజేస్తున్న ఈ సర్వీసులన్నో సాధారణంగా మనకు పట్టణ ప్రాంతాలకు వెళ్ళటానికి చాలా సులభతరంగా ఉంటుంది. కానీ 4G సేవల్ని మారుమూలన్న గ్రామాలకు తీసుకెళ్లడంలో BSNL పాత్ర గురించి వివరిస్తారా?
0: BSNL ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అయినా గానీ BSNL పరిధిలో ఎప్పుడు కూడాను రూరల్ అర్బన్ అని కాకుండా ప్రతి చోట సేవలు అందించడానికి ప్రణాళికలు ఉంటాయండి. ఈ మధ్య కాలంలో మొదలుపెట్టిన 4G సాచురేషన్ ప్రాజెక్ట్, అంటే ఎక్కడ సిగ్నల్స్ లేని చోట సిగ్నల్ తీసుకురావాలి అనే ఆత్మ నిర్భర్ భారత్ మన అంత్యోదయ మిషన్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా DBI అని అంటారండి, అంటే డిజిటల్ భారత్ నిధి, వారు మొదలుపెట్టిన ఈ దాంట్లో మనకి త్రూఅవుట్ ఇండియాలో 20,000 లొకేషన్స్ 4G సేవలు అంటూ సాచురేషన్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్లో మనకి 1380 సైట్స్ వరకు మనము చాలా కష్టమైన సైట్స్ వాటిలో సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో 390 టవర్లు వచ్చాయి. అదేవిధంగా అరకు మన్యం ఆ ప్రాంతంలో 580 టవర్లు వచ్చాయి. అది చిత్తూరులో కూడా మారుమూల ప్రాంతాల్లో 112 టవర్లు. వీటన్నిటిలో కూడా ఇప్పుడు 20 మంది 10 మంది ఉన్న తాండాసులో కూడా ఒక సిగ్నల్ అంటూ ఇవ్వడం జరిగింది.
1: సార్, ఇందాక మీరు చెప్పినట్టు కస్టమర్సే రాజు అని అన్నారు, కానీ కస్టమర్ ఇప్పుడు BSNL సేవను తీసుకోవాలి అని అనుకుంటే తను ముందుగా చూసుకునేది టారిఫ్.
0: అవును.
1: సో ఈ టారిఫ్ విషయంలో, నెక్స్ట్ డేటా సెక్యూరిటీ విషయంలో BSNL ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తుంది కాలానుగుణంగా తెలియజేయండి.
0: చాలా మంచి ప్రశ్న అండి. మనకిప్పుడు BSNL మనకి ట్యాగ్ లైన్ లోనే ఉందండి, సేఫ్లీ, సెక్యూర్లీ, అఫోర్డబులీ, రిలేబులీ. అంటే BSNL అండర్లైన్ స్టేట్మెంట్ అనమాట. సో ఎందుకు డిపెండబుల్ అయిందంటే BSNL ఈ సేఫ్టీ అనేది కస్టమర్ సేఫ్టీ, అందుకని దాని వెనక ఫైర్ వాల్స్ ఉండడం కానీ ఇవన్నీ అది అఫోర్డబులీ. మనకు ఉండే BSNL ఇచ్చే సేవలు మనకి పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటాయండి. అవి దేంతో కంపేర్ చేసినా కానీ సిమిలర్ సేవల కంటే మనకి ఆల్మోస్ట్ 60% రేట్కే వస్తున్నది. అందుకని ఎక్కువ మంది మనకి BSNL 5 లక్షల నుంచి 15 లక్షల సిమ్లు వరకు ఈ మధ్యకాలంలో కొనుక్కున్నారు అందరు కూడాను. మీరు టారిఫ్ అన్నారా, చక్కటి విషయం అడిగారు మీరు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీడమ్ ఆఫర్ అంటూ 1 రూపీ సిమ్ అంటూ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే సిమ్ అనేది 1 రూపాయితోనే మనము ఇవ్వడం కస్టమర్లకి మొదలుపెట్టాము. అంతేకాకుండా FTTH కనెక్షన్ 1111, అంటే 1111 రూపాయలకి 12 OTTలను అందజేస్తూ మనకి 200 MBPS డేటా స్పీడ్తోని అన్లిమిటెడ్ FUP లిమిట్స్తోని, అంటే ఈ OTTలు రోజు చూసినా కానీ ఖర్చు కాలేంత డేటా మనకిస్తూ లాంచ్ చేస్తున్నామని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా ఆశ.
1: డేటా సెక్యూరిటీ పరంగా BSNL ఎటువంటి కార్యక్రమాలు, అంటే మనకి ఒక కస్టమర్ తాల గోప్యతను సంరక్షించడంలో BSNL ఏం చేస్తుంది తెలియజేస్తారా?
0: అంటే కస్టమర్ డేటా అనేది ఎప్పుడు కూడా చాలా ప్రైవేట్ విషయం అండి. కస్టమర్ డేటాని ఎప్పుడు కూడా కస్టమర్కి తెలియకుండా ఇంకెవరికి ఇవ్వడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ CDRs అంటూ జనరేట్ చేస్తుంది, ఒక మనం మాట్లాడిన మాటలకి సంబంధించిన CDR ఒకటి జనరేట్ చేస్తుంది. ఆ CDR అనేది సిస్టంలో సర్వర్స్లో ఉంటుంది, అది ఎవరు కూడా యాక్సెస్ చేయడానికి దానికి ఆస్కారం లేదు. ఆ కస్టమరే సంతకం పెట్టి అడిగినప్పుడు, లేదు అంటే పోలీస్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ వచ్చినప్పుడే ఇది ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండదు, ఎవరికి కూడా తీసుకోవడానికి ఆస్కారం, అంత విధంగా డేటా ఉంటుంది.
1: అయితే సార్, ఒకప్పుడు మనం చూసుకుంటే టెలికాం రంగంలో సమాచార వ్యవస్థ ముందుకు వెళ్తున్న తరుణంలో ఫస్ట్ ల్యాండ్ ఫోన్స్ తో స్టార్ట్ అయింది, తర్వాత మొబైల్స్ అని వచ్చాయి. ఇప్పుడు ఆ తర్వాత అలాగ ముందుకు వెళ్తా ఉంటే ఇప్పుడు సిమ్ములు లేకుండా

0: లేకుండా కూడా సేవలు అందించగలరు అని చెప్పేసి వింటూ ఉంటున్నాం. ఇప్పుడు అందులో భాగంగా బిఎస్ఎన్ఎల్ లో ఈ సిమ్ అనేది లభ్యమవుతున్నదా, దాని తాలూకు ప్రత్యేకతలు, ఇంకా ఇది ఏ ఫోన్స్ లో కంపాటిబిలిటీ ఉంటుంది, ఆ వివరాలు తెలియజేస్తారు.
1: మీరన్న చాలా కరెక్ట్ అండి. చాలా పెద్ద ఫోన్ల నుంచి మొదలయ్యాయి మనకి, తర్వాత సిమ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు వైర్లెస్ లాగా సిమ్లెస్ అయిపోయింది. ఇప్పుడు ఈ సిమ్ అనేది సిమ్లెస్ ఆస్పెక్ట్ అది. సో ఏమవుతుందంటే, సిమ్ లేకుండా సాఫ్ట్వేర్ ద్వారా మనకి మొబైల్స్ లో సిమ్ అంటూ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది. సో ఇది బిఎస్ఎన్ఎల్ లో కూడా ప్రీపెయిడ్ లోను పోస్ట్ పెయిడ్ లో కూడా మనం పర్టికులర్ థింగ్ చేయగలిగాము. ఇప్పుడైతే ఆ లేటెస్ట్ మొబైల్స్ అన్ని కూడా కవర్ అయింది. ఇదే కాకుండా బిఎస్ఎన్ఎల్ ఇంకొక ఆవిష్కారం చేసిందండి, దట్ ఈస్ యూసిమ్ కూడా ఇస్తున్నది. యూసిమ్ అంటే మనకి ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన సిమ్ కనుక పోయినట్టయితే ఆ సిమ్ని మనకి వెనక్కి వచ్చి తీసుకునేంత టైం ఉండదు కాబట్టి ఆ లొకేషన్లో సిమ్ ఇవ్వాలంటే యూసిమ్ మనం తీసుకుని మన సర్వీసెస్ మనం రెస్టోర్ చేసుకోవడానికి వీలుంటుంది.
0: అంటే ఈ యూసిమ్ తీసుకోవడానికి మనం ఎక్కడైతే పోగొట్టుకున్నా అక్కడ సంబంధిత బిఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినట్టయితే యూసిమ్ అనేది లభ్యమవుతుంది.
1: అవునండి, కరెక్ట్.
0: చాలా కొత్త విషయాలు తెలియజేశారు సార్. బిఎస్ఎన్ఎల్లో ఈ సిమ్ యూ సిమ్ అంటే సిమ్ లేకుండా కూడా మనకి సేవలు అందుతున్నా అన్నది చాలా కొత్తగా ఉంది. ఈ యూ సిమ్ అవైలబిలిటీ కూడా నిజంగా చాలా కొత్త పరిణామం అనేది తెలియజేయాలి. అయితే సార్, సిగ్నల్ అన్నది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అన్ని చోట్ల కవర్ చేస్తున్నా కానీ స్ట్రెంగ్త్ అన్నది అన్ని చోట్ల ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల ఏమో ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. వీక్గా ఉన్న పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి.
1: మనకి సిమ్ సిగ్నల్ ఉంది అనుకుంటాం, ఒక్కొక్కసారి తగ్గిన టైంలో బిఎస్ఎన్ఎల్ ఇంట్రడ్యూస్ చేసిన వాయిస్ ఓవర్ వైఫై అనే సర్వీస్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇన్కమింగ్ కాల్స్ అన్ని కూడా మనకి వాయిస్ ఓవర్ వైఫై లో మనకి మామూలుగా కాల్స్ వచ్చినట్టుగానే ఉంటుంది, కాకపోతే వైఫై ద్వారా మనకి కాల్స్ సాకారం అవుతాయి.
0: బిఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రారంభించిన శాటిలైట్ ఫోన్ సర్వీసెస్ గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
1: బిఎస్ఎన్ఎల్ ఇంతకుముందు లాంచ్ చేసిన శాటిలైట్ ఫోన్స్ రీలాంచ్ చేసింది. ఎందుకంటే చాలా మంది టేకర్స్ ఉన్నారు ఇప్పుడు. మనకి గవర్నమెంట్ సంస్థలే కాకుండా ఇండివిజువల్స్ కూడా ఇటువంటి శాటిలైట్ ఫోన్స్ అని సెలెక్టెడ్ గా ఇస్తున్నాం అందరికి కూడాను. మళ్ళీ డీటెయిల్స్ అన్ని తీసుకునేసే ఇస్తాము. మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు శాటిలైట్ ఫోన్ యూజ్ అవుతుంది, అందుకని చాలా మంది తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలోను. మనకి సిగ్నల్ నుంచి ఒకటి వెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు అవుట్డోర్ లో అటువంటిప్పుడు ఈ శాటిలైట్ ఫోన్ చాలా అవసరం అవుతుంది.
0: టెక్నాలజీ అన్నది అప్గ్రేడ్ అయ్యిందో అదే విధంగా 2G, 3G, 4G, 5G సేవలు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఈ 5G సేవలు కూడా ఓల్ట్ అని చెప్పేసి వింటున్నాం. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఈ 5G సేవలకి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది, ఎప్పటికల్లా ప్రజలకు చేరువలో ఉంటుంది, ఆ విషయాలు తెలియజేస్తారు.
1: ఇప్పుడు ఏమవుతుందంటేనండి, మనకి 5G సేవలు అనేది ఎప్పుడైతే లాంచ్ చేస్తామో దానికి మనం రెడీగా ఉండాలి వాటికి. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్కి కావాల్సిన అంతా కూడా ఇప్పుడు 4G సేవల్లోనే నార్మల్ కస్టమర్కి వాళ్ళ డేటా స్పీడ్స్ కానీ లేదా డౌన్లోడ్స్ కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళకి వచ్చే మెసేజ్లు కానీ అన్నిటికీ కూడా అప్లోడ్ డౌన్లోడ్ అన్నిటి కూడా వాళ్ళ పర్పస్ అయితే 4G స్పీడ్స్లో మనకి సరిపోతున్నది. సో ఇప్పుడు 5G అనేసరికి దాని పర్పస్ వేరే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5G హై డేటా స్పీడ్స్ ఉంటాయి, అంతేకాకుండా ఒక స్క్వేర్ కిలోమీటర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డివైజెస్ ఇంటర్ కనెక్టింగ్ అంటూ ఉంటుంది. ఒకసారి ఒక మెసేజ్ వెళ్తే వెనక్కి ఎంతసేపట్లో వస్తున్నది లేటెన్సీ అంటారు, ఆ లేటెన్సీ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా అన్నీ కూడా తీసుకోవడం ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే, బిఎస్ఎన్ఎల్లో అన్ని ఆపరేటర్స్ అందరు కూడా 5G సర్వీసెస్ ఆల్రెడీ ఇవ్వడం అనేది వాస్తవమే. కానీ బిఎస్ఎన్ఎల్కి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, మనం బిఎస్ఎన్ఎల్ ఇండిజినస్ సర్వీసెస్ అంటూ లాంచ్ చేయడం జరిగింది. అంటే మన సొంత టెక్నాలజీ, దీంట్లో సెక్యూరిటీ అనేది చాలా అధికతరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్తో మనము 5G చేస్తాం. ఇప్పుడు చూడండి, 30 ఏళ్ల ముందర ఉన్న ఇస్రో పరిస్థితిని ఇప్పుడు ఇండిజినస్గా వాళ్ళు వాళ్ళ సొంత శాటిలైట్ లాంచ్ చేయడం ద్వారా భారతదేశంకు వచ్చిన ఘనత ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కూడాను ఇండిజినస్ ఎక్విప్మెంట్ లాంచ్ చేస్తూ మొత్తం త్రూఅవుట్ వరల్డ్లోనే మనము 5వ నేషన్ అయ్యాం ఇండిజినస్ ఎక్విప్మెంట్ లాంచ్. సో ఆ విధమైన డైరెక్షన్స్లో బిఎస్ఎన్ఎల్ అడుగు వెళ్తూ చాలా త్వరలో కూడా మనకి 5G సర్వీసెస్
0: అందుబాటులోకి
1: వస్తాయి. అవునండి.
0: యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు బిఎస్ఎన్ఎల్లో ఉన్నాయో తెలియజేస్తారు.
1: తప్పకుండానండి. ఇప్పుడు ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ ఆర్గనైజేషన్స్ కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్. అంటే మిగతా కంపెనీస్ లాగానే మనకి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, దీంట్లో ప్రాఫిట్ లాస్ ఉంటుంది. ఎంత మనం రూరల్లో సర్వీసెస్ ఇస్తున్నా కానీ మనకి ఇటువంటి బ్యాలెన్స్ షీట్ మీద కూడా మనకు కన్ను ఉండాలి. అందుకని బిఎస్ఎన్ఎల్ ఈ మధ్యకాలంలో విఆర్ఎస్ అంటూ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 60% మనకి స్టాఫ్ అందరు కూడా విఆర్ఎస్లో వెళ్ళిపోవడం జరిగింది. ఇంతమంది స్టాఫ్ వెళ్ళిపోయారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ అంటే వినూత్నంగా తక్కువ ఖర్చుతోని మనకి అవుట్సోర్స్ చేస్తున్న సర్వీస్ అంతా కూడా ఆ విధంగానే బిఎస్ఎన్ఎల్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఆల్మోస్ట్ 2000 మంది టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేసింది. అంటే ఈ 2,000 మంది మనకి 50 డేస్

0: కనెక్షన్స్ ఇస్తుంటారు పార్ట్నర్ అయ్యి, వాళ్ళకి 50-50% షేర్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఫ్రాంచైజీ ఉన్నారు, వాళ్ళ ఫ్రాంచైజీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 30-40 వేల నుంచి 100,000 వరకు ఇందులో వాళ్ళు సంపాదించుకోగలరు నెలకి. ఎందుకంటే ఇది వాళ్ళు వేరే పనులు చేసుకుంటూ కూడా చేయొచ్చు, లేదా వాళ్ళు ఉన్న ఊర్లో కూడా చేర్చుకోవచ్చు. అది చాలా గొప్ప విషయం. అది అంతేకాకుండా మనకి డిఎస్ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అని, అంటే సిమ్లు వాళ్ళు అమ్ముకుంటుంటారు, వాళ్ళు రూరల్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. ఒక చిన్న ఫ్రాంచైజీ, అన్ని చోట్ల ఫ్రాంచైజీని పెట్టలేం కాబట్టి అక్కడ వాళ్లే రూరల్ డిస్ట్రిబ్యూటర్ కింద తీసుకుని మొత్తం ఏరియాని మొత్తం సర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా చాలా విధాలుగా మనకి యువత కొద్దిగా ఎక్స్పీరియన్స్ సంపాదించి కానీ, ఫస్ట్ ఎవరితోనో పనిచేసి తర్వాత వాళ్లే ఫ్రాంచైజీ కింద అవ్వడం కానీ, ఇట్లా చాలా విధాలుగా వాళ్ళు మనకి బిఎస్ఎన్ఎల్ లో పాలు పంచుకోవచ్చు.
1: ఉపాధి మార్గాలు అన్నది చాలా వినూత్నంగా కల్పిస్తున్నారు.
0: అవునండి
1: సార్. అయితే ఇప్పుడు ఇదే కాకుండా మనకి బిఎస్ఎన్ఎల్ ద్వారా కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ సంస్థలకు ఇచ్చే వివిధ సేవల గురించి తెలియజేస్తారు.
0: మనకి బిఎస్ఎన్ఎల్ లో ఎంటర్ప్రైజ్ బిజినెస్ అని సపరేట్ ఎంటిటీ అండి. ఈ ఎంటర్ప్రైజ్ బిజినెస్ లోనే ఇంటర్నెట్ లీజ్ జాయింట్ కానీ, తర్వాత పాయింట్ టు పాయింట్ సర్క్యూట్స్ కానీ, అంటే ఇందులో కస్టమర్కి కావాల్సిన సర్వీసెస్ ని సిస్టమ్ ఇంటిగ్రేటర్ ని పెట్టుకుని కంప్లీట్ సర్వీసెస్ బొకే సర్వీసెస్ అంటూ మనము ఒక కస్టమర్ అందజేస్తున్నాము. లేటెస్ట్ టెక్నాలజీ కూడా క్యాప్టివ్ నాన్ పబ్లిక్ నెట్వర్క్ ని CNPN అంటారు, వీటిని కూడా మనం ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు మీరు చూస్తున్నా అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్తగా మనం కమిషన్ చేయడం జరిగింది, అందులో కూడా సర్వీసెస్ అన్ని కూడా బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ కూడా వాళ్ళు అవైల్ చేసుకుంటున్నారు.
1: విద్యార్థుల కోసం విద్యాపరమైన కార్యక్రమాలు బిఎస్ఎన్ఎల్ ఏమైనా చేపడుతుందా, ఆ విషయాన్ని తెలియజేస్తారు.
0: మనకి టెలికామ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండేవి, వాటిలో స్టూడెంట్స్ అందరికి కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం అంటూ జరిగేది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కౌశలం అనే ప్రాజెక్ట్ కింద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా అంత టైప్ చేసుకుని, మాన్ కానీ ఓటీన్ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళ దగ్గర పెట్టేసి, ఆ ఎక్విప్మెంట్ల మీద పూర్తిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్, ఏ విధంగా టెక్నాలజీ గురించి డిస్కస్ చేయడం, మా ఆఫీసర్స్ కూడా అక్కడికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా మా ప్రిమిసెస్ లో కూడాను వాళ్ళ స్టూడెంట్స్ ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు, ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా మనం చేసి చాలా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసాం లాస్ట్ 1 ఇయర్ లో.
1: బిఎస్ఎన్ఎల్ ద్వారా ప్రజలకు, యువతకు ఉపాధి ఇంకా అధునాతన సేవలు ఏ విధంగా అందిస్తున్నారో తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ అధునాతన సేవల గురించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నగరంలోని 16 నియోజకవర్గాల్లో 7340 ప్లాట్లను ప్రభుత్వం తొలి దశలో నిర్మించనుంది. బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇంటింట ఇందిరమ్మ కుట్టు మిషన్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 119 నియోజకవర్గాల్లో 119,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్ల 100% సబ్సిడీపై పంపిణీ చేయనుంది. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గోదావరి పురస్కారాలను కుంభమేళ తరహాలో ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పుష్కరాల కోసం ప్రభుత్వం కేటాయించిన 117 కోట్ల రూపాయల్లో ధర్మపురి అభివృద్ధికి 37 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల మేరకు ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసినట్లు కేఆర్ఎంబి సభ్య కార్యదర్శి ప్రకటించారు. హనుమకొండ జిల్లాలో విజయ డైరీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు త్వరలోనే పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ చాహిత్ బాజ్పేయి తెలిపారు. హనుమకొండలోని విజయ డైరీ కేంద్రాన్ని సందర్శించి కలెక్టర్ అక్కడ పాల సేకరణ, శీతలీకరణ, నాణ్యతా పరీక్షల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. నెయ్యి పన్నీరు తయారీకి ఆధునిక యంత్రాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఆర్గాన్ డొనేషన్ అంశంపై వార్తా మీడియా వర్క్షాప్ నిర్వహించారు. పీఐబి జాయింట్ డైరెక్టర్ మానస కృష్ణకాంత్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ భూషణ్ రాజ్ పాల్గొని అవయవ దానంపై అవగాహన కల్పించారు. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా నిలబెట్టే కీలక రంగాలు అనే శీర్షికతో ఒక నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి ఈరోజు విడుదల చేశారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు

12 ప్రాధాన్యత రంగాలను ఈ నివేదికలో ప్రస్తావించారు. ఇందులో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, స్టీల్, క్యాపిటల్ గూడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలున్నాయి. న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పూర్తిస్థాయి రిహార్సల్ జరిగింది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు త్రివిధ దళాలు కట్టుదిట్టమైన భద్రత మధ్య రిహార్సల్ చేశాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద గత నవంబర్లో 11 మంది మరణానికి కారణమైన ఆత్మాహుతి బాంబు దాడి చేసింది భారత ఉపఖండంలోని ఆల్ఖైదా అని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెందిన ఉగ్రవాద పర్యవేక్షణ బృందం ప్రకటించింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో ఏక్యూఐఎస్కు సంబంధాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి నివేదికలో ప్రస్తావించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పసిఫిక్ ద్వీప సమూహమైన కురిల్ దీవులను తొలిసారి సందర్శించారు. ఇటు రూపులో ఆసుపత్రిని, పాఠశాలను సందర్శించారు. అయితే ఈ దీవుల్లో పుతిన్ పర్యటనపై జపాన్ నిరసన తెలిపింది. జపాన్ దక్షిణాన ఉన్న 4 కురిల్ దీవులపై ఆ దేశం దశాబ్దాలుగా ప్రాదేశిక హక్కులను కోరుతోంది. హర్మోజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్షి తోసిపుచ్చారు. వ్యూహాత్మక జలసంధి విషయంలో అమెరికా పదే పదే తప్పుడు అంచనాలు వేస్తోందని అన్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ దేశ అధ్యక్ష అభ్యర్థిగా 78 ఏళ్ల మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంఘీర్ను ప్రకటించింది. బంగ్లాదేశ్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన తర్వాత అలంఘీర్ బీఎన్పీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 సిరీస్ జరగనుంది. వచ్చే నెల 13 నుంచి 17 వరకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుందని బీసీసీఐ, ఏసీబీ ధృవీకరించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఇప్పుడు మీరు విన్న పాట అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుంచి చక్రి కౌసల్య పన్న పాట, సాహితి సాహిత్యం చక్రి సంగీతం. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఇంతటితో చిత్రసీమ సినీ గీతాలు సమాప్తం.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు విందాం నరసింహనాయుడు చిత్రం నుంచి మనో రాధికా పన్నపాట, బోనచంద్ర సాహిత్యం, మణిశర్మ సంగీతం.

0: share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
1: Insights.
0: You were listening to a discussion on government's roadmap for a self-reliant and globally competitive nuclear energy ecosystem. The participants were Rahul Mahajan, senior journalist, and Deeksha Saxena, Akashwani correspondent. This program was produced and presented by the News Services Division of Akashwani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
1: Insights.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు ఆపాత మధురాలు, మధుర గీతాలు విందాం.
3: ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర, సంస్కృతి, ఉత్కృష్ట నాగరికత, జీవన వైవిధ్యం కలిగిన భారతదేశం కొన్ని వందల ఏళ్లపాటు బయటి ప్రాంతాల వారి ఆక్రమణలకు గురై పరాయి పాలనలో బతుకుతూ చివరిగా 2 శతాబ్దాల కాలం బ్రిటిష్ వలసపాలనలో పడరాని పాట్లు పడింది. ఎడతెగని పోరాటాలు, యుద్ధాలు, సంఘర్షణల తర్వాత స్వతంత్ర దేశమయ్యింది. భారతదేశ సామాజిక జీవనంలో అన్ని ప్రవాహాలు కలగలిసి ప్రయాణిస్తున్నాయిప్పుడు. నేటికి 80 ఏళ్ల కాలం గడిచింది. మన దేశం ప్రకృతి పరంగానూ సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, రాజకీయ వాతావరణంలోనూ విజయాలు, అపజయాలు, అభివృద్ధి, ఒడుదుడుకులు అనుభవిస్తూ తనదైన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఉంది. ఈ అభివృద్ధిని సాధించడానికి కొందరి త్యాగాలు నడకదారులయ్యాయి, కొందరి ఆలోచనలు దారిదీపాలయ్యాయి, కొందరి ప్రయత్నాలు పురోగామి పథంలో చోదక శక్తులయ్యాయి. వీటన్నింటినీ కూడగొట్టుకుని పయనిస్తూ వర్తమాన భారతం భావి భారతాన్ని నిర్మించుకోవాలని పేర్కొంటూ గతం అనుభవాల మీద ఈనాటి ప్రయత్నాలతో రాబోయే కాలాన్ని ఎలాంటి ఏమరపాటు లేకుండా కాపాడుకోవాలనే ఆలోచనను మనలో కలిగించే ప్రయత్నమే ఈ వందే భారతం ప్రత్యేక రూపకం. 2026 ఆగస్టు 14 శుక్రవారం అనగా రేపు ఉదయం 10:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ పై మీరు వినగలరు.
2: ఇప్పుడు విందాం నిరీక్షణ చిత్రం నుంచి ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ పాడిన పాట, ఆత్రేయ సాహిత్యం, ఇళయరాజా సంగీతం, అనంతరం రాముడు భీముడు చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన పాట కూడా వింటారు.

0: ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర, సంస్కృతి, ఉత్కృష్ట నాగరికత, జీవన వైవిధ్యం కలిగిన భారతదేశం కొన్ని వందల ఏళ్లపాటు బయటి ప్రాంతాల వారి ఆక్రమణలకు గురై పరాయి పాలనలో బతుకుతూ చివరిగా ఓ రెండు శతాబ్దాల కాలం బ్రిటిష్ వలసపాలనలో పడరాని పాట్లు పడింది. ఎడతెగని పోరాటాలు, యుద్ధాలు, సంఘర్షణల తర్వాత స్వతంత్ర దేశమయ్యింది. భారతదేశ సామాజిక జీవనంలో అన్ని ప్రవాహాలు కలగలిసి ప్రయాణిస్తున్నాయిప్పుడు. నేటికి 80 ఏళ్ల కాలం గడిచింది. మన దేశం ప్రకృతి పరంగానూ సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, రాజకీయ వాతావరణంలోనూ విజయాలు, అపజయాలు, అభివృద్ధి, ఒడుదుడుకులు అనుభవిస్తూ తనదైన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఉంది. ఈ అభివృద్ధిని సాధించడానికి కొందరి త్యాగాలు నడకదారులయ్యాయి, కొందరి ఆలోచనలు దారిదీపాలయ్యాయి, కొందరి ప్రయత్నాలు పురోగామి పథంలో చోదక శక్తులయ్యాయి. వీటన్నింటినీ కూడగొట్టుకుని పయనిస్తూ వర్తమాన భారతం భావి భారతాన్ని నిర్మించుకోవాలని పేర్కొంటూ గతం అనుభవాల మీద ఈనాటి ప్రయత్నాలతో రాబోయే కాలాన్ని ఎలాంటి ఏమరపాటు లేకుండా కాపాడుకోవాలనే ఆలోచనను మనలో కలిగించే ప్రయత్నమే ఈ వందే భారతం ప్రత్యేక రూపకం. 2026 ఆగస్టు 14 శుక్రవారం అనగా రేపు ఉదయం 10:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ పై మీరు వినగలరు.
1: మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు వినబోతున్న పాట అభినందన చిత్రం నుంచి ఎస్పి బాలు పన్న పాట, ఆత్రేయ సాహిత్యం, ఇళయరాజ సంగీతం.

0: పరాయి పాలనలో బతుకుతూ చివరిగా ఓ 2 శతాబ్దాల కాలం బ్రిటిష్ వలసపాలనలో పడరాని పాట్లు పడింది. ఎడతెగని పోరాటాలు, యుద్ధాలు, సంఘర్షణల తర్వాత స్వతంత్ర దేశమయ్యింది. భారతదేశ సామాజిక జీవనంలో అన్ని ప్రవాహాలు కలగలిసి ప్రయాణిస్తున్నాయిప్పుడు. నేటికి 80 ఏళ్ల కాలం గడిచింది. మన దేశం ప్రకృతి పరంగానూ సామాజిక ఆర్థిక వైజ్ఞానిక రాజకీయ వాతావరణంలోనూ విజయాలు అపజయాలు అభివృద్ధి ఒడుదుడుకులు అనుభవిస్తూ తనదైన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఉంది. ఈ అభివృద్ధిని సాధించడానికి కొందరి త్యాగాలు నడకదారులయ్యాయి, కొందరి ఆలోచనలు దారిదీపాలయ్యాయి, కొందరి ప్రయత్నాలు పురోగామి పథంలో చోదక శక్తులయ్యాయి. వీటన్నింటినీ కూడగొట్టుకుని పయనిస్తూ వర్తమాన భారతం భావి భారతాన్ని నిర్మించుకోవాలని పేర్కొంటూ గతం అనుభవాల మీద ఈనాటి ప్రయత్నాలతో రాబోయే కాలాన్ని ఎలాంటి ఏమరపాటు లేకుండా కాపాడుకోవాలనే ఆలోచనను మనలో కలిగించే ప్రయత్నమే ఈ వందే భారతం ప్రత్యేక రూపకం. 2026 ఆగస్టు 14 శుక్రవారం అనగా రేపు ఉదయం 10:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ పై మీరు వినగలరు.
1: శ్రోతలు మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు విందాం మంచి మనసులు చిత్రం నుంచి సుశీల పాడిన పాట ఆరుద్ర సాహిత్యం కెవి మహాదేవన్ సంగీతం.

ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర, సంస్కృతి, ఉత్కృష్ట నాగరికత, జీవన వైవిధ్యం కలిగిన భారతదేశం కొన్ని వందల ఏళ్లపాటు బయటి ప్రాంతాల వారి ఆక్రమణలకు గురై

ఇప్పుడు విందాం. తోటరాముడు చిత్రం నుంచి ఓ బంగారు రంగుల చిలక, ఎస్పి బాలు, పి సుశీల పాడిన పాట, దాశరథి సాహిత్యం, సత్యం సంగీతం.

0: ఎంతో గొప్ప ప్రాచీన చరిత్ర, సంస్కృతి, ఉత్కృష్ట నాగరికత, జీవన వైవిధ్యం కలిగిన భారతదేశం కొన్ని వందల ఏళ్లపాటు బయటి ప్రాంతాల వారి ఆక్రమణలకు గురై పరాయి పాలనలో బతుకుతూ చివరిగా ఓ 2 శతాబ్దాల కాలం బ్రిటిష్ వలస పాలనలో పడరాని పాట్లు పడింది. ఎడతెగని పోరాటాలు, యుద్ధాలు, సంఘర్షణల తర్వాత స్వతంత్ర దేశమయ్యింది. భారతదేశ సామాజిక జీవనంలో అన్ని ప్రవాహాలు కలగలిసి ప్రయాణిస్తున్నాయిప్పుడు. నేటికి 80 ఏళ్ల కాలం గడిచింది. మన దేశం ప్రకృతి పరంగానూ సామాజిక, ఆర్థిక, వైజ్ఞానిక, రాజకీయ వాతావరణంలోనూ విజయాలు, అపజయాలు, అభివృద్ధి, ఒడుదుడుకులు అనుభవిస్తూ తనదైన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే ఉంది. ఈ అభివృద్ధిని సాధించడానికి కొందరి త్యాగాలు నడకదారులయ్యాయి, కొందరి ఆలోచనలు దారిదీపాలయ్యాయి, కొందరి ప్రయత్నాలు పురోగామి పథంలో చోదక శక్తులయ్యాయి. వీటన్నింటినీ కూడగొట్టుకుని పయనిస్తూ వర్తమాన భారతం భావి భారతాన్ని నిర్మించుకోవాలని పేర్కొంటూ, గతం అనుభవాల మీద ఈనాటి ప్రయత్నాలతో రాబోయే కాలాన్ని ఎలాంటి ఏమరపాటు లేకుండా కాపాడుకోవాలనే ఆలోచనను మనలో కలిగించే ప్రయత్నమే ఈ వందే భారతం ప్రత్యేక రూపకం. 2026 ఆగస్టు 14 శుక్రవారం అనగా రేపు ఉదయం 10:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ పై మీరు వినగలరు.
1: శ్రోతలు, మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు విందాం రావణుడే రాముడైతే చిత్రం నుంచి ఎస్పి బాలు జానకి పాడిన పాట, వేటూరి సాహిత్యంలో జీకే వెంకటేష్ సంగీతం.

ఇప్పుడు విందాం గులే బకావలి కథ. చిత్రం నుంచి నందన్ తోచుకుంది ఒకటే. ఘంటసాల పి సుశీల పన్న పాట, సి నారాయణరెడ్డి సాహిత్యం, జోసెఫ్ కృష్ణమూర్తి సంగీతం. ఈ పాట మీకోసం.

శ్రోతలు మీరు వింటున్నారు ఆపాత మధురాలు, మధుర గీతాలు. మహర్షి చిత్రం నుంచి సుమం ప్రతి సుమం, ఎస్పి బాలు, ఎస్ జానకి పన్నపాట, నారాయణి కృష్ణమూర్తి సాహిత్యం, ఇళయరాజా సంగీతం. ఈ పాట మీకోసం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు 6:10 భావన కార్యక్రమంలో స్వార్థం అంశంపై చిట్యాల రవీంద్ర గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో కనకదార స్తోత్రం శ్రీ మహాలక్ష్మి అష్టకం, 6:35 పొలం పనులు కార్యక్రమంలో పశువుల దాన తయారీ ఉపయోగాలు గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు అందించే వివరాలు, 7:00 జగిత్యాల జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ ఎం మహాదేవ్, 7:15 ఉదయ్ తరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యని విజయగాథ శీర్షికన నాటక రంగంలో రాణిస్తున్న సంపంగి కృష్ణయ్య గారితో శ్రీ కార్యవర్ధి గొప్పశెట్టి సంభాషణ, అనంతరం ఇది మన చట్టం శీర్షికలో భాగంగా క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ప్రముఖ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గొప్పశెట్టి, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమణి కళ్యాణి లక్ష్మీనారాయణ గారి వీణావాద్యం, 10:03 వందే భారతం ప్రత్యేక రూపకం, రూపక రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ శ్రీనివాసరావు పొలదాసు, శ్రీమతి గండికోట లక్ష్మీ మంజుష, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గొప్పశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 11:03 చివరి కోరిక నాటకం రచన శ్రీ ఇంద్ర ప్రియదర్శిని, నిర్వహణ శ్రీనివాసరావు పోలదాసు, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కన్రాతి. ఇక 12:10 యోవాణి కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితా లోకం కార్యక్రమంలో విజువల్ ఆర్ట్స్ మెంటర్ ఫిల్మ్ డైరెక్టర్ దాస్యం గీతా భాస్కర్ గారితో పరిచయం.

మధ్యాహ్నం 2:30 బాల్ జగత్, సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం కథ చిందు యక్షగానంగా వినిపిస్తారు శ్రీ గజవల్లి వెంకన్న బృందం వారు. రెండవ భాగం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి కృషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు అందించే వివరాలు. 7:00 భారత గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు స్వాతంత్ర్య దినోత్సవం 2026 సందర్భంగా జాతినుద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

7:45 వికసిత్ భారత్, 8:03 అమరావాణి సంస్కృత కార్యక్రమం, 9:15 స్పాట్ లైట్, 9:30 భారత గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు స్వాతంత్ర్య దినోత్సవం 2026 సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం, తెలుగు అనువాదం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇవ్వండి రేపు ప్రసారం కానున్న మా ప్రసారాల విశేషాలు.

రేపు 10 గంటల 3 గంటలకు ప్రత్యేక కార్యక్రమం 80 ఏళ్ల స్వాతంత్ర్య భారతం తన సమైక్య జీవన విధానంతో గత అనుభవాల పునాదులపై వర్తమాన భవిష్యత్ విజయాలకు బాటలు వేసుకోవాలని ఆలోచన కలిగించే ప్రయత్నమే ఈ వందే భారతం ప్రత్యేక రూపకం. ఆకాశవాణి సమయం 11:15 కావస్తుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం.

రేపు ఉదయం 5:50 మళ్లీ మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై రేపు ఉదయం ప్రసార భారతంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.